ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెడ్స్పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, శ్రావణమాసం 14వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, ఆగస్టు నెల 5వ తారీఖు బుధవారం. నిలయంలో సమయం 5:58 దాటి 30 సెకండ్లు. నిరంతరం వెలిగే సూర్యుని చూసి చీకటి భయపడుతుంది, అలాగే నిరంతరం శ్రమించే వాణ్ణి చూసి ఓటమి కూడా భయపడుతుంది అన్నారు స్వామి వివేకానంద. శ్రోతలందరికీ శుభోదయం. నేను మీ రేడియో నేస్తం రజని.

మీరు ఇంతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: మీరింతవరకు గణపతి భక్తి గీతాలు విన్నారు. అంజలి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం వింటారు. సమర్పణ డాక్టర్ పోలపెద్ది రాధాకృష్ణమూర్తి.
1: సర్వే భవంతు సుఖినః. అందరూ సుఖంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలి. మాలో ఏ ఒక్కరికి ఏ చిన్న దుఃఖమైనా కలగకూడదు. సంతానం లేని వారికి సంతానం కలగాలి, సంతానం గలవారికి మనుమలు మనుమరాండ్రు కలగాలి. పేదవారందరూ ధనవంతులు కావాలి. అందరము 100 సంవత్సరాలు సంపూర్ణ ఆయుర్దాయాన్ని అనుభవించాలి. ఇది మన ఋషీశ్వరుల శుభాకాంక్ష. వారు నిత్యము మనకందిస్తున్న ఆశీస్సు. విషయంలోనికి వెళ్లబోయే ముందు ఒక చిన్న సందేహం. అందరూ అందరూ అని ఒక్క

0: ఒకసారి అంటే సరిపోతుంది కదా, 3-4 సార్లు అనటం ఎందుకండి అని ప్రశ్నే. ఎందుకంటే నేను అనేది సంకుచిత బుద్ధి, అందరూ అనేది విశాల దృష్టి, నేను అనేది అహంకారం, అందరూ అనేది వినయం, నేను అనేది స్వార్థం, అందరూ అనేది పరార్థం, నేను అనేది వ్యష్టి, అందరూ అనేది సమష్టి. వ్యష్టి కన్నా సమష్టి ఎప్పుడూ శ్రేష్టమైనదే కదా. ఈ విశాల దృక్పథాన్ని, వినయాన్ని, పరార్థాన్ని, సమష్టిని 1-4 సార్లు గుర్తు చేయటానికే అందరూ అందరూ అని 4 సార్లు అనటం అని సమాధానం. ఏ పునరుక్తికైనా ప్రయోజనం ఇదే. విషయానికి వద్దాం. మన ఋషీశ్వరులు మనలను ఆశీర్వదించారు, బాగానే ఉన్నది. కానీ ఆ ఆశీస్సును అందుకోవటానికి తగిన అర్హతను మనం సంపాదించుకోవాలి కదా. దీనికేదైనా మార్గం ఉన్నదా? ఉన్నది. అదే మన సంస్కృతి. భారతస్య ప్రతిష్ఠే ద్వే సంస్కృతం సంస్కృతిస్తథా. మన భారతదేశానికున్న ప్రతిష్టకు కారణాలు 2. 1 మన సంస్కృత భాష, 2 మన సంస్కృతి. యావత్ ప్రపంచము ముక్తకంఠముతో ప్రస్తుతిస్తున్న మన సంస్కృతి వైభవాన్ని మన వేదాలు, మన ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు ఇవన్నీ వేనోళ్ల వివరిస్తున్నాయి. దానిని తప్పకుండా తెలుసుకోవాలి మనం. మనలో ఏ ఒక్కరము మరొకరికన్నా ఎక్కువ కాదు, తక్కువ కాదు, అందరము సమానులమే అంటున్నది వేదం. ఇంతకు మించిన సమతా సిద్ధాంతమేమున్నది? మనమందరము ఐకమత్యముతో కలిసి నడుద్దాం, కలిసి మాట్లాడుకుందాం, అరమరికలు లేకుండా ఆలోచిద్దాం అంటున్నది వేదం. ఇంతకు మించిన ఐక్య సూత్రమేమున్నది? సత్యమార్గం తప్పని ఏ వ్యక్తి అయినా బ్రహ్మజ్ఞానానికి అర్హుడే అంటున్నది ఉపనిషత్తు. నీ కర్తవ్యాన్ని నీవు నిర్వహించటానికి వెనుకాడవద్దు. ఆత్మవిశ్వాసం లేకపోవటం అనేది అన్నింటినీ మించిన పెద్ద అవలక్షణం. దానిని వదిలివేయండి అంటున్నది భగవద్గీత. మన పట్ల తప్పు చేసిన వాడైనా సరే పశ్చాత్తాపపడి మన వద్దకు వచ్చి క్షమించమని అడిగినట్లయితే తప్పకుండా క్షమించండి అంటున్నది రామాయణం. శరీరంలో గుచ్చుకున్న ముళ్ళును ఎంత కష్టపడి అయినా ఏ విధంగానైనా తీసివేయగలం. కానీ ఇతరుల మనస్సులలో గుచ్చిన కఠినమైన మాటలు అనే ముళ్లను తొలగించటం ఎవ్వరి వలన కాదు. కనుక ఎదుటివారి మనస్సులకు నొప్పి కలిగే విధంగా మాట్లాడకండి అంటున్నది భారతం. సామాన్యమైన విషయాలా ఇవి, మహాత్ముల జీవిత అనుభవ సారాలు. ఇదే మన సంస్కృతి. ఇదంతా ఎంత? బిందు అంత, నీటి బొట్టంత, ఇంకా ఉన్నది సింధు అంత, సముద్రం అంత. మనము మన తల్లిదండ్రుల ద్వారాను, తాతయ్య బామ్మల ద్వారాను, ఇరుగు పొరుగు వారి ద్వారాను, గురువుల ద్వారాను, సద్గ్రంథాల ద్వారాను వీటినన్నింటినీ తెలుసుకోవాలి. ఊరికే తెలుసుకోవటం కాదు, తెలివిని పెంచుకోవటం కాదు, తెలుసుకున్న దానిని ఆచరణలో పెట్టాలి. అప్పుడు మొట్టమొదట మనం అనుకున్నామే అందరూ సుఖంగా ఉండాలి అంటూ ప్రారంభమైన ఆ ఋషీశ్వరుల ఆశీస్సును అందుకునే అర్హత మనకు వస్తుంది. మన జీవిత నందన ఉద్యానవనాలలో ఆనందాల పూలజల్లు కురుస్తుంది.
1: మీరింతవరకు సుభాషితం విన్నారు. సమర్పించిన వారు డాక్టర్ పోలపెద్ది రాధాకృష్ణమూర్తి. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రైతు సమాచారం.
2: జామ్ ఆయిల్, దీన్నే నీలగిరి యూకలిప్టస్ అంటారు. జామ్ ఆయిల్ అంటే మనందరికీ తెలుసు. యూకలిప్టస్ లేదా జామ్ ఆయిల్ లేదా నీలగిరి, ఈ చెట్లు దాదాపుగా 25 మీటర్ల ఎత్తు వరకు త్వరగా పెరగగల చెట్టు. దక్షిణ భారతంలో యూకలిప్టస్ టెరిటీ కార్నిస్లో ఒక రకమైన క్లోన్లను విస్తారంగా పెంచుతున్నారు. దీని నుండి నాణ్యమైన గుజ్జు, పేపరు లభిస్తోంది. మరి ఈ నీలగిరి చెట్లను పెంచేందుకు నేలలు సుమారు 400 నుండి 1250 మిల్లీమీటర్ల వర్షపాతం గల ప్రాంతాలలో ఎక్కువగా పెరుగుతోంది. నీరు నిల్వ ఉండే ప్రాంతాలలో ఇది పెరగదు. మేకలు, ఇతర పశువులు యూకలిప్టస్ ఆకులను తినవు. ఈ యూకలిప్టస్ నాటేందుకు అనువైన సమయం జూలై. వివిధ యూకలిప్టస్ రకాలు యూ గ్రాండిస్, యు సిట్రోడోరా, యు గ్లోబోలస్, యు కమాల్డు లెన్సిస్, యు సెరిబా, ఇవన్నీ కూడా రకాలు. ఎక్కువగా ఇండియన్ టొబాకో కంపెనీ ఐటీసీ భద్రాచలం ద్వారా రైతులకు ఇవ్వబడుతున్నాయి కూడా. దీని నుండి జామాయిల్ అనే నూనె కూడా తీస్తారు.

సుమారుగా 25-30 టన్నుల కలప దిగుబడి లభిస్తోంది. ఐఎఫ్జి టీబి కోయంబత్తూర్ వారు గొట్టాల పురుగు తట్టుకునే శక్తి కలిగిన క్లోనల్ రకాలను ఐఎఫ్జిటీబీ 1, 2, 3 మరియు 4 ఇలాంటి రకాలను అభివృద్ది చేశారు. ఈ జామాయిల్ని విత్తే దూరం 3 మీటర్లు × 1.5 మీటర్లు, మొక్కల సాంద్రత ఎకరాకు 900 నుండి 1000 మొక్కలు. విత్తే పద్ధతి: మొక్కలను 30 గణపు సెంటీమీటర్ల గోతులను తవ్వి నాటే ముందు చెదలు పట్టకుండా ఫాలిడాల్ 100% పొడిని వేయాలి. మొక్కల మధ్య దున్నితే మంచి లాభాలు ఉంటాయి. గట్లపై మీటర్ దూరంలో నాటుకోవచ్చు. విస్తారమైన భూములు, అటవీ ప్రాంతాలలో, తోటలుగా, పరిశ్రమల ఆవరణలోనూ ఇవి నాటుకోవచ్చు. నీలగిరి చెట్టు శిఖరము ఎక్కువగా వ్యాపించదు, అందుకే నీడ ఎక్కువ ఇవ్వదు. మొదటి 2 సంవత్సరాలు నిరాటంకముగా అంతర పంటలు వేసుకోవచ్చు. ఇక వీటికి కూడా ఎరువుల యాజమాన్యం ఉంటుంది. నీలగిరి చెట్లకు 5 సంవత్సరాల వరకు ఎరువులు ఈ మోతాదులో వేయాలి: నత్రజని, భాస్వరం, పొటాష్. 30:20:20, 60:40:40, 90:60:60, 120:80:80, అలాగే 150:100:100. ఈ విధంగా ప్రతి చెట్టుకు 1 నుండి 5 సంవత్సరాల వరకు వేసుకోవాలి. మొత్తం భాస్వరం పొటాష్ 1:3 నత్రజని జూన్లో, 1:3 నత్రజని సెప్టెంబర్లో, 1:3 నత్రజని డిసెంబర్లో వేసుకోవాలి. నాటిన తరువాత వర్షాకాలంలో 2 సార్లు దున్నాలి. దీనివలన కలుపు నివారించబడుతోంది, మొక్కలు ఏపుగా పెరుగుతాయి. సాధారణంగా నిస్సారమైన భూములలో నీలగిరి తోటలు పెంచేటప్పుడు మొదటి 2 సంవత్సరాలలో అంతర సేద్యం కూడా చేపట్టాలి. ఆశించిన దిగుబడులు సాధ్యం కావాలంటే విధిగా మొదటి సంవత్సరం వర్షాలు లేనప్పుడు వారానికి ఒకసారి నీరు కట్టాలి. డ్రిప్ పద్ధతిలో కూడా నీరును అందించవచ్చు. 30 నుండి 40 టన్నులు ఎకరానికి కలప దిగుబడి 4 సంవత్సరాల తరువాత ఈ రకంగా 10 నుండి 11 సంవత్సరాలలో 3 కోతలు లభిస్తాయి. దీనివల్ల మంచి ఆదాయాన్ని కూడా పొందవచ్చు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో ముందుగా 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ఆరోగ్య కార్యక్రమాలు. ఈ కార్యక్రమంలో పిల్లలకే కాదు పెద్దలకు కూడా జీవిత రక్ష టీకాలు. 7:30 సాహితీ సౌరభాలు సాహిత్య కార్యక్రమంలో శ్రీమతి చింతా వివేకవతి గారి స్వీయ కవితలు. 7:40 క్రీడాలోకం సమీక్ష, సమీక్షకులు శ్రీమతి డి కిరణ్ కుమారి. 8:00 సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 ఉద్యోగవాణి, విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 నాకు నచ్చిన పాట, శ్రోతల మధ్యలోని మధురమైన పాటల పూదోట రికార్డెడ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు. 9:30 ఏకచిత్రగానం, 10:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇక మధ్యాహ్నం 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు, 12:10 ప్రసారమయ్యే శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో గిరిజాదేవి గారి గాత్ర సంగీతం వింటారు. 12:30 తెలుగులో వార్తలు, 12:40 కార్మికుల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానం, ఏన్కూరు పిహెచ్సి వైద్యాధికారి శ్రీమతి డాక్టర్ ఆర్ మౌనిక గారితో పరిచయం, పరిచయకర్త శ్రీమతి జి పద్మ. అనంతరం అంతర్జాలంలో తెలుగు సాహిత్య తీరుతెన్నులు ప్రసంగం. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20

నిమిషాలకు చిత్రగీతాలు, 1 గంట 50 నిమిషాలకు ఉర్దూల వార్తలు, 2 గంటలకు మిడ్ డే న్యూస్, 2 గంటల 15 నిమిషాలకు దోపహర్ సమాచార్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 2 గంటల 30 నిమిషాలకు మహిళలు మహారాణులు ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నెంబర్లు 0874429503, 2950339. 3 గంటల 30 నిమిషాలకు ఏకచిత్రగానం, 4 గంటల నుంచి చిత్రగీతాలు ప్రసారమవుతాయి.

ఇక సాయంత్రం 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు, 6:35 చిత్రగీతాలు, 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు. ఈ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఇక సాయంత్రం 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు, 6:35 చిత్రగీతాలు, 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు. ఈ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 మన రైతు మన గ్రామం, వ్యవసాయదారులకు సమగ్ర సమాచారం కార్యక్రమంలో ఆయిల్ ఫామ్ సాగులో రైతు అనుభవాలు రైతుశ్రీ అప్పారావు గారితో పరిచయం. అనంతరం తల్లిపాల ఆవశ్యకత బిడ్డకు ఎంతవరకు అవసరం, డాక్టర్ వలసల జార్జ్ గారితో పరిచయం. 7:40 వికసిత్ భారత్, 8:00 కిన్నెరలహరి, 8:15 పార్లమెంట్ సమీక్ష, 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 చిత్రగీతాలు, 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమీక్ష ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. అనంతరం చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:43 దాటి 20 సెకండ్లు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: వార్తల వివరాలు. ఎల్నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్టంలో ఎల్నినో ప్రభావం, లోటు వర్షపాతం, పొగాకు కొనుగోలు పరిస్థితులపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంపై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టి రుతుపవనాలకు ముందు పొడి విత్తనం వేయడం, పీఎండీఎస్ విధానంలో సాగుకు రైతులను సిద్దం చేయాలని సూచించారు. అలాగే ఎఫ్సీవీ పొగాకు కొనుగోళ్లు, రొయ్యల మేత ధరల నియంత్రణపై అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఢిల్లీలో పర్యటిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమై సీతారామ ఎత్తిపోతల, పాలమూరు రంగారెడ్డి, డిండి, గౌరవెల్లి తదితర సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు, ఇతర కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశాల్లో రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు కూడా పాల్గొంటారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులను కూడా కలిసే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి. రాజధాని అమరావతిలో కృష్ణానదిపై ఐకానిక్ వంతెన నిర్మాణ సాధ్యాసాధ్యాల అధ్యయనానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసినట్లు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట సచివాలయంలో జరిగిన రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సీఆర్డీఏ అథారిటీ సమావేశ నిర్ణయాలను మంత్రి నిన్న పాత్రికేయులకు వెల్లడించారు. అమరావతిలో ఏర్పాటు చేయనున్న కేంద్రీయ విద్యాలయానికి స్థల కేటాయింపునకు ఆమోదం తెలిపినట్లు మంత్రి వివరిస్తూ,
1: రైతు సోదరులకు యాన్యుటీ 300 crores అవుతుంది. కార్పొరేషన్ నుంచి లోన్ తీసుకుని పే చేశాం. దాని రాక్టిఫికేషన్ యాక్చువల్గా ఈరోజు పర్మిషన్ అడిగాం, అది యాక్సెప్ట్ చేశారు. అదేవిధంగా కేంద్రీయ విద్యాలయం ఇక్కడ స్కూల్ పెడుతుంది, అది గవర్నమెంట్ది కాబట్టి స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజు వాళ్ళు ఎగ్జామ్షన్ అడిగారు, ఆ ఎగ్జామ్షన్ కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక డేటా సెంటర్ 9 GW టెండర్ పిలవటానికి యాక్చువల్గా అప్రూవల్ ఇవ్వడం జరిగింది.
0: ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ అమరావతిలోని రాష్ట సచివాలయంలో అఖిలపక్ష సమావేశం నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా 175 శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాలను ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేశారు. అనంతరం వివేక్ యాదవ్ మాట్లాడుతూ, ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రకారం రాష్టంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,72,2,684గా ఉందని తెలిపారు. ఇందులో పురుష ఓటర్లు 1,82,69,019 కాగా మహిళా ఓటర్లు 1,89,30,929 ఉండగా ఇతరులు 2,736 ఉన్నారని తెలిపారు. బూత్ స్థాయి అధికారులు ఇంటింటి సర్వే నిర్వహించి 3,71,00,000కు పైగా పత్రాలను డిజిటలీకరణ చేశారని చెప్పారు. ముసాయిదా జాబితాలో పేరులేనివారు అభ్యంతరాల సమయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జరుగుతున్న అభివృద్ది పనులను పరిశీలించిన అనంతరం సంబంధిత అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. పనుల పురోగతిని ప్రతి 10 నుంచి 15 రోజులకు ఒకసారి సమీక్షిస్తూ నిర్ణీత గడువులో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
2: ఎన్టీఆర్ కిక్కోళ్ళ దగ్గర ఫుట్పాత్ బ్రిడ్జి, అక్కడ బస్ స్టాప్, రేవులు, అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటి సుందరీకరణ, అదేవిధంగా ఉన్నటువంటి బిల్డింగ్స్ కానీ ఇవన్నీ కూడా రీకన్స్ట్రక్షన్ చేయడం, చంద్రబాబు నాయుడు కళాక్షేత్రం, అబ్దుల్ కలాం హెల్త్ పార్క్, మన శ్మశాన వాటిగా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు తీసుకుని వారానికి 10 రోజులకి రివ్యూ చేసుకుంటూ అటు అధికారులకి, ఏజెన్సీలకి సూచనలు ఇస్తూ పనుల్ని ఎంతో ప్రాతిపదికన ముమ్మరంగా ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయం, కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయాలని బాపట్ల పార్లమెంటు సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కోరారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి నిన్న వినతిపత్రం అందజేశారు. బాపట్ల నూతన జిల్లాగా ఏర్పడిన నేపథ్యంలో గ్రామీణ పట్టణ ప్రాంతాలు

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: ఎల్నినో ప్రభావం దృష్ట్యా ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఢిల్లీలో పర్యటిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులతో ఈరోజు సమావేశమవుతారు. కృష్ణానదిపై ఐకానిక్ వంతెన నిర్మాణ అధ్యయనానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసినట్లు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.

0: విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించాల్సిన అవసరాన్ని వివరించారు. ఈ విద్యా సంస్థల ఏర్పాటుకు అవసరమైన స్థల సేకరణతో పాటు ఇతర ప్రాథమిక ప్రక్రియలను త్వరగా పూర్తి చేసి అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ పారిశ్రామిక ఆర్థిక అభివృద్దికి దోహదపడే కీలక ఖనిజాల రంగంలో పెట్టుబడులపై పలు బహుళజాతి కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క తెలిపారు. అమెరికాలో పర్యటిస్తున్న ఉప ముఖ్యమంత్రి సింగరేణి అధికారుల బృందంతో కలిసి డాలస్ చేరుకున్నారు. ఆయనకు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ప్రతినిధులు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ డాలస్లో 2 రోజుల పాటు వివిధ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో సమావేశమై కీలక ఖనిజాల రంగంలో పెట్టుబడులు, సాంకేతిక సహకారం, భాగస్వామ్య అవకాశాలపై చర్చించనున్నట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా నూజివీడు రైతు బజార్లో ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అందించేందుకు ఏర్పాటు చేసిన విక్రయ కేంద్రాన్ని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్హులైన తెల్ల రేషన్ కార్డుదారులకు కేవలం 50 రూపాయలకే నాణ్యమైన బియ్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. అలాగే రైతు బజార్లలో మౌలిక వసతుల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలియజేస్తూ
1: తక్కువ ధరకి బియ్యాన్ని ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో ఇది చాలా మంచి కార్యక్రమం అని చెప్పేసి భావిస్తా ఉన్నాను. ఇప్పుడు మార్కెట్ లో 65 రూపాయలు ఉన్న బియ్యాన్ని కేవలం 50 రూపాయలకే అందించే కార్యక్రమం చేస్తుంది అని చెప్పేసి మనం చేస్తాం. రైతులకి అండగా ఏ విధంగా ఉండాలి అంటే, ఒకటి ఏదైనా నేరుగా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా మీకు ధరని పెంచే విధంగా చర్యలు తీసుకోవటం, రెండు మీ ఖర్చుల్ని తగ్గించి లాభదాయకతని పెంచడం ప్రభుత్వం యొక్క బాధ్యత అని చెప్పేసి మీ అందరికి మనం చేస్తాను.
0: ఎన్నికల హామీ మేరకు బీసీల రక్షణ కోసం రూపొందిస్తున్న ప్రత్యేక చట్టానికి తుదిరూపు ఇచ్చేందుకు విజయవాడలో ఈరోజు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత ఒక ప్రకటనలో తెలిపారు. ముసాయిదా చట్టంపై బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రులు, శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులతో చర్చించి వారి సూచనలను పరిగణలోకి తీసుకున్న అనంతరం తుది నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎల్నినో ప్రభావం దృష్ట్యా ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఢిల్లీలో పర్యటిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులతో ఈరోజు సమావేశమవుతారు. కృష్ణానదిపై ఐకానిక్ వంతెన నిర్మాణ అధ్యయనానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసినట్లు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: पञ्जीकरणे विलम्बः न भवेत् तथा समये एव पञ्जीकरणं भूयात्। लोकसभया ह्यः विनियोग विधेयकमपि पारितम्। ततः परं लोकसभायाः कार्यम् आदिवसपर्यन्तं स्थगितम्। सर्वोच्च न्यायालयेन केन्द्रप्रशासनाय निर्देशः प्रदत्तः यत् वैध तृतीय पक्षयानाभिरक्षणं विना इन्धन विक्रयः न भवेत् इति उद्देश्येन प्रायोगिक परियोजना निर्मीयताम्। न्यायमूर्तिः संजय करोलः तथा न्यायमूर्तिः प्रशांत कुमार मिश्रः अवदताम् यत् भारतस्य मार्गेषु संचरन्तेषु यानेषु प्रायः 50% यावत् यानानि वैध तृतीय पक्षयानाभिरक्षण विहीनानि सन्ति। एषा च स्थितिः अत्यन्त चिन्तायुता अस्ति। न्यायालयेन भारतीय वीमा विनियामक विकास प्राधिकरणाय अथ मार्ग परिवहन राजमार्ग मन्त्रालयाय च स्वचालित पञ्जिका फलकाभिज्ञान प्रणालीम् उपयुज्य बीमा इति सत्यापन प्रायोगिक परियोजनां निर्मातुं निर्देशः प्रदत्तः। एतस्याः प्रायोगिक परियोजनायाः उद्देश्यं वैध तृतीय पक्षयानाभिरक्षण विहीन यानानाम् अभिज्ञानकर्तुं तथा मोटर यानाधिनियमस्य अनुपालनं सुदृढीकर्तुं वर्तते। ऐषमः ब्रिक्स इत्येतस्य अध्यक्षतां कुर्वन् भारतम् अद्यारभ्य 6 दिनांक पर्यन्तं भोपाले तृतीयं ब्रिक्स संस्कृति कार्य समूहोपवेशनस्य आतिथ्यं करिष्यति। संस्कृति मन्त्रालयेन उक्तं यत् अस्मिन् उपवेशने ब्रिक्स सदस्य देशानां प्रतिनिधयः भागं ग्रहीष्यन्ति। एतदुपवेशनं सांस्कृतिक सहयोगस्य संवर्धनाय तथा ब्रिक्स संस्कृति मन्त्रिणाम् उपवेशनात् पूर्वं प्रमुख विषयेषु सहमति स्थापनाय आयोज्यते। द्विदिवसात्मके अस्मिन् उपवेशने त्रिषु प्रमुख विषयेषु विचार विमर्शः भविष्यति, येषु सृजनात्मकार्थव्यवस्था, सांस्कृतिक सृजनात्मकोद्योगः, प्रतिलिप्यधिकारः, कृत्रिम बुद्धिमत्ता, सांस्कृतिक रिक्थस्य संरक्षणम्, संस्कृतिः, जलवायुः, सतत विकासः चेत्येते विषयाः सम्मिलिताः सन्ति। मन्त्रालयेन उक्तं यत् एतद् उपवेशनं ब्रिक्स अध्यक्षतावधौ सांस्कृतिक सहभागितायाः सुदृढीकरणे तथा संस्कृति माध्यमेन समावेशी सतत विकासं संवर्धयितुं भारतस्य प्रतिबद्धतां प्रतिबिम्बयति। ब्रिक्स शिक्षा मन्त्रिणां त्रयोदशोपवेशनं तथा तृतीयं ब्रिक्स वरिष्ठाधिकारिणाम् उपवेशनम् अद्यारभ्य अस्य मासस्य 7 दिनांक पर्यन्तं ओडिशा राज्यस्य भुवनेश्वरे आयोजयिष्यते। शिक्षा मन्त्रालयेन उक्तं यत् एतेषु उपवेशनेषु ब्रिक्स सदस्य देशानां शिक्षा मन्त्रिणः वरिष्ठाधिकारिणः तथा प्रतिनिधिमण्डलानि अपि भागं भजिष्यन्ति। उपवेशनावधौ सहकार्य सम्बद्धेषु विविध विषयेषु विचार विमर्शः भविष्यति, तेषु प्रारम्भिक बाल शिक्षायाः बाल परिचर्यायाः च सुदृढीकरणं, कौशल विकासस्य संवर्धनं, परस्पर सहकार्यस्य वर्धनं तथा संयुक्तानुसन्धानस्य नवोन्मेषस्य नवोद्यमानां च प्रोत्साहनं प्रमुखतया समाविष्टानि सन्ति। केन्द्रीय शिक्षामन्त्री प्रह्लाद जोशी त्रयोदशे ब्रिक्स शिक्षामन्त्रिणाम् उपवेशने भागं ग्रहीष्यति। भारतर्तु विज्ञान विभागेन अद्य असम मेघालययोः अतिवृष्ट्यै रक्तवार्णिकी सञ्चेतना प्रख्यापिता इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సిద్దిపేట జిల్లా సమాచార లేఖ వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ టి రమేష్.
2: జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ది బ్యాంక్ 45వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. గ్రామీణాభివృద్ది, వ్యవసాయ పురోగతి, ఆర్థిక సమావేశం, గ్రామీణ జీవనోపాధుల అభివృద్దిలో నాబార్డ్ అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. పిఎస్సిఎస్, రైతు ఉత్పత్తి ధరల సంస్థలు, ఏపీఎంలు, స్వచ్ఛంద సంస్థలు, రైతులు, బ్యాంకర్లు తదితర భాగస్వామ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ ను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, ఇతర ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. మనోహరాబాద్ సిద్దిపేట మార్గంలో సుమారు 6 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఈ కొత్త కొమరవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ ప్రసిద్ద కొమరవెల్లి మల్లన్న ఆలయాన్ని సందర్శించే భక్తులకు రవాణా సౌలభ్యాన్ని, అనుసంధానాన్ని మెరుగుపరచడంలో కీలక ముందడుగని వారు పేర్కొన్నారు.

0: స్టేషన్ ఉద్యోగులకు, విద్యార్థులకు, స్వల్ప దూర ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుస్తుందని, అలాగే ఈ ప్రాంతంలో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని, సామాజిక ఆర్థిక వృద్ధిని ప్రోత్సహిస్తుందని కేంద్ర మంత్రులు తెలిపారు. సిద్దిపేట జిల్లా వర్గల్ జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2 రోజుల పాటు క్లస్టర్ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన 2026 జరిగింది. ఈ క్లస్టర్ స్థాయి పోటీల్లో రాష్ట్రంలోని 9 నవోదయ విద్యాలయాల నుంచి సుమారు 61 ఎగ్జిబిట్స్ ప్రదర్శించబడ్డాయి. ఇందులో సుస్థిర వ్యవసాయం, వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ ప్రత్యామ్నాయాలు, హరిత శక్తి, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, వినోదాత్మక గణిత నమూనాలు, ఆరోగ్యం, పరిశుభ్రత, నీటి సంరక్షణ మరియు నిర్వహణ వంటి అంశాలను ప్రదర్శించారు. సిద్దిపేట జిల్లా పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో మేరా రేషన్ మేరా అభియాన్ 2.0 కార్యక్రమం కింద జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా స్థాయి భాగస్వామ్య వర్గాల సంప్రదింపుల సమావేశం నిర్వహించారు. ఈ మేరకు జిల్లాలో పట్టు పరిశ్రమ అభివృద్ది కోసం చేపట్టిన చర్యలను అధికారులు వివరించారు. అత్యధిక ఆదాయం సమకూర్చే పట్టుపురుగుల పెంపకంపై జిల్లా రైతులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కె హైమావతి అన్నారు. ప్రస్తుతం జిల్లాలో 1,313 ఎకరాల్లో 482 మంది పట్టు రైతులు మల్బరీ సాగు చేస్తున్నారన్నారు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం నర్మేట రైతు వేదికలో జరిగిన రైతు నేస్తం 100వ ఎపిసోడ్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె హైమావతి పాల్గొన్నారు. ఎల్నినో ప్రభావం వలన ఆగస్టు చివరి వారం నుండి సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో వర్షాలు కురవ్వని, భూగర్భ జలాలు అడుగంటుపోతాయని, వరి సాగు చేయకుండా 6 తడి పంటల సాగు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కె హైమావతి జిల్లా రైతాంగానికి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా పామాయిల్ ఫ్యాక్టరీ అందుబాటులో ఉంది కాబట్టి పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ సాగు చేసి రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని, ఇందులో అంతర్ పంటలు కూడా వేసుకోవచ్చని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సాధికారత, స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో సూక్ష్మ చిన్న తరహా ఉపాధి రంగాలను బలోపేతం చేయటమే లక్ష్యంగా సర్ప్ అండ్ బిట్స్ పిలాని సంయుక్త ఆధ్వర్యంలో ఇంక్యుబేటర్ ప్రోగ్రామ్ పై సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఐటీ టవర్ లో ఏపీఎం సిసిలకు ఒకరోజు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. బిట్స్ పిలాని హైదరాబాద్ ప్రతినిధులు ఇంక్యుబేషన్ ప్రక్రియపై క్షేత్రస్థాయి సిబ్బందికి పూర్తి అవగాహన కల్పించారు. గ్రామీణ మహిళలను రుణాలు తీసుకునే స్థాయి నుంచి సొంతంగా వ్యాపారాలు నిర్వహించే పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఈ ఇంక్యుబేటర్ ప్రోగ్రాం ఎంతో దోహదపడుతుందని అధికారులు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం తోటపల్లి గ్రామంలో 45.15 కోట్ల రూపాయలతో అధునాతన సాంకేతిక కేంద్రం నిర్మాణ పనులకు రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట స్వామి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా యువతకు ఆధునిక నైపుణ్య శిక్షణ అందించడం, ఉపాధి అవకాశాలను పెంచడం, పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేయడం, ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా ఐటీఐలను ఆధునీకరిస్తుందని అధికారులు తెలిపారు. ఏటీసీ సెంటర్ల ద్వారా అధునాతన టెక్నాలజీతో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయని మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి వివరించారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ ముస్కాన్ 12/2026 కార్యక్రమాన్ని జూలై 1, 2026 నుండి జూలై 31, 2026 వరకు నిర్వహించారు. నెల రోజుల పాటు సాగిన ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ డివిజన్ల పరిధిలో బృందాలను నియమించి తనిఖీలు చేపట్టారు. ఈ ఆపరేషన్ లో మొత్తం 17 మంది యజమానులపై కేసులు నమోదయ్యాయని, మొత్తం 83 మంది చిన్నారులను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. రక్షించబడిన చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన కౌన్సిలింగ్ అందించి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట హాజరుపరిచి వారి విద్య, సంరక్షణ, పునరావాసానికి అవసరమైన చర్యలు చేపట్టారు.
1: ఇంతవరకు సిద్దిపేట జిల్లా సమాచార లేఖ విన్నారు. నివేదిక మనకు అందించారు శ్రీ పి రమేష్. జిల్లా సమగ్ర సంపూర్ణ నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 7:05. ఇక తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఇథనాల్ వ్యవసాయ రంగానికి ఒక గొప్ప అవకాశమని వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ప్రజలపై వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించడంలో గణనీయంగా దోహదపడిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ తెలిపారు. 13వ బ్రిక్స్ విద్యామంత్రుల సమావేశం, 3వ బ్రిక్స్ సీనియర్ అధికారుల సమావేశం ఒడిశాలోని భువనేశ్వర్లో ఈరోజు నుండి ఈ నెల 7వ తేదీ వరకు జరుగుతుంది. అస్సాం

మేఘాలయలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ అక్కడ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇథనాల్ వ్యవసాయ రంగానికి ఒక గొప్ప అవకాశమని, ఈ విధానం వల్ల రైతులకు ఉపయోగకరంగా ఉండి పంటకు సరైన ధర నేరుగా రైతుకు చేరుతుందని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో ఆల్ ఇండియా కిసాన్ కోఆర్డినేషన్ కమిటీ ప్రతినిధి బృందంతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ చౌహాన్, ఇథనాల్ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే కాకుండా రైతులకు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుందన్నారు. ఈ సమావేశంలో రైతు నాయకులు ఇథనాల్ కు మద్దతు తెలియజేశారు. రైతుల ఆదాయాన్ని పెంచడానికి, వ్యవసాయ స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రాజ్యసభలో అనుబంధ ప్రశ్నలకు సమాధానమిస్తూ మంత్రి, కనిష్ట మద్దతు ధర విధానం కింద చెరకు, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనె గింజలు, ఇతర వైవిధ్య భరితమైన వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించడంపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. రైతులు వైవిధ్యమైన పంటల వైపు మళ్లేలా ప్రోత్సహిస్తూ పప్పుధాన్యాలు, నూనె గింజలపై ప్రత్యేక శ్రద్ద పెట్టినట్టు చెప్పారు. సాంప్రదాయ వ్యవసాయంతో పాటు పాడి, చెరకు, మొక్కజొన్న ఉత్పత్తి వంటి రంగాలకు కూడా ఆదాయ వనరులు విస్తరించాయని, తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడిందని మంత్రి తెలిపారు. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ పథకం ద్వారా రైతుల అవసరాలు తీర్చడానికి 6,000 రూపాయల ఆర్థిక సహాయం అందించినట్టు ఆమె వెల్లడించారు. కిసాన్ క్రెడిట్ కార్డు సదుపాయాన్ని పశు సంవర్ధక, మత్స్య రంగాలకు కూడా విస్తరించినట్టు సీతారామన్ తెలిపారు. దీనివల్ల చేపల పెంపకం, పశువుల పెంపకం, కోళ్ల పెంపకం వంటి కార్యకలాపాల్లో నిమగ్నమైన రైతులు రాయితీ రుణాలు, ఆర్థిక సహాయం పొందేందుకు వీలు కలిగిందన్నారు. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ప్రజలపై వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించడంలో గణనీయంగా దోహదపడిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ తెలిపారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఆయన, ఈ ఏడాది జూన్ నాటికి దేశవ్యాప్తంగా 37,000కు పైగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల ద్వారా 1.92 లక్షల కోట్ల విలువైన మొత్తం 12,69 లక్షల ఆసుపత్రి అడ్మిషన్లు ఈ పథకం కింద ఆమోదించినట్టు వెల్లడించారు. ఆరోగ్య రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు పెరగడం, ఈ పథకం విస్తరణ కారణంగా ప్రజలు సొంతంగా భరించే ఆరోగ్య సంరక్షణ ఖర్చులు గణనీయంగా తగ్గినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా 12 కోట్ల ఆర్థికంగా బలహీనమైన కుటుంబాలకు ద్వితీయ, తృతీయ సేవల ఆసుపత్రుల్లో చేరేందుకు, కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా కవరేజీ లభిస్తుందన్నారు. వైద్య కౌన్సిలింగ్ కమిటీ ఈరోజు నుండి నీట్ యూజీ కౌన్సిలింగ్ 2026 మొదటి విడత రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తుంది. ఈరోజు నుండి ఈ నెల 12వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చు. అభ్యర్థులు ఈ నెల 6 నుండి 13 వరకు తమ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. రౌండ్ 1 సీట్ల కేటాయింపు ప్రక్రియ ఈ నెల 13 నుండి 16 వరకు నిర్వహిస్తారు. మాదక ద్రవ్యాల నిరోధక బ్యూరో 27 దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలు, 19 దేశాలతో అవగాహన ఒప్పందాల ద్వారా మాదక ద్రవ్యాల నియంత్రణలో అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేసింది. లోక్సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లిఖితపూర్వకంగా ఈ విషయం తెలియజేశారు. అక్రమ మాదక ద్రవ్యాల వ్యాపారం, మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై పెరుగుతున్న సవాళ్ల దృష్ట్యా యువతను మాదక ద్రవ్యాల ముప్పు నుండి రక్షించడానికి ఎన్సీబీ సంబంధిత రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసుల సమన్వయంతో నిఘా ఆధారిత ఆపరేషన్లు, ముందస్తు చర్యలు చేపడుతూనే ఉందని ఆయన చెప్పారు. దేశంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగాన్ని అణచివేయడానికి కేంద్ర, రాష్ట మాదక ద్రవ్యాల చట్ట అమలు సంస్థలు, ఇతర భాగస్వాముల మధ్య మెరుగైన సమన్వయాన్ని సమకూర్చడానికి 4 అంచెల నార్కో కోఆర్డినేషన్ సెంటర్ యంత్రాంగం ఏర్పాటు చేసినట్టు రాయ్ వివరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 13వ బ్రిక్స్ విద్యామంత్రుల సమావేశం, 3వ బ్రిక్స్ సీనియర్ అధికారుల సమావేశం ఒడిశాలోని భువనేశ్వర్లో ఈరోజు నుండి ఈ నెల 7వ తేదీ వరకు జరుగుతున్నాయి.
బ్రిక్స్ సభ్య దేశాల నుండి విద్యామంత్రులు, సీనియర్ అధికారులు, ప్రతినిధులను

0: ఈ సమాపేశాలు ఏకతాటిపైకి తీసుకొస్తాయని విద్యామంత్రిత్వశాఖ తెలిపింది. సమాపేశంలో బాల్య సంరక్షణ, విద్యను నైపుణ్యాభివృద్దిని బలోపేతం చేయడం, మెరుగైన సహకారం, పరిశోధనలు, ఆవిష్కరణలు, స్టార్టప్లను ప్రోత్సహించడం వంటి ప్రాధాన్యతా రంగాలతో సహా సహకార అంశాలపై చర్చిస్తారు. 13వ బ్రిక్స్ విద్యామంత్రుల సమాపేశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పాల్గొంటారు. జాతీయ చేనేత దినోత్సవ వేడుకల సందర్బంగా రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ శుక్రవారం ప్రతిష్టాత్మకమైన చేనేత అవార్డులను ప్రదానం చేస్తారు. దేశ చేనేత సాంప్రదాయాలను పరిరక్షించడానికి, ప్రోత్సహించడానికి, అభివృద్ది చేయడానికి కృషి చేసినందుకు గాను 3 సంతో కబీర్ చేనేత అవార్డులు, 19 జాతీయ చేనేత అవార్డులతో కలిపి మొత్తం 22 మంది విజేతలను సత్కరించనున్నట్టు చేనేత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. చేనేత రంగంలో శ్రేష్టత, నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ చేనేత అవార్డులు అందజేస్తున్నట్టు మంత్రిత్వ శాఖ పేర్కొంది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో జరుగుతున్న స్థానిక ఎన్నికలను భారత్ పూర్తిగా ఒక ప్రహసనంగా అభివర్ణించింది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్, పాకిస్తాన్ బలగాలు జరుపుతున్న ప్రజా నిరసనలు, విచక్షణారహిత హత్యల నుండి ఈ డొల్ల ప్రకటనలు వాస్తవాలను దాచలేవన్నారు. ఈ ఏడాది జూన్ నుంచి కొనసాగుతున్న అణచివేతలో కనీసం 90 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని జైస్వాల్ తెలిపారు. ప్రజా అసంతృప్తికి పాకిస్తాన్ యంత్రాంగం తూటాలు, బ్లాకౌట్లు, భయభ్రాంతులకు గురిచేయడం అణచివేతలతోనే సమాధానమిచ్చిందని పేర్కొన్నారు. దీనికంతటికీ పాకిస్తాన్ను బాధ్యులను చేయాలని, మానవ హక్కులపై ఆ దేశం చేస్తున్న కపట ఉపన్యాసాలు ప్రపంచం గుర్తించాలని అన్నారు.
1: This so-called local election in Pakistan occupied Kashmir is a complete farce. The real happening is that of public protests and wanton killings by Pakistani forces. Such hollow exercises cannot hide reality. Since June this year, at least 90 civilians have lost their lives in the continuing crackdown. Many more have been injured. As you have seen, the Pakistani establishment has answered public discontent with bullets, blackouts, intimidation and repression, and now seeks to manufacture legitimacy.
0: అస్సాం, మేఘాలయలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ అక్కడ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జమ్మూకశ్మీర్, ఆంధ్రప్రదేశ్, కరైకాల్, కర్ణాటక, జార్ఖండ్, ఒడిశా, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రానున్న 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రానున్న 2-3 రోజుల్లో కేరళ, మాహే, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, ఉత్తరప్రదేశ్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని ఆ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఇథనాల్ వ్యవసాయ రంగానికి ఒక గొప్ప అవకాశమని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ప్రజలపై వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించడంలో గణనీయంగా దోహదపడిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావ్ జాదవ్ తెలిపారు. 13వ బ్రిక్స్ విద్యామంత్రుల సమాపేశం, 3వ బ్రిక్స్ సీనియర్ అధికారుల సమాపేశం ఒడిశాలోని భువనేశ్వర్లో ఈ రోజు నుండి ఈ నెల 7వ తేదీ వరకు జరుగుతాయి. అస్సాం, మేఘాలయలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ అక్కడ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:15, ఉదయ తరంగిణి.

0: పెద్దలకు కూడా జీవిత రక్ష, టీకాలు, ఈ అంశం గురించి కొన్ని వివరాలు తెలుసుకుంటారు.
1: చిన్నప్పుడు మనందరం టీకాలు వేయించుకున్నాం కాబట్టి ఆ రక్ష జీవితాంతం కొనసాగుతుందని అనుకుంటే పొరపాటే. వయసు పెరిగే కొద్దీ టీకాల సామర్థ్యంతో పాటు వ్యాధి నిరోధక శక్తి సన్నగిల్లుతుంది. కాబట్టి పెద్ద వయసులో కూడా మరోసారి టీకాలు వేయించుకోవడం అవసరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. టీకాలు చిన్నతనానికే పరిమితం కాదు, అదొక జీవితకాలపు ప్రక్రియ. బాల్యంలో మొదలయ్యే ఈ ప్రక్రియ ఎదిగిన వయసులో కొనసాగి వృద్ధాప్యంలో కూడా వెన్నంటి ఉంటుంది. చిన్నప్పుడు తీసుకున్న టీకాల ప్రభావం 14 సంవత్సరాల వయసుకే క్షీణించడం మొదలవుతుంది. పైగా పెరిగే వయసుతో పాటు వ్యాధి నిరోధకత సన్నగిల్లుతుంది. ఈ పరిస్థితినే వైద్య పరిభాషలో ఇమ్యునోసెనీసెన్స్ అంటారు. ఫలితంగా మన వ్యాధి నిరోధక శక్తి సామర్థ్యం మునపటిలా సమర్థంగా ఉండదు, బదులుగా వ్యాధికారక సూక్ష్మజీవులతో పోరాడే సామర్థ్యాన్ని కోల్పోతుంది. 30-40 సంవత్సరాల నుంచి మొదలయ్యే ఈ క్షీణత క్రమేపీ పెరుగుతూ 60 సంవత్సరాలకు గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఇలా చిన్నప్పుడు తీసుకున్న టీకాల ప్రభావాన్ని కోల్పోవడం, పైబడే వయసుతో వ్యాధి నిరోధక శక్తి సన్నగిల్లడం, మధుమేహం, అధిక రక్తపోటు, ఇతరత్ర ఆరోగ్య సమస్యల కారణంగా, దురలవాట్ల కారణంగా కూడా ఇన్ఫెక్షన్లు, వ్యాధులకు సులభంగా గురవుతూ ఉంటారు. టీకాలతో నియంత్రించుకునే కొన్ని వ్యాధులు ఉన్నాయి. పలు రకాల వ్యాధులతో ఆసుపత్రుల్లో చేరే పెద్దల్లో కనిపించే వ్యాధుల్లో ఎక్కువ శాతం వ్యాక్సిన్తో నియంత్రించుకోదగినవి. అయితే వీటిని తీసుకోని పెద్దలు వ్యాధులకు గురవుతూ ఆసుపత్రుల పాలవుతూ ఆర్థికంగా నష్టపోతూ ఉంటారు. తక్కువ ఖర్చుతో కూడిన టీకాల ద్వారా ఈ వ్యాధులను నియంత్రించుకోగలిగే వీలున్నప్పటికీ అవగాహన లేకపోవడం కారణంగా ఎక్కువ ఖర్చుతో కూడుకున్న చికిత్సలను ఆశ్రయించాల్సి వస్తోంది. పైగా ఆరోగ్య బీమా లేకపోవడం, ఐసీయూలో చేరాల్సి రావడం వల్ల ఖర్చు పెరిగి ఆర్థిక పరిస్థితి కుటుంబాలు మోయలేనంత భారంగా మారుతున్నాయి. దీనుంచి తప్పించుకోవడం కోసం పెద్దలు కూడా టీకాలు తీసుకోవడం మొదలుపెట్టాలి. నవంబర్, డిసెంబర్, జనవరిలో ఫ్లూ సీజన్ మొదలవుతుంది. దీనుంచి తప్పించుకోవడానికి వీలుగా కాస్త ముందుగానే ప్రతి సంవత్సరం సెప్టెంబర్, అక్టోబర్ అప్డేట్ అయిన ఇన్ఫ్లుయెంజా టీకా అందుబాటులోకి ఉంటుంది. కాబట్టి 50 సంవత్సరాలు పైబడిన వారందరూ కూడా ఈ టీకాను ప్రతి సంవత్సరం తీసుకోవాలి. అలాగే ఉబ్బసం, COPD, మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నవారు, ధూమపానం చేసేవారు కూడా ఇన్ఫ్లుయెంజా ముప్పు ఎక్కువ. కాబట్టి ఈ గోబకు చెందిన వారు 45 సంవత్సరాల నుంచి ఈ టీకా తీసుకోవడం కొనసాగించాలి. ఈ బ్యాక్టీరియా న్యూమోనియా, చెవి ఇన్ఫెక్షన్స్, సెప్టిసీమియాలను కలిగిస్తుంది. మన దేశంలో పెద్దలు ఆసుపత్రులు పాలయ్యే ప్రధాన కారణాల్లో ఈ ఇన్ఫెక్షన్స్ ముఖ్యమైనవి. 62 నుంచి 65 సంవత్సరాలు పైబడిన పెద్దలు ఈ టీకాలు తప్పనిసరిగా తీసుకోవాలి. జీవితంలో ఒకసారి తీసుకుంటే న్యూమోకోకల్ టీకా ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది. కాబట్టి ఈ టీకా ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. కోమార్బిడ్ కోవకు చెందిన వారు, క్యాన్సర్ రోగులు లాంటి ముప్పు ఎక్కువగా ఉన్నవారు 60 సంవత్సరాల కంటే తక్కువ వయసులోనే ఈ టీకా తీసుకోవాలి. హెర్పిస్ జోస్టర్ అనే వైరస్ ఇన్ఫెక్షన్ చర్మం మీద దద్దుర్ల రూపంలో తలెత్తుతుంది. అవి తగ్గిపోయినా ఆ ప్రదేశంలో కొన్ని నెలలు, సంవత్సరాల పాటు భరించలేనంత నొప్పి వేధిస్తుంది. కాబట్టి పెద్దలు 6 నెలల వ్యవధిలో 2 డోసులు షెంగిల్స్ వ్యాక్సిన్ తీసుకోవాలి. హ్యూమన్ పాపిలోమా వైరస్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను కలిగిస్తుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. మగ ఆడ తొలి లైంగిక క్రీడకు ముందే ఈ వ్యాక్సిన్ తీసుకోవడం అవసరం. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2 డోసుల HPV వ్యాక్సిన్ కు 9 నుంచి 12 సంవత్సరముల మధ్య వయసు తగిన వయసుగా సూచించింది. అయితే 25 నుంచి 45 ఏళ్ల మహిళల్లో కూడా ఈ వ్యాక్సిన్ ఉపయోగకరంగానే ఉంటుంది. అయితే ఈ కోవకు చెందిన వారు 3 డోసుల వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. పురుషుల్లో పురుషాంగ పురీషనాల క్యాన్సర్స్ కూడా రాకుండా మగపిల్లలకు కూడా ఈ వ్యాక్సిన్ ఇప్పించడం అవసరం. 60 సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరూ కూడా 10 ఏళ్లకొకసారి టీడాప్ వ్యాక్సిన్ తీసుకుంటూ ఉండాలి. తప్పనిసరి కాకపోయినా అవసరం ఉన్నవారు తప్పనిసరిగా తీసుకోవలసిన టీకాలు కూడా కొన్ని ఉంటాయి. HBV, HBA వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివసించే వారు ఈ టీకాలను తప్పనిసరిగా తీసుకోవాలి. ఆఫ్రికా దేశాలకు ప్రయాణమయ్యేవారు ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలి. కుక్కలతో సన్నిహితంగా మెలిగేవారు, పెంపుడు కుక్కలు కలిగిన వారు రేబీస్ వ్యాక్సిన్ ని తప్పనిసరిగా తీసుకోవాలి. కాబట్టి ముందుగానే వ్యాక్సిన్ వేసుకుని రోగాల బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.
0: మీరింతవరకు పిల్లలకే కాదు పెద్దలకు కూడా

0: కార్యక్రమంలో మరొక అంశం, పిల్లులతో వచ్చే ఇన్ఫెక్షన్లతో తస్మాత్ జాగ్రత్త. ఈ అంశం గురించి కొన్ని వివరాలు తెలుసుకుంటారు. వ్యాఖ్యానం శ్రీ సొంగా శ్యాంప్రసాద్.
1: కుక్కలతో సోకే ర్యాబిస్ వ్యాధి గురించి భయపడతాం. మరి ఇళ్లలో పెంచుకునే పిల్లుల పరిస్థితి ఏంటి? వాటి గోళ్ల వల్ల గాయాలు పడితే ఏం జరుగుతుంది? పిల్లిగోళ్ళు అంతగా బాధించవు, ఆ క్షణం నొప్పి కలుగుతుంది, ఆ తర్వాత దాని గురించి మర్చిపోతాం. కానీ పిల్లి గోళ్లతో ఏర్పడే గాయాలు కొన్ని సందర్భాల్లో ర్యాబిస్ను మించిన ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడతాయి. ప్రత్యేకించి పిల్లి గోళ్లు చర్మంలో లోతుగా గీసుకుపోయినా, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నా ఈ తరహా గాయాలు మరింత పెద్ద ముప్పును తెచ్చిపెడతాయి. సాధారణంగా చాలా వరకు పిల్లి గోళ్ల గాయాలు వాటంతటవే మానిపోతాయి. అయితే కొన్ని సందర్భాల్లో బార్టోనెలా హెన్సీలే అనే బ్యాక్టీరియాకు కారణంగా క్యాట్ స్క్రాచ్ ఫీవర్ను కలిగిస్తాయి. పేలు కలిగిన పిల్లుల ద్వారా ఈ జ్వరంతో పాటు పాస్చురెల్లా మాల్డోసిడా అనే ఇన్ఫెక్షన్ కూడా సోకుతుంది.

0: ఆరోగ్యంగా కనిపించే పిల్లుల నోళ్లలో, పాదాల అడుగున ఈ బ్యాక్టీరియా ఉంటుంది. ఇంట్లో పెంచుకునే పిల్లులను ఎంత పరిశుభ్రంగా ఉంచుకున్నప్పటికీ, పర్యావరణం నుంచి, ఆహారం ట్రేల నుంచి, అవి తినే కీటకాలు, ఎలుకల నుంచి వ్యాధికారక సూక్ష్మజీవులు పిల్లుల్లోకి చేరుకుంటాయి. ఈ పిల్లులు వాటి గోళ్లతో మనల్ని గాయపరచడం ద్వారా చీరుకుపోయిన చర్మం గుండా బ్యాక్టీరియా మన శరీరంలోకి చేరుకుని కొన్ని రోజులు వారాలకు ఇన్ఫెక్షన్ను కలిగిస్తుంది. పిల్లులు గోళ్లు గీసుకుపోవడం, పిల్లి కొరకడం, పిల్లులు మన పగిలిన చర్మాన్ని నాకడం ద్వారా బార్డోనెల్లా హెన్సీలే బ్యాక్టీరియా మన శరీరంలోకి చొరబడుతుంది. బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించిన 1 నుంచి 3 వారాలలోపు లక్షణాలు బయలుపడతాయి. ప్రత్యేకించి మెడ బహుమూలాలు, కంటి ప్రదేశంలోని లింఫ్ గ్రంథుల వాపు కనిపిస్తుంది. కొందరిలో జ్వరం, అలసట, తలనొప్పి, కండరాల నొప్పులు ఉంటాయి. ఆరోగ్యకరమైన వ్యక్తుల్లో ఈ లక్షణాలు స్వల్పంగా బయలుపడి వాటంతటవే సర్దుకుంటాయి. అయితే పిల్లలు, వృద్ధుల్లో వ్యాధి నిరోధక శక్తి బలహీనంగా ఉంటుంది కాబట్టి లక్షణాలు తీవ్రమై యాంటీబయాటిక్స్ వాడుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. వ్యాధికారక బ్యాక్టీరియా చర్మం లోపలి పొరల్లోకి, రక్త ప్రవాహంలోకి చొరబడినప్పుడు అది సెల్యులైటిస్కు దారితీస్తుంది. ఈ చర్య ఇన్ఫెక్షన్ నొప్పిని, అసౌకర్యాన్ని కలిగిస్తుంది. కొన్ని సందర్భాల్లో వ్యాధి నిరోధక శక్తి సన్నగిలిన వారిలో సెప్సిన్కు, ప్రాణాంతకమైన సిస్టమిక్ రియాక్షన్కు దారితీస్తుంది. కాబట్టి 24 నుంచి 48 గంటల్లోగా గాయం తీవ్రత పెరిగితే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. తుప్పు పట్టిన రేకులు, మేకులు కోసుకున్నప్పుడు మాత్రమే మనం బెటనస్ ఇంజెక్షన్ చేయించుకుంటూ ఉంటాం. కానీ పదునైన పిల్లిగోళ్లు గీసుకుపోయినప్పుడు కూడా కాస్టిడియం టైటన్ స్టోల్స్ మన శరీరంలోకి చేరుకుని టెటనస్ను వ్యాప్తి చేస్తాయి. ఈ సమస్య నాడీ వ్యవస్థను ప్రభావితం చేసి కండరాలు బిగుసుకుపోవడం, వణుకులాంటి లక్షణాలు కలుగజేస్తుంది. గత 10 ఏళ్ల కాలంలో బెటనస్ తీసుకుని వాళ్లకు వైద్యులు బూస్టర్ డోసును సూచిస్తూ ఉంటారు. ఒకవేళ టీటీ టీకా తీసుకున్నది లేనిది ఖచ్చితంగా తెలియనప్పుడు ఆ విషయాన్ని వైద్యులకు తెలియపరచాలి. ఇన్ఫెక్షన్కు అడ్డుకట్ట వేయడం కోసం గీసుకుపోయిన ప్రదేశాన్ని సబ్బునీళ్లతో శుభ్రంగా కడగాలి. దీంతో బ్యాక్టీరియా తొలగిపోతుంది. ఆ తర్వాత యాంటీసెప్టిక్ లోషన్ పూసి గాయాన్ని పొడిగా, శుభ్రంగా ఉంచుకోవాలి. గాయానికి బిగుతుగా కట్టుకట్టి మూసి ఉంచకూడదు. లోతైన గాయాలను నిర్లక్ష్యం చేయకూడదు. మరీ ముఖ్యంగా ముఖం, చేతులు, కీళ్ల దగ్గర ఏర్పడిన గాయాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి. 24 గంటల తరువాత కూడా గాయం నుంచి రక్తస్రావం ఆగకపోయినా, గాయం పెద్దదవుతున్నా, జ్వరం, ఫ్లూ లక్షణాలు మొదలైనా, గాయపడిన ప్రాంతంలో నొప్పి, వాపు పెరుగుతున్నా వెంటనే వైద్యులను సంప్రదించాలి.
1: మీరింతవరకు పిల్లులతో వచ్చే ఇన్ఫెక్షన్లతో తస్మాత్ జాగ్రత్త ఈ అంశం గురించి కొన్ని వివరాలు తెలుసుకున్నారు. వ్యాఖ్యానం శ్రీ సొంగ శ్యాంప్రసాద్.
2: మీరింతవరకు అందరికీ ఆరోగ్యం, ఆరోగ్య సమాచారం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.

0: జీబీ మాల్ ఫ్యాషన్ పరవళ్ళు ఖమ్మం టు భద్రాద్రి ఈ ఆగస్ట్ 1న మెగా లాంచ్ మన భద్రాచలంలో మీ చేతుల మీదుగా అత్తిరిపోయే ప్రారంభ ఆఫర్లను మిస్ కాకండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ రోడ్ భద్రాచలం. జీబీ మాల్ ఫ్యాషన్ పరవళ్ళు ఖమ్మం టు భద్రాద్రి ఈ ఆగస్ట్ 1న మెగా లాంచ్ మన భద్రాచలంలో మీ చేతుల మీదుగా అత్తిరిపోయే ప్రారంభ ఆఫర్లను మిస్ కాకండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ రోడ్ భద్రాచలం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సాహితీ సౌరభాలు, సాహిత్య రచనలతో కూర్చిన కార్యక్రమం.
3: ఈ కార్యక్రమాన్ని మీకందిస్తున్న వారు విమల సాహితీ సమితి హైదరాబాద్.
4: డాక్టర్ జల్దీ విద్యాధర్ గారి అమ్మగారైన విమల గారి పేరున గత 14 సంవత్సరాలుగా సాహిత్యంలో ప్రఖ్యాత కవుల పుస్తకాలపై సమీక్షలు, కవి సమ్మేళనాలు, సాహిత్య అంశాలపై సదస్సులు నిర్వహిస్తూ,
3: ప్రముఖ రచయిత బుచ్చిబాబు గారి పేరున అవార్డు అందిస్తూ,
4: అక్షరాన్ని ఆరాధనగా
3: సాహిత్యాన్ని సాధనగా
4: సాహితీ ప్రియులను ఒకే వేదికపై కలుపుతున్న అక్షర కుటుంబం
3: విమల సాహితీ సమితి హైదరాబాద్. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి

0: చింతా వివేకవతి గారి స్వీయ కవితలు వింటారు.
1: శీర్షిక మరుజన్మ ఉంటే. మరుజన్మ వరంగా వస్తే మళ్ళీ స్త్రీగానే పుడతాను. ప్రేమను పంచే తల్లిగా, విలువలు నేర్పే గురువుగా నిలుస్తాను. నా ఇంటిని ఆనంద నిలయంగా తీర్చిదిద్దుతాను. నా పిల్లలను దేశం గర్వించే పౌరులుగా పెంచుతాను. నాతో బుట్టువులకు మరింత మమత పంచుతాను. నాకు జన్మనిచ్చిన వారిని జీవితాంతం గౌరవిస్తాను. నా అత్తమామలను తల్లిదండ్రులుగా భావిస్తాను. ఇరుగు పొరుగులతో ఆత్మీయ బంధాలు పెంచుకుంటాను. నాలాగే నలుగురిని మంచి మార్గంలో నడిపిస్తాను. మమతల సైన్యం అనే ఉద్యమాన్ని నిర్మిస్తాను. వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు, అవసరం లేని సమాజం కోసం శ్రమిస్తాను. తల్లిదండ్రులను గౌరవించే సంస్కారాన్ని ప్రతి ఇంటికి చేరుస్తాను. యువత మత్తు నిర్లక్ష్యపు దారుల్లో వెళ్లకుండా చైతన్యం కలిగిస్తాను. ప్రతి ఊరిలో సేవాభావంతో కూడిన యువ సైన్యాన్ని తయారు చేస్తాను. భార్యాభర్తల మధ్య ప్రేమ, పరస్పర గౌరవం పెరిగేలా కృషి చేస్తాను. మార్పు ఒక్కరోజులో రాదని తెలుసు. ఓర్పు సమన్వయంతో ముందుకు సాగితే మళ్ళీ ఆ ఆప్యాయమైన రోజుల్ని తప్పక తీసుకురాగలం. దేవుడా, మరుజన్మ ఉంటే వరం ఒక్కటే ఇవ్వు. స్త్రీగా పుట్టే అదృష్టం సమాజాన్ని మార్చే శక్తి. శీర్షిక కలికాలపు వైపరీత్యం. ధర్మం కాదు, అధర్మమే నాలుగు పాదాలపై నడుస్తుంది. అవినీతి విచ్చలవిడిగా వీధుల్లో తిరుగుతుంది. అబద్ధం రాజ్యాలేలుతుంది. కక్షలు, కార్పణ్యాలు వీర విహారం చేస్తున్నాయి. ప్రతిబంధము వ్యాపార సంబంధమైపోయింది. అన్యాయం, మోసం, వంచన గంతులు వేస్తున్నాయి. పెళ్లిళ్ళు స్వర్గంలో జరిగాయని చెబుతూ భూలోకంలో నరకద్వారాలు తెరుస్తున్నారు. వరులను వధువులు అంతం చేస్తున్నారు. పెళ్లికి అర్థాలు మారిపోయాయి. కుటుంబ వ్యవస్థ కుప్పకూలింది. వ్యక్తిగత స్వేచ్ఛ అడ్డదారులు తొక్కింది. విలువలు వలువలు వదిలేశాయి. మానవత్వం మాయమైపోయింది. దానవత్వం మానవుల్లో తిష్టవేసి కూచుని వికటాట్టహాసం చేస్తుంది. అల్లారుముద్దుగా పెంచిన తల్లిదండ్రులను రోడ్లపై వదిలించుకుంటుంది సంతానం. మానవత్వం మూలన ముడుచుకొని ఏడుస్తుంటే స్వార్థం సింహాసనంపై గర్వంగా నవ్వుతోంది. న్యాయం కళ్లకు గంతలు కట్టుకొని నిలబడగా అధికారం అహంకారంతో తీర్పులు చెబుతోంది. ఇంకా మేలుకోకపోతే మనిషి ఉనికే ప్రశ్నార్థకం. విలువలు లేని విజయం శూన్యమే. ధర్మాన్ని మళ్ళీ మన హృదయాల్లో నాటితేనే ఈ సమాజానికి నిజమైన స్వర్ణయుగం తిరిగి వస్తుంది. ప్లాస్టిక్ శీర్షిక. ప్లాస్టిక్ ఉచ్చులో భూమాత. ప్లాస్టిక్ బంధంలో విలవిలలాడుతోంది భూమాత. మన నిర్లక్ష్యమే ఆమెకు శాపమైంది. శ్వాసకోసం తల్లడిల్లే ఈ భూగోళం మన చేతుల్లోనే బందీగా మారింది. చెత్త కుప్పలే నేటి నాగరికతకు గుర్తులు. పచ్చని ప్రకృతి నేడు కన్నీరు కారుస్తుంది. నదుల గుండెల్లో విషం నింపి సముద్రాల ఒడిని చెత్తతో నింపేశాం. మాటలతో కాదు, చేతలతో మారాలి. ప్రతి అడుగు ప్రకృతికి అంకితం కావాలి. ఒక్క ప్లాస్టిక్ కవరు వద్దంటే ఎన్నో ప్రాణాలు నిలుస్తాయి. ఒక్క మొక్క నాటితే భవిష్యత్తు నవ్వుతుంది. భూమి మన సొత్తు కాదు, రాబోయే తరాల అమూల్యమైన ఆస్తి. వారి కానుకగా ప్లాస్టిక్ నీటిని, ప్లాస్టిక్ తిండిని ఇద్దామా? ఆలోచించండి, ఆచరించండి. ప్లాస్టిక్కు దూరమై ప్రకృతికి చేరువవుదాం. జనపనార సంచులను వాడుదాం. పర్యావరణహిత ప్లాస్టిక్ రహిత వస్తువులను తయారు చేద్దాం. వాడుదాం వాడుకని ప్రోత్సాహిద్దాం. పచ్చని లోకానికి పునాది వేద్దాం. పచ్చదనాన్ని నింపుదాం. చేయి చేయి కలిపి ప్లాస్టిక్ని అంతం చేద్దాం. భూమి ఊపిరి ఆగకముందే మేల్కొందాం. ప్లాస్టిక్ రహిత ప్రపంచమే మన నిజమైన విజయం. శీర్షిక మనం అనే అందమైన ప్రయాణం. నీవు ఆకాశంలో మెరిసే నక్షత్రమైతే నేను నేలపై నిలిచిన చిన్న దీపాన్ని. నీవు నిశ్శబ్దంలో దాగిన సంగీతమైతే నేను ఆ స్వరాన్ని పలికే మనసును. నీ ఆలోచనల తోటలో నా భావాలు పూలై విరుస్తాయి. నా అడుగుల వెంట నీ నమ్మకం తోడుగా నడుస్తుంది. నీవు నేను కలిసిన

0: చోట మనం అనే మధురమైన బంధం పుడుతుంది. మనం పంచే చిరునవ్వులు చీకటిలో చిన్న వెలుగులవుతాయి. మనసు మనసును అర్థం చేసుకుంటే దూరాలు కూడా దగ్గరవుతాయి. నీవు నేను అనే కథ కాదు, మనం అనే అందమైన ప్రపంచం కావాలి. శీర్షిక: పరాన్న జీవులు కొందరు, పర అపకారులు కొందరు. కొందరుంటారు లోకంలో ఇతరుల నీడలోనే జీవించేవారు, సొంత కష్టాన్ని నమ్మక పరులపై ఆధారపడేవారు. వాళ్ళని వీళ్ళకి చెప్పి, వీళ్ళని వాళ్ళకి కలిపి మాటల మంటలు రేపుతూ తమ పబ్బం గడుపుకునేవారు. మంచి మనసుల్ని వాడుకొని మమతల్ని మోసగించేవారు. అవసరం ఉన్నంత వరకు దగ్గరై అవసరం తీరగానే దూరమయ్యేవారు. పారాచూటులు పట్టుకొని దిగిపోతారు ఈ పారాసైట్లు. ఇంకొందరు వస్తారు ఇంటికి, మాకేం పెడతారు అని చూసేవారు. వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం మాకేం తెస్తారు అని అడిగేవారు. ఇల్లు ఉన్నా హృదయం లేని వారు మంది ఇళ్లలోనే మకాం వేసేవారు. పరుల సొమ్ముపై కన్నేసి పరులకు అపకారం చేసేవారు. అయినా కాలమే నేర్పుతుంది మనిషి విలువ ఏమిటో. స్వార్థపు అడుగులు ఎప్పటికీ సత్యం ముందు నిలవవని. శీర్షిక: మౌనపు మంటల్లో. గుండెలో దాచుకున్న బాధకు మాటలు కరువయ్యాయి. కళ్ళల్లో నిలిచిన నీటి బిందువులకు కథలెన్నో ఉన్నాయి. నవ్వుతున్న ముఖం వెనుక నిశ్శబ్దం రోధన ఉంది. మనసు మూలల్లో మిగిలిన గాయాల జ్ఞాపకం ఉంది. కాలమే మందు అంటారు కొన్ని గాయాలకు, కానీ కొన్ని జ్ఞాపకాలు మానవు ఎప్పటికీ. నమ్మిన చోటే ఎదురైన దెబ్బలు హృదయాన్ని మౌనంగా మార్చేస్తాయి. ఎవరికి చెప్పాలి ఈ అంతరంగ వేదన? ఎవరు వింటారు ఈ మౌనపు గానం? బాధను భరించే హృదయం బలమైనదే, కానీ రాయిలా మారిపోదు ఎప్పుడు. చిన్న ఆశ కోసం ఎదురుచూసే మనసు చిన్న ప్రేమలో వెలుగును వెతుకుతుంది. చీకటి ఎంత దట్టమైనా ఉదయం వస్తుంది. వేదన వెనుక కొత్త వెలుగు పుడుతుంది. గుండెకో వ్యధ ఉన్నా జీవితం మీద నమ్మకం చావదు. మౌనంలోనూ ఓ పాట పుడుతుంది, మనసు మళ్ళీ నవ్వడం నేర్చుకుంటుంది. శీర్షిక: గెలుపెవరిది. గెలుపెవరిది అని అడిగితే ఒకరి పేరు చెప్పలేం. భార్య గెలిస్తే భర్త ఆనందం, భర్త గెలిస్తే భార్య గర్వం. అత్తమామల ఆశీర్వాదం ఉంటే ఆ ఇంటి అడుగులు స్థిరం. అమ్మ ప్రేమతో ఎదిగిన అడుగు, నాన్న ధైర్యంతో నిలిచిన జీవితం. తల్లిదండ్రుల త్యాగం లేకుండా ఏ విజయమూ సంపూర్ణం కాదు. పిల్లల నవ్వు గెలిస్తే ఇల్లంతా పండుగ అవుతుంది. ప్రజలు గెలిస్తే దేశం గెలుస్తుంది. పాలకులు గెలిస్తే బాధ్యత పెరుగుతుంది. నిజమైన విజయం అంటే ఎవరో ఒకరి ఓటమి కాదు. మనసులు కలిసిన చోట గెలుపు అందరిది అవుతుంది. స్వార్థం ఓడిపోయిన వేళ సహకారం విజయం సాధిస్తుంది. చివరికి గెలుపెవరిది అంటే కలిసి నడిచిన వారందరిది. వెన్నెలలో మనసు మాట. శీర్షిక: వెన్నెల రాత్రి నిశ్శబ్ద వీధిలో నీ జ్ఞాపకం మెల్లగా నడిచింది. చందమామ వెలుగులో దాగిన మాటలు నా మనసులో మౌనంగా మెరిశాయి. దూరమైన దగ్గరైన భావనలో ఎదురుచూపే ఓ మధుర గీతమైంది. గాలి తెచ్చిన పూల పరిమళంలా నీ తలుపులు నన్ను తాకాయి. విరహపు వేళలు కూడా వింతగా ప్రేమకు అర్థాలు నేర్పాయి. చుక్కల మధ్య చంద్రునిలా ఒక ఆశ వెలుగుతూ నిలిచింది. కాలం కరిగిన ఓ క్షణంలో మనసులు మళ్ళీ కలిశాయి. ఈ సమాగమం మాటల కందని ఓ మౌనమైన ఆనందం. వెన్నెల రాత్రి సాక్షిగా ప్రేమ ఓ కవితగా మారింది. జ్ఞాపకాల దారిలో ఎప్పటికీ ఆ మధుర క్షణం నిలిచింది.
1: మీరింతవరకు శ్రీమతి చింతా వివేకవతి గారి స్వీయ కవితలు విన్నారు. ఈ కార్యక్రమాన్ని మీకందించిన వారు విమల సాహితీ సమితి హైదరాబాద్,
2: డాక్టర్ జల్దీ విద్యాధర్ గారి అమ్మగారైన విమల గారి పేరున గత 14 సంవత్సరాలుగా సాహిత్యంలో ప్రఖ్యాత కవుల పుస్తకాలపై సమీక్షలు, కవి సమ్మేళనాలు, సాహిత్య అంశాలపై సదస్సులు నిర్వహిస్తూ,
1: ప్రముఖ రచయిత బుచ్చిబాబు గారి పేరున అవార్డు అందిస్తూ,
2: అక్షరాన్ని ఆరాధనగా
1: సాహిత్యాన్ని సాధనగా
2: సాహితీ ప్రియులను ఒకే వేదికపై కలుపుతున్న అక్షర కుటుంబం
1: విమల సాహితీ సమితి హైదరాబాద్.
3: సాహితీ సౌరభాలు సాహిత్య రచనలతో కూర్చిన కార్యక్రమం విన్నారు.

0: ആകാശവാണി കൊത്തഗുണം കേന്ദ്രം.
1: झूठा है जापानी ये पटलून इंग्लिस्तानी सर पे लाल टोपी रूसी फिर भी दिल है हिंदुस्तानी
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఏఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం క్రీడాలోకం సమీక్ష. సమీక్షకులు శ్రీమతి డి కిరణ్ కుమారి.
4: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. క్రీడాలోకం ఈనాటి కార్యక్రమం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం క్రీడాలోకం సమీక్ష సమీక్షకులు శ్రీమతి డి కిరణ్ కుమారి.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం క్రీడాలోకం ఈనాటి కార్యక్రమంలో క్రీడా సమీక్ష వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. సమీక్షకులు శ్రీమతి డి కిరణ్ కుమారి.
2: కామన్వెల్త్ క్రీడల్లో ఆఖరి రోజు భారత అథ్లెట్లు ఆకట్టుకోలేకపోయారు. జూడోక ఇష్రూప్ నారంగ్ మహిళల 78 కేజీల విభాగంలో కాంస్య పతక పోరులో కెనడాకు చెందిన కొరాలీ గాడ్బౌట్ చేతిలో ఓటమి చవిచూసింది. మొదట ఇష్రూప్ క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లాండ్కు చెందిన ఏమా రీడ్ చేతిలో ఓడింది. తర్వాత రెపిచేజ్ రౌండ్లో కామెరూన్కి చెందిన జార్జికా వెస్లీపై విజయం సాధించి కాంస్య పతక పోరుకు అర్హత సాధించింది. పురుషుల విభాగంలో యష్ ఖంగాస్, అవతార్ సింగ్ ప్రీ క్వార్టర్స్లోనే వెనుదిరిగారు. భారత్కు ఆదివారం సైక్లింగ్లోనూ నిరాశ తప్పలేదు. రొనాల్డో సింగ్ పురుషుల 1000 మీటర్ల టైం ట్రయల్ పోటీలో 1:04 టైమింగ్తో 20వ స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియాకు చెందిన లీ హోఫ్మాన్ స్వర్ణం దక్కించుకున్నాడు. ఇంగ్లాండ్కు చెందిన జోసెఫ్ ట్రూమాన్ రజతం, ఆస్ట్రేలియాకు చెందిన టైట్ ర్యాన్ కాంస్యం నెగ్గారు. పురుషుల 40 మీటర్ల పాయింట్ల రేసులో హర్షవీర్ సింగ్, దినేష్ కుమార్ నిరాశపరిచారు. క్వాలిఫయర్స్లో హీట్ 1లో హర్ష్ రేసును పూర్తి చేయలేకపోగా దినేష్ 11వ స్థానంతో ముగించాడు. మహిళల పారాసైక్లింగ్ C4 C5 1000 మీటర్ల టైం ట్రయల్ ఫైనల్లో యువ అథ్లెట్ లీసా దాస్ రాణించలేకపోయింది. ఆమె 1:34 రేసు పూర్తి చేసి 6వ స్థానంలో నిలిచింది.
3: వరుసగా 3 కామన్వెల్త్ స్వర్ణాలు సాధించడం తనపై అంచనాల్ని పెంచిందని, తన తదుపరి లక్ష్యం ఆసియా క్రీడల్లో పతకం చేజిక్కించుకోవడమేనని మీరాబాయి చాను వ్యాఖ్యానించింది. సిడబ్ల్యూజీలో పసిడి పథకంతో సత్తా చాటిన ఈ సీనియర్ వెయిట్ లిఫ్టర్ ఆదివారం స్వదేశానికి తిరిగి వచ్చింది. ఈ సందర్భంగా మీరాబాయి మాట్లాడుతూ, ఏ అథ్లెట్కైనా పథకాలు గెలవడం సంతోషాన్ని ఇస్తుంది, అదే సమయంలో ఒత్తిడి కూడా పెరుగుతుంది. ప్రస్తుతం రాబోయే ఆసియా క్రీడల్లో పథకం సాధించడమే తన లక్ష్యం అని, ఇప్పటిదాకా అక్కడ మెడల్ అందుకోలేదు కాబట్టి అందుకోసం నా సాయశక్తుల ప్రయత్నిస్తాను అంటూ, పథకం గెలవాలని ప్రతి టోర్నమెంట్కి ముందు నాపై ఎంతో ఒత్తిడి ఉంటోంది, అయినా సరే ప్రతికూల ఫలితం వచ్చినప్పుడు చాలా బాధగా ఉంటుంది, తిరిగి పోటీలో దిగడం కష్టమయ్యే పరిస్థితి, ఆ స్థితిలో పక్కా ప్రణాళికతో మరింత కఠినంగా శ్రమించేదాన్ని. 2014లో రజతం సొంతం చేసుకున్నాక వెయిట్ లిఫ్టింగ్లో నాపై బాధ్యత పెరిగింది. క్రమంగా అంతర్జాతీయ ప్రమాణాలపై అవగాహన పెంచుకుని భారత వెయిట్ లిఫ్టింగ్కు నా వంతు కృషి చేశా. కోచ్ విజయశర్మ మద్దతు వల్లే ఇదంతా సాధించగలిగా. ఆసియా క్రీడల కోసం ప్రత్యేక కసరత్తు ఏమీ చేయను, కానీ గాయాల బారిన పడకుండా చూసుకోవడమే కీలకం అంటూ మీరాబాయి వ్యాఖ్యానించింది.
2: కామన్వెల్త్ క్రీడల్లో సత్తా చాటిన భారత వెయిట్ లిఫ్టర్లు స్వదేశానికి చేరుకున్నారు. స్కాట్లాండ్లోని గ్లాస్కో వేదికగా జరిగిన ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో పతకాలతో మెరిసిన క్రీడాకారులకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద వందలాది అభిమానులు ఘనస్వాగతం పలికారు. తెలుగుతేజం వల్లూరి అజయ్బాబు, మీరాబాయి చాను, లవ్ప్రీత్ సింగ్, బింధ్యారాణి, రిషికాంత్ సింగ్, బింధ్యారాణిదేవి, హర్జీందర్ కౌర్, రాజా ముత్తుపాండి తొలి విడతలో భారత్కు వచ్చారు. ఈ క్రీడల్లో మీరాబాయి చాను వరుసగా 3వ కామన్వెల్త్ పసిడి కొల్లగొట్టింది. అయితే గ్లాస్గో టోర్నమెంట్లో హైలైట్ అంటే తెలుగు కుర్రాడు అజయ్బాబుదే. అరంగేట్రం క్రీడల్లోనే అతడు వెయిట్ లిఫ్టింగ్లో రజతం చేజిక్కించుకుని సిడబ్ల్యూజీ పథకం అందుకున్న అతి కొద్ది తెలుగు లిఫ్టర్లలో ఒకడిగా నిలిచాడు. కామన్వెల్త్ అనగానే భారత్కు భారీగా పథకాలు వచ్చే క్రీడల్లాగే అభిమానులకు పరిచయం. గతంలో మన దేశం ఈ వేదికపై గొప్పగా రాణించింది కూడా. కానీ గ్లాస్గోలో కథ వేరు. మునుపటితో పోలిస్తే ఈ క్రీడల ప్రాధాన్యం తగ్గింది. భారత్కు గతంలో ఎన్నో పథకాలు అందించిన రెజ్లింగ్, బ్యాడ్మింటన్, షూటింగ్, హాకీ లాంటి క్రీడలు ఈసారి లేవు. అయినా మన అథ్లెట్లు తగ్గలేదు. 2022 బర్మింగ్హామ్ క్రీడల్లో 60 పథకాలతో భారత్ 4వ స్థానంలో నిలిస్తే, ఈసారి కూడా 39 పథకాలతో భారత్కు 4వ స్థానాన్ని క్రీడాకారులు అందించారు. గత క్రీడలతో పోలిస్తే పథకాలు తక్కువే వచ్చినా పట్టికలో స్థానం మారలేదంటే దానికి భారత క్రీడాకారులు ప్రతిభే కారణం.

2036 నాటికి ప్రపంచంలోని టాప్ 10 క్రీడా దేశాల జాబితాలో భారత్కు స్థానం దక్కడం తథ్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. గురువారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని బాలయోగి స్టేడియంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఆధ్వర్యంలో 11వ ఆలిండియా పోలీస్ జూడో క్లస్టర్ 2026 క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ భారత్ 2030 కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్దమవుతోంది. 2026-27 కేంద్ర బడ్జెట్లో ఖేలో ఇండియా మిషన్ కు కేటాయింపులను పెంచుతూ క్రీడలకు 4,800 కోట్లు కేటాయించామని, జాతీయ ఆస్తుల సంరక్షణలో సిఐఎస్ఎఫ్ సేవలు అభినందనీయం, సిఐఎస్ఎఫ్ ఇటీవల క్రీడాకారుల నియామక కార్యక్రమం చేపట్టగా 332 మంది యువ క్రీడాకారులు నేరుగా సిఐఎఫ్ లో చేరారు. వారిలో 179 మంది మహిళా క్రీడాకారిణులు ఉండడం గొప్ప విషయం అని అన్నారు. ఎన్ఐఎస్ఏ డైరెక్టర్ హర్ప్రీత్ కౌర్ సోహి మాట్లాడుతూ, పోలీసు సిఏపిఎఫ్ వర్గాల్లో క్రీడా నైపుణ్యం, క్రమశిక్షణ, జాతీయ సమైక్యతను ప్రోత్సహించడం ఈ క్రీడా పోటీల లక్ష్యమన్నారు. అంతకుముందు క్రీడాకారులు కవాతు ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏడీజి సౌత్ పద్మాకర్, ఎస్ఆర్ శరవణన్ తదితరులు పాల్గొన్నారు. పాకిస్తాన్ తో 2వ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ 344 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఓవర్ నైట్ స్కోరు 5 వికెట్ల నష్టానికి 239 పరుగులు కాగా, సోమవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన కరేబియన్ జట్టు మరో 105 పరుగులు చేసి చివరి 5 వికెట్లు కోల్పోయింది. జస్టిస్ గ్రీవ్స్ 73 పరుగులు, ఓవర్ నైట్ స్కోరుకు మరో 9 పరుగులే జోడించి వెనుతిరిగిన రోస్టన్ చేజ్ అర్ధ సెంచరీ దాటి 70 పరుగులు చేసి స్కోరును 300 దాటించాడు. కీమర్ రోచ్ 19 పరుగులు చేసి అతనికి మద్దతుగా నిలిచాడు. పాక్ బౌలర్లలో సాజిద్ ఖాన్ 85 పరుగులకు గాను 4 వికెట్లు తీసి రాణించాడు. మహమ్మద్ అలీ, ఉబైద్ షా, అలీ ఉస్మాన్ తలో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ 15 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 77 పరుగులు చేసింది. అజ్వాన్ అవైస్ 43, అబ్దుల్లా షఫీక్ 19 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. పాక్ ఇంకా 267 పరుగులతో వెనుకబడి ఉంది. అమెరికాకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత సంతతి క్రికెటర్ అఖిలేష్ రెడ్డిపై 8 ఏళ్ల నిషేధం పడింది. 2025లో అబుదాబి T10 టోర్నమెంట్లో ఆస్పిన్ స్టాలియన్స్ కు ప్రాతినిధ్యం వహించిన ఈ ఆఫ్ స్పిన్నర్ 2 మ్యాచ్లు ఆడాడు. ఒక మ్యాచ్కు ముందు ఉద్దేశపూర్వకంగా పరుగులు ఇవ్వాలని సహచరుడిని అఖిలేష్ కోరగా అతడు అవినీతి నిరోధక విభాగానికి సమాచారం అందించినట్లు సమాచారం. ఫిక్సింగ్ కు పాల్పడడం, మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నించడం, కుట్ర పన్నడం తదితర నేరాల క్రింద గత నవంబర్లో అఖిలేష్ ను ఐసీసీ తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. నిబంధనలను మీరినట్లు ఐసీసీ అవినీతి నిరోధక ట్రైబ్యునల్ తేల్చడంతో ఈ స్పిన్నర్ పై 8 ఏళ్ల నిషేధం పడింది. గత సంవత్సరం ఏప్రిల్లో అమెరికాకు ఆరంగేట్రం చేసిన 26 ఏళ్ల అఖిలేష్ 4 T20లు ఆడి 1 వికెట్ తీశాడు. హైదరాబాద్కు చెందిన అఖిలేష్ విజయ్ హజారీ ట్రోఫీలో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ కు నెట్ బౌలర్ గా కూడా సేవలందించాడు. అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వబోయే 2030 కామన్వెల్త్ క్రీడలతో కొత్త ప్రమాణాలు నెలకొల్పుతామని గుజరాత్ ఉప ముఖ్యమంత్రి హర్ష సింఘ్వీ అన్నారు. గ్లాస్గో నుంచి కామన్వెల్త్ క్రీడల పతాకాన్ని అందుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ, మేం అనుకుంటే ఇప్పటికిప్పుడు కూడా కామన్వెల్త్ క్రీడలను విజయవంతంగా నిర్వహించగలం, అలాంటి సన్నద్ధతతో ఉన్నాం. పర్యావరణ హితంగా ఈ క్రీడలను నిర్వహించి అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పుతాం. 2028 చివరికి లేదా 2029 ఆరంభానికల్లా కామన్వెల్త్ క్రీడల నిర్మాణాలను పూర్తి చేస్తాం. పారా అథ్లెట్లకు కూడా అహ్మదాబాద్ లో ప్రాధాన్యాన్ని కల్పిస్తాం. వారి కోసం ఇప్పటికే హోటళ్లను అందుబాటులోకి తెచ్చాం అని సింఘ్వీ తెలిపారు. గ్లాస్గోలో ఆదివారం అర్ధరాత్రి తర్వాత జరిగిన 2026 కామన్వెల్త్ క్రీడల ముగింపు వేడుకల్లో బ్రిటన్ నుంచి భారత్ ఆటల పతాకాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో గ్లాస్గో క్రీడల నిర్వాహకులు క్రీడల పతాకాన్ని జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రాకు అందజేయగా అతను భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పిటి ఉషా చేతిలో పెట్టాడు. ఆమె చివరిగా గుజరాత్ ఉప ముఖ్యమంత్రి హర్ష సింఘీ చేతికి పతాకాన్ని అందించింది. అనంతరం భారత సంస్కృతి ప్రతిబింబించేలా నృత్యాలు, ఇతర కార్యక్రమాలతో గ్లాస్గో స్టేడియం కళకళలాడింది.

0: జమ్మూ కాశ్మీర్ ఫాస్ట్ బౌలర్ అకీబ్ నబీకి తొలిసారి భారత జట్టులో చోటు దక్కింది. గాయంతో వైదొలిగిన బుమ్రా స్థానంలో శ్రీలంకలో 2 టెస్టుల సిరీస్కు సెలక్షన్ కమిటీ అతన్ని ఎంపిక చేసింది. దీంతో కాశ్మీర్ నుంచి భారత టెస్టు జట్టుకు ఎంపికైన తొలి ఆటగాడుగా నబీ ఘనత సాధించాడు. లంక పర్యటనకు ముందు ప్రకటించిన జట్టులో బుమ్రా ఉన్నాడు, కానీ ఎడమ మోకాలి గాయం నుండి పూర్తిగా కోలుకోకపోవడంతో అతడు సిరీస్కు దూరమయ్యాడు. కాశ్మీర్లో భారముల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన 29 ఏళ్ల నబీ పర్వేజ్ రసూల్, ఉమ్రాన్ మాలిక్ తర్వాత జాతీయ జట్టుకు ఎంపికైన జమ్మూ కాశ్మీర్ ఆటగాడిగా నిలిచాడు. రసూల్, మాలిక్ భారత్ తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడారు. భారత్, శ్రీలంక మధ్య తొలి టెస్టు ఈ నెల 15న మొదలవుతుంది. భారత యువ షెట్లర్ తన్వీ శర్మ సత్తా చాటింది. కెరీర్లో తొలి బీడబ్ల్యూఎఫ్ టైటిల్ను ఖాతాలో వేసుకుంది. తైపీ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో నిలకడగా రాణించిన ఈ 17 ఏళ్ల అమ్మాయి మహిళల సింగిల్స్ విజేతగా నిలిచింది. ఆదివారం ఫైనల్లో తన్వి 21-16 ఆరో సీడ్ వియత్నాంకు చెందిన లిన్ గుయెన్పై గెలిచింది. 36 నిమిషాల్లోనే ముగిసిన ఈ పోరులో ప్రత్యర్థి నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైనా తన్వి ఏ దశలోనూ తగ్గలేదు. తొలి గేమ్లో 4-1 తేడాతో ముందంజలో నిలిచిన భారత టీనేజర్ ఆ తర్వాత 15-9 తేడాతో ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది. అదే జోరుతో తొలి గేమ్ గెలిచింది. 2 గేమ్ ఆరంభంలో గుయెన్ దూకుడుగా ఆడి 3-0 నిలిచింది, కానీ తన్వి వెంటనే పుంజుకుని 3-3 స్కోర్ సమం చేసింది. విరామ సమయానికి 11-8 తన్వి ముందంజలో నిలిచింది. ఒకవైపు నుంచి వియత్నాం అమ్మాయి పోరాడుతున్నా తన్వి మాత్రం తన జోరు తగ్గించలేదు. 15-10 ముందంజలో నిలిచిన ఆమె అదే ఊపులో గేమ్ తో పాటు టైటిల్ను సొంతం చేసుకుంది. పంజాబ్లోని హోషియార్పూర్కు చెందిన తన్వి గతేడాది జరిగిన ప్రపంచ జూనియర్ ఛాంపియన్షిప్లో మహిళల సింగిల్స్లో రజతం, మిక్స్డ్ టీంలో కాంస్యం సాధించింది. ప్రపంచ జూనియర్ ఛాంపియన్షిప్లో 2 పతకాలు గెలిచిన తొలి భారత షట్లర్గా తన్వి ఘనత సాధించింది. గత ఏడాది యుఎస్ ఓపెన్, ఒడిషా మాస్టర్స్, గౌహతి మాస్టర్స్లో ఫైనల్ చేరిన తన్వి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీ జంట సత్తా చాటింది. ఫిలిప్పీన్స్ ఇంటర్నేషనల్ ఛాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల డబుల్స్ టైటిల్ను వీరు గెలుచుకున్నారు. ఫైనల్లో ఈ జోడీ 16-21, 21-4, 21-17 జపాన్కు చెందిన మికీ కనెహిరో, యునాకతో ద్వయంపై విజయం సాధించింది. తొలి గేమ్ను కోల్పోయాక భారత ద్వయం బలంగా పుంజుకుని టైటిల్ సాధించింది. భద్రాచలంలో కొత్తగూడెం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కృష్ణ జెండా ఊపి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా నలుమూలల నుంచి సుమారు 200 మంది అథ్లెట్లు పాల్గొన్నారని, రాష్ట్రస్థాయి పోటీల్లో ఇదే ఉత్సాహంతో పాల్గొని జిల్లాకు అత్యధిక పథకాలు సాధించి మంచి పేరు తీసుకురావాలని క్రీడాకారులకు సూచించారు. సరస్వతి శిశు మందిర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాతాజీ మాట్లాడుతూ, ఈ పోటీల్లో అధిక సంఖ్యలో గిరిజన క్రీడాకారులు పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అసోసియేషన్ కార్యదర్శి శ్రీ కె మహీధర్ మాట్లాడుతూ, ఈ జిల్లాస్థాయి ఎంపికల్లో ప్రతిభ కనబర్చిన 40 మంది అథ్లెట్లను 7 తేదీన హన్మకొండలో జరగనున్న రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్కు పంపనున్నట్లు తెలిపారు. అథ్లెటిక్స్ అసోసియేషన్ కన్వీనర్ జి గిరిప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఎంపికల్లో జిల్లా అథ్లెటిక్స్ కోచ్ పి నాగేంద్ర పర్యవేక్షించగా, అథ్లెటిక్స్ కోచ్లు నాగరాజు, మల్లికార్జున్, శ్వేత, విజయలక్ష్మి, అసోసియేషన్ కోశాధికారి బి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
1: మీరింతవరకు క్రీడాలోకం కార్యక్రమంలో క్రీడా సమీక్ష విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సమీక్షకులు శ్రీమతి డి కిరణ్ కుమారి. ఈనాటి క్రీడాలోకం ఇంతటితో సమాప్తం.

మీరు విన్న పాట బాణం, చిత్రం నుంచి శంకర్ మహాదేవన్ పాడిన పాట. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8 గంటలకు అవస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్ ప్రసారం అవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి. అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారం అవుతాయి.

ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ రూర్కెలా స్టీల్ ప్లాంట్ 2026-2027 సంవత్సరానికి సంబంధించి ట్రేడ్ గ్రాడ్యుయేట్ టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఉంది. మొత్తం 1,110 ఖాళీలు భర్తీ చేయనున్నారు. ట్రేడ్ అప్రెంటిసులు 421, గ్రాడ్యుయేట్ టెక్నీషియన్ అప్రెంటిసులు 689 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన బోర్డు, యూనివర్సిటీ నుంచి ఐటీఐ డిప్లొమా డిగ్రీ పాస్ అయి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 31 August 2026 నాటికి 18 నుంచి 28 సంవత్సరాలు మించకూడదు. నెలకు ట్రేడ్ అప్రెంటిస్ అభ్యర్థులకు 9,600 నుంచి 10,560, గ్రాడ్యుయేట్ అప్రెంటిసులకు 10,900 నుంచి 12,300 వరకు స్టైఫండ్ ఇస్తారు. ఎంపిక అనేది అకాడమిక్ మెరిట్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వాకిన్

0: ఇంటర్వ్యూలు సెప్టెంబర్ 1, 2026 నుంచి సెప్టెంబర్ 26, 2026 వరకు నిర్వహిస్తారు. దరఖాస్తు నమూనా ఇతర సమాచారం కోసం https://sailcareers.com అనే వెబ్సైట్ చూడవచ్చు. https://sailcareers.com ఈ వెబ్సైట్లో మీకు దరఖాస్తు నమూనా ఇతర సమాచారం లభ్యమవుతుంది. ఆన్లైన్లో మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ ఆగస్టు 26, 2026. మరొక ప్రకటన, ఎస్ఎస్సి టెక్మెన్ ఎంట్రీ 2026కు భారత సైన్యం 63వ ఎస్ఎస్సి టెక్మెన్ ఎంట్రీ రిక్రూట్మెంట్ ప్రక్రియను చేపట్టింది. భారత సైన్యం రక్షణ మంత్రిత్వ శాఖ ఈ నియామకాలు చేపడుతుంది. 68వ ఎస్ఎస్సి టెక్ పురుషులు కోర్సు ప్రారంభం అనేది ఏప్రిల్ 2027 నుంచి మొదలవుతుంది. మొత్తం 350 అధికారిక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కమిషన్ పొందిన తర్వాత వీరికి 56,100 రూపాయల నుంచి 177,500 రూపాయల వేతన శ్రేణి అందుతుంది. లెఫ్టినెంట్గా పే లెవెల్ 10లో వీరికి నియామక ప్రక్రియ ఉంటుంది. శిక్షణ అకాడమీ అనేది ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ ఓటీఏ గయా బీహార్లో ఉంటుంది. ఇంజనీరింగ్ విధానంలో ఖాళీలు సివిల్లో 75, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో 60, విద్యుత్తులో 33, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్లో 64, యాంత్రికులో 101, వివిధ ఇంజనీరింగ్ ప్లాస్టిక్ టెక్నాలజీ ఇంకా తత్సమానమైన కోర్సుల్లో 17 ఖాళీలు ఉన్నాయి. మొత్తంగా 350 ఖాళీలు భర్తీ చేయనున్నారు. చివరి సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఏప్రిల్ 2026 నాటికి అభ్యర్థుల వయసు 20 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే ఏప్రిల్ 1, 2000 సంవత్సరం అలాగే మార్చి 31, 2007 మధ్య జన్మించిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. మెట్రికులేషన్ సెకండరీ సర్టిఫికేట్ నమోదు చేయబడిన పుట్టిన తేదీనే అంతిమంగా పరిగణలోకి తీసుకుంటారు. ఆ తర్వాత వయస్సు మార్పు కోసం చేసే ఏ అభ్యర్థిని కూడా అంగీకారంలోకి తీసుకోరు. శిక్షణ సమయంలో అకాడమీలో 56,100 రూపాయల స్టైఫండ్ చెల్లిస్తారు. అలాగే కమిషన్ పొందినప్పుడు లెఫ్టినెంట్ పే లెవెల్ 10 ప్రకారము 56,100 రూపాయల నుంచి 177,500 రూపాయల జీతం శ్రేణి, మిలిటరీ సర్వీస్ అలవెన్సులు కూడా అందుకునే అవకాశం ఉంది. దరఖాస్తులు ఆన్లైన్లో పంపించుకోవాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం gout.jobsalert.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. gout.jobsalert.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. ఆన్లైన్ ద్వారా మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ ఆగస్టు 7, 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

0: ആകാശവാണി കൊത്തുകുടം കേന്ദ്രം.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. నాకు నచ్చిన పాట. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. సహకారం శ్రీమతి ఎం స్వప్న.
2: నా పేరు కీర్తి రాజ్ కుమార్, ఆదర్శనగర్ నిజామాబాద్ నుంచి. నాకు నచ్చిన పాట కోడెనాగు సినిమాలో సంగమం.

నా పేరు ఎం కృష్ణ. రామవరం పోటీ నెంబర్ ఏరియా నుండి నాకు నచ్చిన పాట మన్మధుడు చిత్రం నుండి. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది.

0: தப்பும் காலலோ எக்கும் லாவாலோ ஜஸ்ட் பக்க கிளிக்லோ நேனா வா
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: నా పేరు మొహమ్మద్ షాకిర్ ఇల్లందు ఆర్ఎన్ఆర్ కాలనీ నుండి మాట్లాడుతున్నాను. నాకు నచ్చిన పాట అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు చిత్రం నుండి, వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ స్వరాల జల్లే కురిసే.

0: मेरा जूता है जापानी, पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఏఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
3: నా పేరు యాకూబ్ పాషా, కొత్తగూడెం నుండి మాట్లాడుతున్నాను. నాకు నచ్చిన పాట సంపంగి చిత్రంలో నుండి గుండె నింది.

0: கஜா பபலா
1: சை பால்,
0: நடுவுல காமரா
1: சை பால்,
0: புரத புள்ளா
1: சை பால்.
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சை பால்.
3: నా పేరు సాధినేని రమాదేవి, మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ గ్రామం. నాకు కావాల్సిన పాట గోరింటాకు సినిమాలో గోరి.

0: నాకు నచ్చిన పాట. నా పేరు కాగితపు వెంకటేశ్వరరావు, లక్ష్మీదేవిపల్లి మండలం, ప్రశాంతి నగర్, కన్యవయసు చిత్రం.
1: ఏ దేవిలో విరిసిన పారి

ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద

0: దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSC.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసీ కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ TGFPS ని సంప్రదించగలరు.
2: వియ్యం బంజ నుంచి కేతేపల్లి వాసుని మాట్లాడుతున్నాను. నాకు నచ్చిన పాట ఈ రోజు బొబ్బిలి పులిసి చిత్రంలో జననీ జన్మభూమిచ్చా

0: ఇంటి పేరు అనురాగం, ముద్దు పేరు మమకారం. ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం.
1: కొత్తగూడెం బర్మా క్యాంప్ నుంచి ఎస్కే నూర్జహాన్. నాకు నచ్చిన పాట మగధీరుడు చిత్రం నుండి ఇంటి పేరు అనురాగం, ముద్దు పేరు మమకారం.

0: జీవి మాల్ ఫ్యాషన్ పరవళ్ళు ఖమ్మం టు భద్రాద్రి ఈ ఆగస్ట్ 1న మెగా లాంచ్ మన భద్రాచలంలో మీ చేతుల మీదుగా అత్తిరిపోయే ప్రారంభ ఆఫర్లను మిస్ కాకండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ రోడ్ భద్రాచలం. జీవి మాల్ ఫ్యాషన్ పరవళ్ళు ఖమ్మం టు భద్రాద్రి ఈ ఆగస్ట్ 1న మెగా లాంచ్ మన భద్రాచలంలో మీ చేతుల మీదుగా అత్తిరిపోయే ప్రారంభ ఆఫర్లను మిస్ కాకండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ రోడ్ భద్రాచలం.
1: నేను ఎనుగంటి నాగేశ్వరరావు, నెహ్రూ బస్తీ. నాకు నచ్చిన పాట సుమంగళి సినిమాలో రచన ఆత్రేయ, సంగీతం కేవి మహాదేవన్ గారు సమకూర్చిన ఈ పాట ఘంటసాల సుశీలమ్మ గారు పాడిన పాట. కనులు కనులతో కనబడితే ఆ తగవుకు ఫలమే.

0: ఏ నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
2: సీతంపేట నుంచి మురిపిడి స్వరూప్ అని మాట్లాడుతున్నాను. నాకు నచ్చిన పాట పోస్ట్ మ్యాన్ సినిమా నుంచి, లాహిరి లాహిరి లాహిరి నన్ను చేరుకుంది చెలి మాధురి.

నా పేరు మారెబైన శ్రీనివాసరావు, ప్రశాంతి నగర్, లక్ష్మీదేపల్లి మండలం. నాకు నచ్చిన పాట మట్టిలో మాణిక్యం. ఈ సినిమాలో సుశీల గారు పాడిన ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం.

నా పేరు శ్రీరామ హనుమాన్లు. మాది నిజామాబాద్ జిల్లా శ్రీకొండ మండలం న్యావనంది గ్రామం నుంచి. నాకు నచ్చిన పాట అంకుశం నుంచి పాట. ఇది చెరగని ప్రేమకు శ్రీకారం, ఇది మమతల మేడకు ప్రాకారం.

0: మీరింతవరకు నాకు నచ్చిన పాట శ్రోతల హృదయ స్పందన విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి ఎం స్వప్న. ఈ కార్యక్రమం రేపు సాయంత్రం 4 గంటలకు పునః ప్రసారమవుతోంది. మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట శ్రోతల ఆనందమే ఆకాశవాణి ఆకాంక్ష. ఈ కార్యక్రమం ప్రతి బుధవారం ఉదయం 8:35 నాకు నచ్చిన పాట.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం.
2: జీబీ మాల్ ఫ్యాషన్ పరవళ్ళు ఖమ్మం టు భద్రాద్రి. ఈ ఆగస్ట్ 1న మెగా లాంచ్ మన భద్రాచలంలో మీ చేతుల మీదుగా. అత్తిరిపోయే ప్రారంభ ఆఫర్లను మిస్ కాకండి. HDFC బ్యాంక్ రోడ్, భద్రాచలం. జీబీ మాల్ ఫ్యాషన్ పరవళ్ళు ఖమ్మం టు భద్రాద్రి. ఈ ఆగస్ట్ 1న మెగా లాంచ్ మన భద్రాచలంలో మీ చేతుల మీదుగా. అత్తిరిపోయే ప్రారంభ ఆఫర్లను మిస్ కాకండి. HDFC బ్యాంక్ రోడ్, భద్రాచలం.
1: ఈనాటి ఏకచిత్రగానం కార్యక్రమంలో స్రవంతి ఆర్ట్ మూవీస్ వారు సమర్పించిన ఎగిరే పావురమ చిత్రంలోని పాటలు వింటారు. సీతారామశాస్త్రి సాహిత్యానికి వేటూరి భువనచంద్ర సాహిత్యం అందించారు. వినండి ఎగిరే పావురమ చిత్రంలోని పాటలు.

శృతిలయ సంగమ సుఖజతిలు స్వర పదయోగజ సమగతిలు ముఖరిత మానస మునివరులు భూమిలో వెలసిన సురవరులు సనిపమ నిపమరి గరిస సనిపని సనిపమ పని పమరి గరిస నిసరి గరి నిసరి మప సరి మపని సరి మప మరి మప్పని పమ పని సరిస నిజని పని సని పదని పవరి గరిస నిసరిమ నిసరిమ పరిమ పని రిమ పని సమ పని సమ పని సరిస.

మీరింతవరకు స్రవంతి ఆర్ట్ మూవీస్ వారు సమర్పించిన ఎగిరే పావురమ చిత్రంలోని పాటలు విన్నారు. ఏకచిత్రగానం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

శ్రోతలు 100.1 మెగాహెడ్స్పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఆనందం చిత్రం నుంచి టిప్పు తాత్య పాడిన పాట.

0: ஐவாவு தன பதமு சேர்ச்சி பாட கூர்ச்சலேதா
1: சபாஷ்
0: தனி நீ

శ్రోతలు 100.1 MHz పై చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి చదువు సంస్కారం చిత్రం నుంచి సుశీల పాడిన పాట.

శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటారు. ఇప్పుడు వినండి మిర్చి చిత్రం నుండి ఈ పాట.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన
1: జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
3: శ్రోతలు 100.1 మెగాహెడ్స్పై చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి కార్తీక్ సంగీత ఆలపించిన గీతం మహాత్మ చిత్రం నుండి.

మీరు విన్న పాట భద్ర చిత్రం నుండి మల్లికార్జున్ సుమంగళి ఆలపించిన గీతం. ఇప్పుడు వినండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట పవిత్ర బంధం చిత్రం నుండి.

మీరు విన్న పాట పోస్ట్ మ్యాన్ చిత్రం నుండి ఉదిత్ నారాయణ్ చిత్ర ఆలపించిన గీతం. ఇప్పుడు వినండి సోగ్గాడే చిన్ని నాయన చిత్రం నుండి శ్రేయ ఘోషల్, ధనంజయ్ పాడిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 12:05 ఆంగ్లంలో వార్తలు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: Nadi, Dhansiri, Dikhau, and Burhidihing are reported to be flowing near the danger mark. In Korea Masters Badminton Tournament, Isharani Barua, Tanvi Sharma and Sriyanshi Valishetty have stormed into the women's singles semifinals in Assen. Isharani Barua defeated South Korean Lee So-hee, while Tanvi defeated N. Ki-yeon of China in the quarterfinals. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శాస్త్రీయ సంగీతం ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో గిరిజాదేవి గారి గాత్ర సంగీతం వింటారు. ముందుగా వినండి కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
4: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
3: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
5: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
6: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్హెచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
7: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT MSE.
6: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ని సంప్రదించగలరు.
8: PM జై, అబ్ గరీబో కి జై బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: జీవిమాల్ ఫ్యాషన్ పరవళ్ళు ఖమ్మం టు భద్రాద్రి. ఈ ఆగస్ట్ 1న మెగా లాంచ్ మన భద్రాచలంలో మీ చేతుల మీదుగా. అత్తిరిపోయే ప్రారంభ ఆఫర్లను మిస్ కాకండి. HDFC బ్యాంక్ రోడ్, భద్రాచలం. జీవిమాల్ ఫ్యాషన్ పరవళ్ళు ఖమ్మం టు భద్రాద్రి. ఈ ఆగస్ట్ 1న మెగా లాంచ్ మన భద్రాచలంలో మీ చేతుల మీదుగా. అత్తిరిపోయే ప్రారంభ ఆఫర్లను మిస్ కాకండి. HDFC బ్యాంక్ రోడ్, భద్రాచలం.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా BIS క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనో?
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన BIS మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే BIS యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
4: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
5: BIS నమ్మకానికి, నాణ్యతకు స్ఫూర్తి.
6: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
7: వినండి గిరిజాదేవి గారి గాత్ర సంగీతం.

మీరింతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో గిరిజాదేవి గారి గాత్ర సంగీతం విన్నారు. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 12:30 కావస్తుంది.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీట్ సమస్యపై విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసు చర్యల ఆరోపణలపై ప్రతిపక్షాల ఆందోళనతో లోక్సభలో ప్రతిష్టంభన ఈరోజు కొనసాగుతోంది. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్పారు. అస్సోం, మేఘాలయల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అసాన్ వేదికగా జరుగుతున్న కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో మహిళల సింగిల్స్ లో ఇషారాణి, తన్వి శర్మ, శ్రేయాన్షి సెమీఫైనల్స్ లోకి ప్రవేశించారు. నీట్ సమస్యపై విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసు చర్యల ఆరోపణలపై ప్రతిపక్షాలు ఆందోళన చేయడంతో లోక్సభ ఈరోజు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలను చేపట్టడానికి ప్రయత్నించారు. అయితే విద్యార్థుల నిరసనలపై జరిగిన పోలీసు చర్యల ఆరోపణలను ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తారు. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాలు సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ ఓం బిర్లా సభ్యులందరినీ కోరారు.
1: సంసద్ చర్చా సంవాద్ కే లియే ఆప్కే విచారో కే అభివ్యక్తి కే లియే ప్రశ్నకాల్ మే మహత్వపూర్ణ ప్రశ్న పూచో కై విభాగో కే మహత్వపూర్ణ ప్రశ్న హై ఔర్ ఆప్ నియోజిత తరీకే సే పోస్టర్ బాజీ కర్కర్ ప్రదర్శన్ కర్కర్ సదన్ కీ గరిమా కో ఘటానా చాహతే హై సదన్ కీ కార్వాయి ఆజ్ 2 బజే తక్ కే లియే స్థగిత్ కీ జాతీ హై.
0: అయినప్పటికీ గందరగోళం కొనసాగడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. నీట్ సమస్యపై విద్యార్థుల నిరసనల సమయంలో జరిగిన పోలీసు చర్యల ఆరోపణలతో పాటు పలు అంశాలపై ప్రతిపక్షాలు ఆందోళన చేయడంతో రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు సభ సమావేశమైనప్పుడు ప్రతిపక్షాల గందరగోళం మధ్య చైర్మన్ సిపి రాధాకృష్ణన్ 0 అవర్ను చేపట్టారు. జమ్మూకశ్మీర్కు చెందిన బీజేపీ ఎంపీ సత్పాల్ శర్మ ఆర్టికల్ 370 రద్దును గుర్తు చేస్తూ సరిగ్గా 7 ఏళ్ల క్రితం ఇదే రోజున ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఇది జమ్మూకశ్మీర్ చరిత్రలో మాత్రమే కాకుండా దేశం మొత్తానికి ఒక చారిత్రాత్మక దినమని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయం జమ్మూకశ్మీర్ను అభివృద్ది దిశగా కొత్త శిఖరాలకు చేర్చిందని శర్మ అన్నారు. ప్రతిపక్షాల నిరసనలు కొనసాగడంతో చైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికంటే మెరుగైన పనితీరు కనబరిచిందని అన్నారు. ద్రవ్య విధాన ప్రకటనను విడుదల చేస్తూ మల్హోత్రా రేపో రేటును 5.25% మార్పు లేకుండా ఉంచాలని ఆర్బీఐ నిర్ణయించినట్టు వెల్లడించారు. అలాగే 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటైల్ ద్రవ్యోల్బణ అంచనాను గతంలో ఉన్న 5.1% నుంచి 5% ఆర్బీఐ తగ్గించినట్టు ఆయన పేర్కొన్నారు.
2: After a detailed assessment of the evolving macroeconomic and financial developments as well as the outlook, the MPC decided unanimously to keep the policy repo rate unchanged at 5.25%.
0: గ్లోబల్ సౌత్ ఆకాంక్షలు ప్రతిబింబించే సంస్కరణలు ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత ఆవశ్యకమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. భారత్లో స్టడీ టూర్ నిమిత్తం పర్యటిస్తున్న 17 దేశాల ఐక్యరాజ్య సమితి శాశ్వత ప్రతినిధులతో డాక్టర్ జయశంకర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సాంకేతికత, సముద్ర భద్రత, శాంతి పరిరక్షణ, అభివృద్ది భాగస్వామ్యం, విపత్తు ప్రతిస్పందన వంటి అంశాలపై చర్చించినట్టు జయశంకర్ తెలిపారు.

0: ఇథనాల్ వ్యవసాయ రంగానికి ఒక గొప్ప అవకాశమని, ఈ విధానం వల్ల రైతులకు ఉపయోగకరంగా ఉండి పంటకు సరైన ధర నేరుగా రైతుకు చేరుతుందని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో ఆల్ ఇండియా కిసాన్ కోఆర్డినేషన్ కమిటీ ప్రతినిధి బృందంతో జరిగిన సమాపేశంలో మాట్లాడుతూ చౌహాన్, ఇథనాల్ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే కాకుండా రైతులకు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుందన్నారు. ఈ సమాపేశంలో రైతు నాయకులు ఇథనాల్ కు మద్దతు తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు 5వ తేదీని బీజేపీ చారిత్రాత్మక దినంగా అభివర్ణించింది. ఆర్టికల్ 370 రద్దు చేసి 7 సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా, రాజ్యాంగ స్పూర్తికి అనుగుణంగానే ఈ రాజ్యాంగ నిబంధనను రద్దు చేశామని తెలిపారు. సర్దార్ పటేల్ సంకల్పాన్ని ప్రతిబింబించేలా 2019లో హోంమంత్రి అమిత్ షా అవసరమైన చర్యలు తీసుకున్నారని చెప్పారు.
1: अनुच्छेद 370 को उखाड़ के फेंक दिया गया था जो कि हमारे संविधान में लिखा था. ऑनरिंग द स्पिरिट ऑफ द कॉन्स्टिट्यूशन ऑफ इंडिया आर्टिकल 370 वॉज एब्रोगेटेड. आर्टिकल 370 स्टार्टेड विद द वर्ड टेम्पररी बट नोबडी हैड द विल टू एब्रोगेट इट.
0: प्रधानमंत्री नरेंद्र मोदी నాయకత్వంలో నేరస్తుల అప్పగింత జాతీయ ప్రాధాన్యతగా మారిందని భాటియా అన్నారు. పరారీలో ఉన్న నేరస్తులపై ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించిందని ఆయన చెప్పారు. 2019 నుంచి 2026 వరకు 36 దేశాల నుండి 274 మంది పరారీలో ఉన్న నేరస్తులను దేశానికి రప్పించినట్టు భాటియా తెలిపారు. రాష్టపతి భవన్లోని అమృత్ ఉద్యాన్ సమ్మర్ యానివల్స్ ఈ నెల 16వ తేదీ నుండి ప్రజల సందర్శనార్థం తెరచి ఉంచుతారు. ప్రజలు సెప్టెంబర్ 15 వరకు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ అమృత్ ఉద్యాన్ ను సందర్శించవచ్చు. నిర్వహణ పనుల నిమిత్తం ప్రతి సోమవారం అమృత్ ఉద్యాన్ ను మూసివేస్తారు. అమృత్ ఉద్యాన్ లోకి ప్రవేశం పూర్తిగా ఉచితం. జాతీయ క్రీడా దినోత్సవం 29 ఆగస్టు సందర్భంగా క్రీడాకారులకు, ఉపాధ్యాయ దినోత్సవం 5 సెప్టెంబర్ సందర్భంగా ఉపాధ్యాయులకు అమృత్ ఉద్యాన్ లోకి ప్రత్యేక ప్రవేశం కల్పించబడుతుందని రాష్టపతి భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. అస్సాం మేఘాలయల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అక్కడ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. రేపటి వరకు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే అండమాన్ నికోబార్ దీవులు, ఛత్తీస్గఢ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, కేరళ, మాహే, ఈశాన్య భారతంలోని పలు ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అలాగే రానున్న 3 రోజుల పాటు కోస్తా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, తెలంగాణల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అసాన్ వేదికగా జరిగిన కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో మహిళల సింగిల్స్ లో ఇషారాణి బార్వా, తన్వీ శర్మ, శ్రియాన్సి వాలిశెట్టి సెమీఫైనల్స్ లోకి ప్రవేశించారు. క్వార్టర్ ఫైనల్స్ లో ఇషారాణి బార్వా దక్షిణ కొరియాకు చెందిన లీ సో హీపై 18-21, 21-15, 7-21 తేడాతో విజయం సాధించగా, చైనాకు చెందిన ఆన్కి యువాన్ ను 21-16, 21-15 తేడాతో తన్వి ఓడించారు. అలాగే చైనీస్ తైపీకి చెందిన యుపో పాయ్పై శ్రియాన్సి 21-15, 21-14 తేడాతో విజయం సాధించారు. పురుషుల డబుల్స్ లో భారత జోడి కృష్ణప్రసాద్ గరగా, పృథ్వీ కృష్ణమూర్తి రాయ్ థాయిలాండ్కు చెందిన చలో ఎంపోన్ ఒర్రాపోల్ జంటను 21-16, 21-18 తేడాతో ఓడించి 2వ రౌండ్లోకి ప్రవేశించారు. గ్లాస్కోలో జరిగిన 2026 కామన్వెల్త్ గేమ్స్ లో రికార్డు స్థాయిలో 7 స్వర్ణాలు, 3 రజత పతకాలు గెలుచుకున్న బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రయత్నాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కొనియాడారు. న్యూఢిల్లీలో పతక విజేతలతో జరిగిన సమావేశంలో అథ్లెట్లు కనబరిచిన అద్భుతమైన ప్రదర్శనకు మంత్రి అభినందనలు తెలిపారు.

వారి అంకితభావం, క్రమశిక్షణ దేశవ్యాప్తంగా ఉన్న యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని మంత్రి అన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ సమస్యపై విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసు చర్యల ఆరోపణలపై ప్రతిపక్షాల ఆందోళనతో లోక్సభలో ప్రతిష్టంభన ఈరోజు కొనసాగుతోంది. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్పారు. అసోం, మేఘాలయల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అక్కడ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కార్మికుల కార్యక్రమం

0: తప్పు కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్లో నైనా. వా
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఈనాటి కార్యక్రమంలో తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానం, ఏంకూరు పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ ఆర్ మోనిక గారితో పరిచయం వింటారు. పరిచయం చేస్తున్నవారు శ్రీమతి జి పద్మ.
2: శ్రోతలకు నమస్కారం. తల్లిపాలు బిడ్డకు ఎంతో శ్రేయస్కరం. మరి 6 సంవత్సరాల వరకు కూడా చిన్నపిల్లలకు తల్లిపాలు ఇస్తే వారు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అందుకే తల్లిపాలు బిడ్డకు శ్రేయస్కరం అంటారు. ఈ తల్లిపాల ప్రాముఖ్యతను గురించి మనకు తెలిపేందుకు ఏనుకూరు వైద్యాధికారి డాక్టర్ ఆర్ మౌనిక గారు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి తల్లిపాల వలన కలిగే లాభాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ మౌనిక గారు.
3: నమస్కారం అండి.
2: డాక్టర్ గారు, తల్లిపాల ప్రాముఖ్యత ఎంత వరకు ఉంటుందో తెలియజేస్తారండి.
3: తప్పకుండా అండి. ఆడవారి లైఫ్ లో ప్రెగ్నెన్సీ, ఆ తర్వాత ఒక ఫీడింగ్ స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ప్రెగ్నెంట్ లేడీకే కాదు, పుట్టబోయే బిడ్డ మీద కూడా ఎఫెక్ట్ పడే రెండు ముఖ్యమైన మన లైఫ్ లో ఉండే సిచ్యుయేషన్స్ ఏంటి అంటే ఈ రెండింటిని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ రెండు టైంలో మనకు జరిగే ప్రతిదీ కూడా మనం ఎంత కేర్ఫుల్ గా ఉంటే మదర్ అలాగే పుట్టబోయే బిడ్డ హెల్త్ అనేది కూడా చాలా ఆరోగ్యకరంగా పుట్టడం జరుగుతుంది. వాళ్ళిద్దరి మధ్య ఉండే ఒక మదర్ అండ్ చైల్డ్ బాండ్ కూడా అలాగే ఉంటుంది ఎప్పటి వరకు. దానికి ఫస్ట్ స్టేజ్ ఎక్కడ మొదలవుతుంది అంటే ఆ బిడ్డ కడుపులో పడ్డప్పుడు నుంచి మొదలవుతుంది. తల్లికి ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే ఎన్నో ప్రశ్నలు వాళ్లలో వస్తూనే ఉంటాయి. వాటన్నిటికీ సమాధానాలు ఇవాళ చెప్పడం జరుగుతుంది. మొదటిగా బిడ్డ ఎప్పుడైతే తల్లి కడుపులో పడుతుందో అప్పుడు చాలా తీసుకోవాలి. ఎందుకంటే ఆడవారి యొక్క శరీరం అనేది ఎలా ఉంటుంది అంటే తనలో ఒక కొత్తది ఏదైనా రాగానే దానికి అడాప్ట్ చేసుకోవాలి. దానికి తగిన పోషకాహారాలు కానీ ఏవైనా కానీ తనలో ఏంటి అంటే బిడ్డకు సరిపడేలాగా వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది.
2: డాక్టర్ గారు, ఒక మహిళ గర్భిణి అయినప్పటి నుంచి మంచి పోషకాహారం తీసుకుంటే బిడ్డకు మంచిగా పాలిచ్చే అవకాశం ఉందని కూడా అంటారు. అయితే బిడ్డ పుట్టగానే మురుపాలు ఎందుకు తాగించాలంటారు?
3: బిడ్డ పుట్టిన మొదటి గంటలోపే బిడ్డకి మనం తల్లి పాలు పట్టించాల్సి ఉంటుందండి. ఎందుకు అంటే బిడ్డ పుట్టిన మొదటి 3 నుండి 4 రోజుల వరకు కూడా మురుపాలు అనేవి వస్తూ ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే కొంచెం పసుపు రంగులో ఉండడం, చాలా థిక్గా ఉండడం, తెలియని వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే అవి పట్టించకూడదు.

అని చాలా మంది పిల్లలకు పట్టించకుండా ఉండేవాళ్ళు ఆ మొదటి 3-4 రోజులు. కానీ ఆ బిడ్డకి ఇవే చాలా ఇంపార్టెంట్. వాటిలో యాంటీబాడీస్ అనేవి ఉంటాయి, పిల్లల్ని ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా ఇవి వాళ్ళని చాలా ప్రొటెక్ట్ చేస్తాయి. అంతేకాకుండా అందులో విటమిన్స్ కూడా ఉంటాయి, విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కే. ఒక బిడ్డకి ఎటువంటి రోగాలు రాకుండా మొదటి కొద్ది రోజుల వరకు ఈ ముర్రుపాలే వాళ్ళని చాలా కాపాడుతూ ఉంటాయి. కాబట్టి మొదటి 3-4 రోజుల వరకు ప్రతి ఒక్కరు కూడా బిడ్డకి ముర్రుపాలు పట్టేలాగా చూడండి.

0: మొదటి కొద్ది రోజుల వరకు ఈ ముర్రుపాలే వాళ్ళని చాలా కాపాడుతూ ఉంటాయి. కాబట్టి మొదటి 3 నుంచి 4 రోజుల వరకు ప్రతి ఒక్కరు కూడా బిడ్డకి ముర్రుపాలు పట్టేలాగా చూడండి. అలానే 3 నుండి 4 రోజుల తర్వాత వచ్చే పాలల్లో ఏవైతే యాంటీబాడీస్ ఉంటాయి వాటితో పాటు ఫ్యాట్, కొవ్వు పదార్థాలు, షుగర్ ఇవి కూడా ఏంటి అంటే ఎక్కువగా ఉండడం జరుగుతాయి. 4 రోజుల తర్వాత నుండి 2 వారాల వరకు కూడా ఈ పాలే ఉంటాయి. వీటిలో ఫ్యాట్, షుగర్ ఎక్కువగా ఉండడం వల్ల బిడ్డకి సరిపడ పోషకాహారాలు తల్లి శరీరం దానికి తగ్గట్టుగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. వాటి తర్వాత ఏంటి అంటే మనకి మెచ్యూర్ మిల్క్ అంటారు, అంటే 2 వారాల తర్వాత. ఇవి ఎలా ఉంటాయంటే పల్చగా ఉంటాయి, నీళ్లలాగా ఉంటాయి, కానీ వీటిలో చాలా పోషకాహారాలు ఉంటాయి. ఇవి పట్టించడం వల్ల బేబీ ఎంతో ఆరోగ్యంగా పెరగడం జరుగుతుంది. కాబట్టి ప్రతిదీ కూడా బిడ్డకి చాలా అవసరమైనదే.
1: డాక్టర్ గారు, మరి బిడ్డ పుట్టినప్పటి నుంచి కూడా తల్లిపాలు అనేవి రోజు రోజు కూడా మారుతూ ఉంటాయి అంటారు కదా?
0: ఆ మారుతూ ఉంటాయండి, బిడ్డకి ఏ టైంలో ఏది అవసరమో దానికి తగ్గట్టు కూడా అలా మారుతూ ఉంటాయి.
1: మరి బిడ్డకు తల్లిపాలు ఎప్పటి వరకు ఇవ్వాలంటారు?
0: మొదటి 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి, వేరే ఎటువంటివి కూడా అవసరం లేదు. ఎందుకంటే ఆ 6 నెలలు ఏవి కావాలో అవి తల్లి నుండే బిడ్డకి కంప్లీట్ గా వెళ్లడం జరుగుతుంది. 6 నెలలు అంటే పూర్తయిపోయిన 6 నెలల తర్వాత తల్లిపాలతో పాటు కాంప్లిమెంటరీ ఫీడ్ అనేది మనం స్టార్ట్ చేయొచ్చు. నెమ్మదిగా ఒక్కొక్క ఫుడ్ ని బేబీకి ఇంట్రొడ్యూస్ చేస్తూ వెళ్ళాలి. ఎంతవరకు బేబీ ఆ ఫుడ్ కి అడాప్ట్ అవుతుంది అనేది మనం గమనించుకుంటూ స్టార్ట్ చేయాలి. అలా మనం 2 సంవత్సరాల వరకు కూడా తల్లిపాలు ఇవ్వచ్చు కాంప్లిమెంటరీ ఫీడ్ ఇస్తూనే.
1: కొంతమందికి తల్లిపాలు త్వరగా పడవు, అలాంటప్పుడు వేరే పాలు తాగించవచ్చా మేడం?
0: తల్లిపాలు పడకపోవడం రాకపోవడం అంటూ ఉండదండి, తప్పకుండా వస్తుంది. మనం తల్లిపాలనే ప్రోత్సహించాలి. వేరే ఎటువంటి కూడా బయట దొరికే ఫీడ్స్ ని కూడా ఇవ్వకుండా ఉంటే చాలా మంచిది. ఎందుకు అంటే వీటిలో తల్లిపాల వల్ల వచ్చే ఇమ్యూనిటీ ఏదైతే ఉందో మనకి బయట ఇచ్చే ఈ పౌడర్ మిల్క్స్ వల్ల ఎటువంటిది రాదండి. ఇంకొకటి, తల్లిపాల వల్ల మనము పిల్లలని డయేరియా నుండి వేరే అదర్ ఇన్ఫెక్షన్స్ అన్నిటి నుండి కూడా మనల్ని రక్షించగలే యాంటీబాడీస్ కానీ ఇమ్యునోగ్లోబ్లిన్స్ ప్రతిదీ కూడా తల్లిపాలల్లోనే ఉన్నాయి. కాబట్టి తల్లిపాలు ఇవ్వడానికే మనం ప్రోత్సహించాలి అందరినీ.
1: మేడం, మరి తల్లిపాల గురించి ఇటు తల్లులకు గాని అదే విధంగా ఇతర ప్రజలకు కూడా వీటి ప్రాముఖ్యత గురించి ఏ విధంగా తెలియజేస్తారు మేడం?
0: అవగాహన కార్యక్రమాలు అనేవి ఏర్పాటు చేస్తూ ఉంటామండి. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ప్రతి సోమవారం గర్భిణీ స్త్రీలకు ఉచిత వైద్య పరీక్షలు అలాగే వైద్య సేవలు అందుబాటులో ఉంటాయండి. ఆ రోజున వాళ్ళకి గర్భవతి అయినప్పటి నుండి తర్వాత వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు, బిడ్డ పుట్టిన తర్వాత వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు ప్రతిరోజు మేము చెప్పడం జరుగుతుందండి. ప్రతి వారంలో సోమవారం అలాగే మరియు శుక్రవారాలు. దాంతోపాటు మనం పిల్లలకి టీకాలు వేపిస్తాము బుధవారం, శనివారం. అక్కడికి బిడ్డల్ని తీసుకొని తల్లులు వస్తూ ఉంటారు. అక్కడ కూడా వాళ్ళకి ప్రతిదీ మనం చెప్పడం జరుగుతూనే ఉంటుందండి. అలాగే మనం హెల్త్ క్యాంప్స్ పెడుతూ ఉంటామండి ప్రతి విలేజ్లో. అక్కడ వచ్చిన వాళ్ళకు కూడా మనం వీటిపైన అవగాహన తీసుకురావడం జరుగుతుంది. ఒట్టి తల్లికి మాత్రమే కాదండి, అక్కడికి వచ్చే పెద్దవాళ్ళకు కూడా వీటిపైన అవగాహన ఇవ్వడం వల్ల ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి వాటి యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలుస్తుంది. ఇవే కాకుండా మనకి విలేజ్లో వచ్చేసి ANM, ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు అలాగే మెడికల్ సూపర్వైజర్స్, అక్కడి సర్పంచ్ వాళ్ళు, మన విలేజ్లో ఉండే పెద్దలు అందరూ కలిసి VHSNC, VHSND అనే ఒక ప్రోగ్రాం అనేది జరుగుతూ ఉంటుందండి ప్రతి నెల. అక్కడ కూడా గర్భిణీ స్త్రీలకి అలాగే ఇతర వ్యక్తులు వచ్చిన వాళ్ళందరికి కూడా వీటిపైన అవగాహన ఇవ్వడం జరుగుతుందండి.
1: డాక్టర్ గారు, పుట్టిన బిడ్డకు 2 సంవత్సరాల వరకు కూడా పాలు పట్టించాలి అంటారు కదా, ఇది నిజమేనండి?
0: అండి, మొదటి 6 నెలల వరకు మనం 8 నుండి 12 సార్లు రోజుకి తల్లిపాలు పట్టించాల్సి ఉంటుందండి. ఎందుకంటే తల్లిపాలు ఒక్కటే వాళ్ళకి సోర్స్ ఫుడ్ కి. కానీ 6 నెలల తర్వాత నుండి మనం కాంప్లిమెంటరీ ఫీడ్ యాడ్ చేస్తున్నాం కాబట్టి బేబీ ఆన్ డిమాండ్ అంటే బేబీ ఏడ్చినప్పుడు ఇవ్వడం లేదా మనము 8 టైమ్స్ కాకుండా మనం తగ్గించుకొని కూడా ఇవ్వచ్చు అండి. అంటే కంటిన్యూస్ అని కాకుండా అప్పుడప్పుడు కూడా మనము బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తూ 2 ఇయర్స్ వరకు కూడా మనము కంటిన్యూ చేయొచ్చండి బ్రెస్ట్ ఫీడింగ్ ని. దీనివల్ల బిడ్డ ఆరోగ్యంగా పెరగడం లాంటివి జరుగుతుందండి. అలానే బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల ఏంటి అంటే తల్లితో బిడ్డకున్న ఒక ఎఫెక్షన్, ఒక బాండ్ అనేది పెరుగుతూ ఉంటుంది. అది చాలా అవసరం అండి. దాన్ని మనం కంగారు మదర్ కేర్ అని అంటాము. తల్లికి బిడ్డకి ఇద్దరికి కూడా చాలా మంచిది అండి.
1: తల్లిపాలు బిడ్డకు ఇవ్వడం వల్ల బిడ్డ సంపూర్ణ ఆరోగ్యవంతంగా

0: దొరుకుతుందని చెప్తున్నారు. మరి తల్లిపాలు బిడ్డకు ఇవ్వడం వల్ల తల్లికి ఏమైనా ఇబ్బందులు ఉండే అవకాశం ఉందా మేడం?
1: బిడ్డకి పాలివ్వడం వల్ల తల్లికి ఎటువంటి నష్టం జరిగేది ఉండదండి. మనం చూసుకుంటే దానివల్ల తల్లికి జరిగే లాభాలే చాలా ఎక్కువ. రొమ్ము క్యాన్సర్ అనేవి రాకుండా ఉంటుందండి తల్లిపాలు ఇవ్వడం వల్ల. దాంతోపాటు ఒవేరియన్ క్యాన్సర్స్ ఉన్నాయి. ఇన్ఫెక్షన్స్ అనేవి రొమ్ముకొచ్చే ఛాన్స్ ఉంటుందండి. మనం తల్లిపాలు ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే వీటన్నిటి నుండి తను తను కాపాడుకున్నట్టే అవుతుందండి. బిడ్డకి పాలిచ్చే సమయంలో లాక్టేషనల్ మాస్టైటిస్ అనేది ఎక్కువగా మనం ఈ కాలంలో చూస్తున్నాము. అది ఎందుకు వస్తుంది అంటే బిడ్డకి మనం కరెక్ట్గా పాలు ఇవ్వాలి. ఫస్ట్ ఒక రొమ్ము కంప్లీట్గా ఇచ్చిన తర్వాతనే రెండో రొమ్ము పాలు ఇవ్వాల్సి ఉంటుందండి. మొదట వచ్చే మిల్క్ని ఫోర్ మిల్క్ అంటాము. అది కొంచెం వాటరీగా ఉంటుంది. అందులో హై ప్రోటీన్ కంటెంట్, విటమిన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ ప్రోటీన్స్, వాటర్, మినరల్స్ ఉండడం వల్ల బేబీకి ఏదైతే ఆకలి అనేది ఉంటుందో మొదట రొమ్ము నుండి వచ్చే పాలతో వీళ్ళ ఆకలి అనేది ఫస్ట్ మనం ఇవ్వడానికి ఉంటుంది. తర్వాత వచ్చేది హైండ్ మిల్క్, అంటే చివరిగా వచ్చే మిల్క్, ఒక రొమ్ములో చివరిగా వచ్చే మిల్క్ అన్నమాట. ఇది ఏంటి అంటే ఎనర్జీని ఇస్తుంది. ఎనర్జీ రిలేటెడ్ ఫ్యాట్ కంటెంట్ అంతా కూడా ఈ హైండ్ మిల్క్ లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒకటి కంప్లీట్ అయిన తర్వాతనే రెండో దానికి వెళ్ళాలి. లేదు సగం ఇచ్చినట్టు అయితే ఆ బ్రెస్ట్ ని కంప్లీట్ గా కూడా ఎంప్టీ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల తల్లికి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా అలానే బిడ్డకి అన్ని పోషకాహారాలు అందే అవకాశం ఉంటుందండి. బిడ్డకు పాలిచ్చేటప్పుడు బిడ్డని సరైన పొజిషన్ లో పట్టుకోవడం చాలా ముఖ్యమండి. పాలు ఇచ్చేటప్పుడు ఏ వైపు నుండి పాలు ఇస్తే ఆ వైపు బిడ్డ తల అనేది పైకి ఉండాలి. స్లాంటింగ్ పొజిషన్ లో బిడ్డను పట్టుకోవాలండి. అలా ఉండడం వల్ల పాలు అనేవి ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా ఉంటుంది. లేదు అనుకోండి పిల్లలకి నిమ్ము వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందండి. బిడ్డకి పాలు ఇచ్చిన తర్వాత భుజానికి వేసుకొని తేపులు వచ్చే వరకు కూడా ఉంచాలి. తాగిన వెంటనే బిడ్డను మనం పడుకోబెట్టకూడదండి. అలానే తల్లులు ఒక్కోసారి బిడ్డకి పడుకొని పాలు ఇవ్వడం జరుగుతుంటుందండి. అలా ఇవ్వకూడదు. అలా ఇవ్వడం వల్ల కూడా పాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్లి నిమ్ము వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కూర్చొని బిడ్డని కరెక్ట్ పొజిషన్ లో పెట్టుకొని పాలు ఇవ్వడం అనేది చాలా మంచి పద్ధతి అండి.
0: తల్లులు ఆరోగ్యపరంగా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా మేడం?
1: తల్లి కూడా పోషకాలున్న ఆహారం తీసుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే డెలివరీ టైంలో తను చాలా లాస్ అవుతూ ఉంటుంది. కాబట్టి మళ్ళీ తను లాస్ అయిన పోషకాలను గెయిన్ చేసుకోవాలి. అలానే తన నుండి బిడ్డకు కూడా పోషకాలు వెళ్తాయి కాబట్టి బలవర్ధకమైన పోషకాలు కూడా తీసుకోవాల్సి ఉంటుందండి.
0: ధన్యవాదాలండి. బిడ్డకు తల్లిపాల ప్రాముఖ్యత గురించి చాలా మంచి వివరాలు తెలియజేశారండి. నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
2: మీరింట వరకు తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానం ఏన్కూరు పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ ఆర్ మోనిక గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసినవారు శ్రీమతి జి పద్మ. కార్మికుల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో చిత్రగీతాలు విందాం.

0: కార్మికుల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో మరొక అంశం, అంతర్జాలంలో తెలుగు సాహిత్య తీరుతెన్నులు. ఈ అంశం గురించి ప్రసంగం వింటారు.
1: ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడి, కొత్తక వింత పాతొక రోత అనే సామెతలా ఉంది నేడు తెలుగు సాహిత్య పరిస్థితి. ఎందుకంటే సమాజంలో అంతర్జాల ప్రభావం అంతగా పెరిగింది. మనిషికి నిత్యం ఆకలి దప్పికలతో పాటు అంతర్జాలం కూడా నిత్యావసరంగా మారింది. కొంచెం చదవగలిగిన వారికి అంతర్జాల వినియోగం సర్వసాధారణమైందని చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా కోట్లల్లో ఈ అంతర్జాలం వినియోగించేవారున్నారు. కాని ఎంతవరకు సద్వినియోగపడుతుంది అంటే కొంచెం ఆలోచించాల్సిందే. నేడు అంతర్జాలం మంచి కంటే చెడు ప్రభావం ఎక్కువ అని విశ్లేషకులు చెబుతున్నారు. మంచి చెడులకు ఒక క్షణం పక్కన పెడితే నేడు సమాజంలో అంతర్జాల ఉపయోగం వినియోగం ఎక్కువే అని చెప్పాలి. కాని ప్రాంతీయ భాష అయిన తెలుగు మాత్రమే తెలిసిన వారు, అన్యభాషపై కొంచెమైన అవగాహన లేనివారు, కంప్యూటర్పై అవగాహన లేనివారు దీనిని ఉపయోగించడం కష్టం లేదా వేరే వారిపై ఆధారపడవలసి వస్తుంది. తెలుగు భాషా ప్రేమికులు, భాషను అభివృద్ది పరచాలనుకునే సుమనస్కులు సొంత ఖర్చుతో కొంత సమాచారాన్ని అంతర్జాలంలో ఉంచి తమ వంతు సేవ చేస్తున్నారనే చెప్పాలి. అయితే సామాన్య పాఠకుడికి వరకు పూర్తిగా చేరలేదనేమో అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని టెక్నికల్ సమస్యలు ఉండవచ్చు, ఆర్థికంగా కావచ్చు. ఏదైనా అంతర్జాల ప్రభావం నేటి తరంపై చాలా చూపుతుంది. ప్రపంచీకరణ ప్రభావం నేడు అన్ని రంగాలపై ఉంది. పెట్టుబడిదారీ వ్యవస్థలో విద్యకు నేడు ప్రాధాన్యత పెరగడంతో పాటు ఇది ఒక గొప్ప వ్యాపారంగా మారిపోయింది. సనాతన భారతీయ విద్యా విధానాన్ని పరిశీలించినట్లయితే సమాజంలో నైతిక విలువలు కనిపించేవి. సనాతనంలో కొన్ని లోపాలున్నప్పటికీ విలువల పరమైన విద్యను అందించేవారు. నేడు విలువల కంటే విలువైన విద్యకే ప్రాధాన్యం పెరిగింది. ఎంత ధనం ఖర్చు చేస్తే అంత గొప్ప విద్య అనే భావన సమాజంలో నేడు ఎక్కువైంది. నేడు విద్యా వ్యవస్థపై నర్సరీ విద్యా నుండి నాసా పరిశోధకుడి వరకు అంతా అంతర్జాలమయం అని చెప్పుటకు ఎలాంటి సందేహం లేదు. కాకపోతే ప్రామాణికతలో కొన్ని లోపాలు కనిపించవచ్చు. వాటిని అధిగమిస్తే విద్యా వ్యవస్థలో అంతర్జాలం బాగా ఉపయోగపడుతుంది. ప్రాంతీయ భాషలో కూడా విద్యను బోధించి ప్రతిభావంతులైన విద్యార్థులు

నైపుణ్యం గల వారిని సమాజానికి అందించవచ్చు. రామన్ మెగాసిస్ గ్రహీతలైన సందీప్ పాండే, సత్యార్థి ప్రకాష్ లాంటి వారు స్వ అనుభవపూర్వకంగా విద్యను విద్యార్థి నేర్చుకోలేకపోతాడు అని చెప్పడం జరిగింది. ఉదాహరణకు, ఒక డాక్టరు కావాలనుకునేవారు రోగిని ప్రత్యక్షంగా పరిశీలించినప్పుడే సరైన వైద్యం అందించగలడు. ఆ రోగితో ప్రేమగా మాట్లాడినప్పుడు, మానసిక సంసిద్ధుని చేసినప్పుడు రోగం తీవ్రత తగ్గుతుందని ఎన్నో పరిశోధనల్లో వెల్లడైంది. అదే అంతర్జాలంలో వైద్యం చేస్తే సరైన ఫలితం రాకపోవచ్చు. నేడు ఈ వైద్యం కూడా అందుబాటులోకి వచ్చింది. ఇక మాతృభాష పరంగా చూస్తే అంతర్జాల వినియోగం నేడు విద్యా వ్యవస్థలో క్షేత్రస్థాయిలో చాలా తక్కువగానే ఉంది. ఎందుకంటే విద్యారంగం పూర్తిగా వ్యాపారం అయినప్పుడు విలువలకు చోటుండదు. నేడు విద్య పెట్టుబడిదారి వ్యవస్థగా మారింది. లాభాపేక్షే తప్ప ఇంకొకటి ఏమీ లేదు. ఉపాధ్యాయుల కొరత మరియు లోపం. మాతృభాష బోధించే ఉపాధ్యాయులకు కొంత భాషా నైపుణ్యాలను సక్రమంగా ఉపయోగించుకోకపోవడం, అంతర్జాలాన్ని ఉపయోగించే విధానం తెలుసుకోకపోవడం, సాంకేతిక లోపం వల్ల సులువుగా సమాచారాన్ని త్వరగా పొందలేకపోతున్నారు. తల్లిదండ్రుల అజ్ఞానం. ఎంతో మంది పరిశోధకులు, విద్యావేత్తలు, విశ్లేషకులు చెప్తున్నారు, అన్య భాషపై మోజు వల్ల మన మాతృభాష చేదుగా మారింది. దానితో తెలుగు మీడియం చదివే వారికి కొంత నష్టం జరుగుతుంది. అలాగే విద్యా వ్యవస్థలో తెలుగు భాష వినియోగం కూడా అంతర్జాలంలో చాలా తక్కువగానే ఉందని చెప్పాలి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో లోపాలు కనిపిస్తాయి. నేటి సమాజంలో విద్యా వ్యవస్థలో అంతర్జాల వినియోగం అనేది కొంచెం సంపన్నులకు మాత్రమే అందేదిగా మారింది. సమాచారం ఎంతో నిక్షిప్తమైనప్పటికీ వినియోగంలో లోపాల వల్ల సామాన్యుడి వరకు చేరలేవని చెప్పవచ్చు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యా వ్యవస్థలు ఇంకా ప్రక్షాళన చేసి లోపాలను, లోటుపాట్లను సమర్థవంతంగా పరిశీలించి పరిశోధించి సామాన్యుడికి సైతం అందేటట్లు కృషి చేయాలి. ఎంత సాంకేతిక అభివృద్ది జరిగినా, ఎన్ని యంత్రాలు వచ్చినా భాషా ఉపయోగం పెరిగేదే కాని తరిగేది కాదు. భాషా అభివృద్దికి ఎటువంటి అడ్డంకులు ఉండవు. భాష దినదిన ప్రవర్ధమానం. భాష స్వభావం గురించి, భాషా నిర్మాణం గురించి ఎంతో పరిశోధన జరిగింది. ఈ భాష గురించి గాని, సాహిత్యం గురించి గాని గ్రంథస్థంతో పాటు నేడు అంతర్జాలంలోనూ విస్తారంగా లభ్యమైనప్పటికీ వినియోగంలో మాత్రం చాలా వరకు విఫలం అనే చెప్పాలి. ఇక్కడ ఎందుకు అన్న ప్రశ్నకు సమాధానం కొరకు ఇంకా పరిశోధన జరగవలసి ఉంది. ప్రపంచంలో ఏ భాష నిర్మాణానికైనా ఒక వ్యాకరణం ఉంటుంది. అలా ప్రపంచంలో ఎన్నో వ్యాకరణాలు వచ్చాయి. కాని సంస్కృత భాష కొరకు పాణిని, అష్టాధ్యాయని అసమానమైందని అనేక మంది భాషావేత్తలు కొనియాడారు. భాషాభివృద్దికి నేటి ఆధునిక ప్రపంచంలో అంతర్జాలం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పడంలో అతిశయోక్తి కాదు. కాని నేటి సమాజంలో ఆంగ్ల భాష వ్యామోహంలో మాతృభాషను విస్మరించడం, మాతృభాషలో చదివే వారికి ఉపాధి లేకపోవడం కొంత కారణం కావచ్చు. ఇక అంతర్జాలంలో భాష సాహిత్యాలు విస్తృతంగా అందుబాటులో ఉన్నా వినియోగంలో చెప్పుకోదగినంత లేదు అని చెప్పవచ్చు. కారణాలు అనేకం. సాంకేతిక పరిజ్ఞానంపై పాఠకుడి అవగాహన లేకపోవడం, సాంకేతిక లోపం, అంతర్జాల వినియోగం గురించి తెలియకపోవడం, అంతర్జాలంలో తెలుగు భాషకు సంబంధించిన ఫాంట్లు, కీబోర్డు ఉపయోగించే విధానం రాకపోవడం, అంతర్జాలంలో పాఠకులను ఆకర్షించే విధమైన ఇతర అంశాలు తెరపై కనిపించి అసలు అంశాన్ని పక్కనెట్టే ఎన్నో ప్రకటనలు రావడం, విభిన్న అంశాలు మన కళ్ల ముందుకు వచ్చేసరికి అసలు అంశాలు ఏకాగ్రతతో ఆస్వాదించలేము. దానివల్ల కాలయాపన, కాలం వృధా, అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ఇలాంటి ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ నేడు యువత అంతర్జాలంలో తెలుగు భాషా సాహిత్యాల వాడుక పెరిగింది. కవులు, రచయితలు తమ రచనలను అంతర్జాలంలో ఉంచుతున్నారు. కొత్త వారు కూడా వారి కవితలు, కథలు, రచనలు వారి వారి గ్రూపుల్లో పంపుకోవడం జరుగుతుంది. ఈ విధంగా తెలుగు భాష సాహిత్యాలు, తెలుగు భాష ప్రియులు, సాహిత్య ప్రియులు, అభిమానులు, నేటి మన తెలుగు ప్రజలు అంతర్జాలం వినియోగించేవారే. తెలుగును జానపద పాటగానో, చిన్న కథగానో, కవితగానో, మంచి మాటగానో, ఒక పాటగానో, ప్రేమ లేఖగానో, బ్లాగుల్లోనూ, వెబ్సైట్లలోనూ ఉపయోగిస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాం. కాని విభిన్న భాషలు, సాహిత్యాలు ఒక తెరపై పాఠకులు చూడడం ద్వారా

0: ద్వారా లేదా చదవడం ద్వారా ఒక భాష ప్రభావం మరొక భాషపై, ఒక సాహిత్య ప్రభావం మరొక సాహిత్యంపై పడే అవకాశం ఉంది. తద్వారా ఏ భాషపై గాని ఏ సాహిత్యంపై గాని సరైన పట్టు సాధించలేకపోతారు. ఇలాంటి ప్రభావం వల్ల కొన్ని భాషా పదాలను, నుడికారాలను, కొత్త పదాల ప్రభావం వల్ల ప్రమాదం జరగవచ్చు, లేదా ఆ పదాలను శాశ్వతంగా వాడకుండా ఉండే ప్రమాదం జరగవచ్చు. కొత్త పదాలే ఎక్కువ వాడుకలో వచ్చి మాతృభాషనే మిశ్రమ భాషగా మార్చవచ్చు. ప్రపంచీకరణ తర్వాత దేశాల మధ్య, ప్రాంతాల మధ్య ఇడం తగ్గింది. ఆధునిక ప్రపంచం అన్ని రంగాల్లో శరవేగంగా దూసుకుపోతుంది. ఈ కాలంలోనే అంతర్జాల వినియోగం ప్రపంచ ప్రజల మధ్య దూరాన్ని తగ్గించేసింది. అనేక అంశాలు, విభిన్న సంస్కృతి సాంప్రదాయాలు, విభిన్న ఆచార వ్యవహారాలు అంతర్జాలంలో మనకు లభ్యమవుతున్నాయి. అలాగే అనేక భాషల సాహిత్యం, ముఖ్యంగా ఆంగ్ల సాహిత్యం, ప్రపంచ సాహిత్యంపై ఎంతో ప్రభావం చూపుతుంది. అయితే భారతదేశానికి కొన్ని ప్రత్యేకమైన ఆచార వ్యవహారాలు, ప్రత్యేకమైన సాంప్రదాయాలు ఉన్నాయి. ఈ పాశ్చాత్య సంస్కృతి ప్రభావం నేడు యువతపై బాగా ఉంది. అలాగే వారి నైతిక విలువలు సామాజిక విలువలపై కూడా ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు నేటి యువత అంతర్జాల వినియోగంలో అనేక అంశాలు పాశ్చాత్య సంస్కృతిని ఎక్కువగా అనుసరిస్తున్నారని, మానవతా విలువలకు పెద్దగా గౌరవం ఇవ్వట్లేదని కొందరి సాహిత్యవేత్తల ఆవేదన. ఎందుకంటే తెలుగువారై ఉండి అంతర్జాలంలో సమాచారం ఉన్నప్పటికీ, విలువలతో కూడిన విద్యను అందించడం చేసినప్పటికీ నేటి సమాజంలో ఈ అంతర్జాలం వాడకం సరిగ్గా తెలియక అందులో ఎక్కువ శాతం అశ్లీలమైన సైట్లలో మొదలైన వాటి వల్ల చదువరుల దృష్టి మళ్లీ అవకాశం ఎక్కువగా ఉందని, అలాగే పాఠకుడు ఒక అంశాన్ని ఏకాగ్రతతో చదువుతుంటే ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తే ప్రమాదం ఉందని, ఇలాంటి కొన్ని కారణాల వల్ల అంతర్జాలంలో చదవగలగడం గాని రాయడం గాని ఏకధాటిగా జరగకపోవచ్చు. ఏదేమైనా ఒక అంశాన్ని సంపూర్ణంగా ఏకధాటిగా చదవడం గాని రాయడం గాని చేసినప్పుడే అందులోని సారాంశాన్ని గ్రహించగలుగుతాం. ఆ క్రమంలోనే మనస్సును ప్రేరేపించి అంశాలు హృదయాంతరాల్లోకి చేరి మనిషి మారే అవకాశం ఉంటుంది. ఈ అంతర్జాలంలో సాహిత్యం ఎంత ఉన్నా, విలువైన సమాచారం ఎంత ఉన్నా, ఎంత వేగవంతంగా సమాచారం ప్రపంచానికి అందించినా, నైతిక విలువలు కాని, సామాజిక విలువలు కాని, మానవతా విలువలు కాని వ్యక్తిగా అంతర్జాలం అనుసరించి పొందడం కష్టం. గురువు ఆధ్వర్యంలో విద్యను అభ్యసించడం, మిత్ర సంగత్యంలో అనేక అంశాలు తెలుసుకోవడం, సమాజం ద్వారా అనేక అంశాలను ప్రత్యక్షంగా చూసి అనుభవిస్తూ తెలుసుకోవడం ద్వారా అలాంటి విలువలు అనుసరిస్తారే తప్ప నేటి అంతర్జాలం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. తెలుగు సాహిత్యం, తీరుతెన్నులు, అంతర్జాలంలో ఎన్నో ప్రక్రియలకు సంబంధించిన సాహిత్యం అంటే కథా సాహిత్యం, గేయ సాహిత్యం, వచన సాహిత్యం, కవులు, రచయితలు తమ తమ సాహిత్యాలను బ్లాగుల్లో, వెబ్సైట్లలోనూ పొందుపరుస్తున్నారు. ప్రాచీన సాహిత్యం, ఆధునిక సాహిత్యం, భారత రామాయణ, భాగవతాలు, పురాణాలు వంటివి కొన్ని ప్రత్యేక సైట్లలో ఉంచుతున్నారు. కానీ సాహితీ ప్రియులు, సాహితీవేత్తలు, సాహిత్య అభిమానులు వంటి వారు మాత్రమే అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అంతర్జాలాన్ని ఉపయోగిస్తున్నారే తప్ప దానిని ఎక్కువగా వినియోగించడం లేదనే చెప్పవచ్చు. ఇక సామాన్య పాఠకుడి గురించి చెప్పనక్కర్లేదు. అంతర్జాలంలో ప్రవేశించగానే అనేక రకాల ఆంగ్ల ప్రకటనలు, తెలుగు సైట్లలోనూ ఆంగ్ల భాషలోనే ప్రకటనలు, ఈ విధమైన అనేక అవంతరాలు క్షణక్షణం వస్తూనే ఉంటాయి. కారణాలు ఏమైనా, పుస్తకం చదివినంత ప్రశాంతంగా అంతర్జాలంలో చదవడం కాని, ఆనందించడం కాని పాఠకుడికి సాధ్యం కాదు. అంత అనుభూతి పొందలేమని నా అభిప్రాయం. కాని నేటి ఆధునిక సమాజంలో తెలుగు భాషా సాహిత్యాన్ని సమాజానికి అందించడానికి అంతర్జాలం అద్భుతంగా ఉపయోగపడుతుంది.
1: మీ ఇంతవరకు అంతర్జాలంలో తెలుగు సాహిత్య తీరుతెన్నులు ఈ అంశం గురించి ప్రసంగం విన్నారు. కార్మికుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు, అనంతరం 1:20 హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. తెలంగాణలో వివిధ ప్రాజెక్టుల అనుమతులకై ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అవుతున్నారు. పోలీసు ఉద్యోగాల భర్తీ పారదర్శకంగా జరగాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇంజనీరింగ్ విద్యార్థులను కించపరిచేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. గాంధీభవన్లో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి సీతక్క ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన వినతులు స్వీకరించారు. త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. తెలంగాణలోని గౌరవెల్లి, సీతారామ ఎత్తిపోతలు, డిండి, పాలమూరు రంగారెడ్డి వంటి సాగునీటి ప్రాజెక్టులు రహదారులకు అవసరమైన పర్యావరణ శాఖపరమైన అనుమతుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలు, కార్యదర్శి శ్రీధర్తో కలిసి కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ను కలిసి ప్రాజెక్టుల అనుమతులు త్వరగా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ను కలుసుకుంటారు. ఈ పర్యటనలో భాగంగా ఏఐసీసీ అగ్రనేతలను కలిసి రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన, ఇతర రాజకీయ ప్రాధాన్యాంశాలపై చర్చించే అవకాశం ఉంది. హైదరాబాద్ లోక్భవన్లో బోనాల పండుగ నిన్న ఘనంగా నిర్వహించారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు, బోనం సమర్పించి రాష్ట ప్రజల సుభిక్షం కోసం ప్రత్యేక పూజలు చేశారు. లోక్భవన్ అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ వేడుకల్లో కళాకారులు భక్తి గీతాలు, డప్పు వాయిద్యాలు, పోతరాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ఉత్సవ శోభను పెంపొందించాయి. 7437 పోలీసు ఉద్యోగాల నియామకాల భర్తీ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా, పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. రాజకీయ పార్టీలు, ఇతర శక్తులు నియామకాలకు భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నాయన్న నిఘా వర్గాల సమాచారంతో ముఖ్యమంత్రి డీజీపీ సివి ఆనంద్ ఇతర అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ప్రశ్నపత్రాల తయారీ, ముద్రణ, పరీక్షా కేంద్రాల భద్రత, కోచింగ్ సెంటర్లపై ప్రత్యేక నిఘా పెట్టాలని స్పష్టం చేశారు. ఉద్యోగాల పేరిట మోసం చేసే దళారులు, నకిలీ వెబ్సైట్లు, దుష్ప్రచారంపై సైబర్ క్రైమ్ ఇంటెలిజెన్స్ విభాగాలు నిరంతరం అప్రమత్తంగా ఉండి చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ యువత భవిష్యత్తును అంధకారంలో నెట్టేలాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలున్నాయని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆరోపించారు. ఇంజనీరింగ్ విద్యార్థులు కనీసం అప్లికేషన్ నింపలేరని ముఖ్యమంత్రి కించపరచడం బాధాకరం అన్నారు. పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు కల్పించకుండా కొత్త బడులు కడతా ఉండడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. గతంలో విద్యార్థులను అవమానించిన కేసీఆర్, కేటీఆర్లకు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుందని అరవింద్ హెచ్చరించారు. తనపై నేరపూరిత ఆరోపణలు చేసిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు లీగల్ నోటీసులు పంపారు. ఆధారాలు లేని వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ నాయకుల మానసిక అసమతుల్యతకు నిదర్శనమని పేర్కొంటూ మీడియా, సోషల్ మీడియా వేదికగా చేసిన దుష్ప్రచారాన్ని వెంటనే ఉపసంహరించుకుని బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పుడు వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే కోర్టులో సివిల్ క్రిమినల్ పరువు నష్టం దావాలు వేస్తామని హరీష్ రావు లీగల్ నోటీసులో హెచ్చరించారు. నిజామాబాద్లో ఆరేకటిక సంఘం నిర్వహించిన బోనాల మహోత్సవంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ సమాజంలో ఐక్యత, సోదరభావాన్ని పెంపొందిస్తుందన్నారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, మేయర్ ఉమారాణి, ఇతర ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 13046 వ్యవసాయ కుంటల నిర్మాణాన్ని ఆగస్టు 15వ తేదీలోగా పూర్తి చేయాలని గ్రామీణాభివృద్ది శాఖ ప్రధాన కార్యదర్శి ఎం దానకిషోర్ అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిషోర్ మాట్లాడారు. తెలంగాణ జలసరి కింద నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యమిస్తూ సర్ప్ అనుబంధ శాఖల సమన్వయంతో ప్రతి జిల్లాలో 50 ఇకోఫామ్ పాండ్లు నిర్మించాలని సూచించారు. 3 ఏళ్ల గ్రామ పంచాయతీ సమగ్రాభివృద్ది కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని కూడా దానకిషోర్ ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి అజహరుద్దీన్తో కలిసి సైదాబాద్లో నూతనంగా నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని పరిశీలించారు. చెంచల్గూడ జైలు నుంచి ఓవైసీ హాస్పిటల్, చెంపాపేట మార్గాల్లో

0: 680 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తయిన ఈ వంతెనను త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు మంత్రి చెప్పారు. ఈ బ్రిడ్జ్ అందుబాటులోకి వస్తే సంతోష్ నగర్, చెంచల్గూడ, సైదాబాద్ వాసులకు ట్రాఫిక్ తిప్పలు తప్పి వేగంగా ప్రయాణించే వీలు కలుగుతుంది.
1: హైదరాబాద్ నగరం పెరుగుతున్నటువంటి నగరం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి, ప్రయాణికులకు అన్ని రకాలుగా ఇబ్బందులు లేకుండా ఉండాలనే ఆలోచనతో కేబీఆర్ పార్క్ దగ్గర తీసుకున్నా, ఇంకెక్కడ తీసుకున్నా పెండింగ్ లో ఉన్నీ కూడా వేగవంతంగా పూర్తి చేస్తా ఉన్నాం.
0: అప్రోచ్ రోడ్ల విస్తరణతో పాటు ముసారాం బాగ్ వంతెన త్వరలోనే ప్రారంభించి కేబీఆర్ పార్క్ పనులు వేగవంతం చేస్తూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గాంధీభవన్లో ప్రతి బుధవారం నిర్వహిస్తున్న ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి వినతులు స్వీకరించి వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు. పెండింగ్ సమస్యలను జాప్యం లేకుండా పరిష్కరించాలని, వినతులపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. ప్రజాపాలనలో ప్రజల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పాలనను ప్రజలకు చేరువ చేసేందుకు ప్రజావాణిని ప్రతి సోమవారం మండల స్థాయి ఎంపీడీవీ కార్యాలయంలో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజల వినతులను ప్రజావాణి పోర్టల్లో నమోదు చేసి వేగంగా పరిష్కరించడం ద్వారా గ్రామీణ వాసులు జిల్లా కేంద్రాలకు వెళ్లే శ్రమ తప్పుతుంది. ఈ చర్య పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. నవజాత శిశువుల ఆరోగ్యం, శారీరక, మానసిక వికాసానికి తల్లిపాలెంతో కీలకమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా నిర్మల్లో చెప్పారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఈరోజు ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి నుంచి ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బిడ్డ పుట్టిన మొదటి 6 నెలల వరకు కేవలం తల్లిపాత్రలు మాత్రమే పట్టించాలని స్పష్టం చేశారు. ముర్రుపాలలో ఉండే యాంటీబాడీలు శిశువుకు అవసరమైన రోగ నిరోధక శక్తిని అందిస్తాయన్నారు. కొన్ని గిరిజన గ్రామాలు, తండాల్లో తల్లిపాలు సరిగ్గా రాకపోతే ఆవు పాలు, తేనె వంటివి పట్టిస్తున్నారని, దీనివల్ల శిశువులకు ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉందన్నారు. పాలు పడని సమయంలో తల్లి బిడ్డల చర్మానికి చర్మం తగిలేలా చేసి కంగారు మదర్ కేర్ వల్ల ప్రకృతి సిద్ధంగా తల్లిపాలు పడతాయని, రిమ్స్ లో ఈ సౌకర్యం అందుబాటులో ఉందని రాజర్షి షా చెప్పారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2027 కోసం ఉచిత దీర్ఘకాలిక శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ అభివృద్ధి అధికారి సౌజన్య ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఈ నెల 7వ తేదీలోగా ఆన్లైన్ దరఖాస్తు చేయాలని కోరారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు 5,000 రూపాయల ఉపకార వేతనం, 5,000 రూపాయల పుస్తక నిధి, నిపుణులతో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. జిల్లాలోని బీసీ కులాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. నూతన ఆవిష్కరణలపై ఇటీవల ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో సంగారెడ్డి జిల్లా మన్నూరు మండలం బోరంచ గ్రామానికి చెందిన కొంగరి దీపక్ రెడ్డి జాతీయ స్థాయిలో ఉత్తమ ఇన్నోవేటర్ అవార్డు అందుకున్నారు. జూలై 31వ తేదీన దేశవ్యాప్తంగా వివిధ ఆవిష్కరణలకు సంబంధించి నీతి ఆయోగ్ ఇన్నోవేషన్ ప్రదర్శన నిర్వహించింది. దీపక్ రెడ్డి తాను రూపొందించిన పొలాల్లో పేరుకుపోయిన రాళ్లను తొలగించి భూములను సాగులోకి తీసుకురావడానికి ఉపయోగపడే మిషన్ నమూనాను ప్రదర్శించారు. ఉత్తమ ఇన్నోవేటర్ గా ఎంపికైన దీపక్ రెడ్డి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఆకాశవాణితో మాట్లాడుతూ దీపక్ రెడ్డి,
2: ఈ రాళ్లు తీయడం వల్ల ప్రతి ఎకరంలో కూడా 20% పంట దిగుబడి పెరగడం జరిగింది. భారతదేశంలో ఉన్న నిరుపయోగమైన భూమిని సాగులోకి తీసుకువచ్చి రైతులందరికీ కూడా మెరుగైన జీవనోపాధిని, జీవన శైలిని కలిగించాలన్నదే మా యొక్క ఉద్దేశం.
0: కరీంనగర్ డివిజన్ పోస్టల్ శాఖలో పెండింగ్ లో ఉన్న ఫిర్యాదులు, గ్రీవెన్స్లను పరిష్కరించేందుకు డాక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ పోస్టల్ సూపరింటెండెంట్ సైదిరెడ్డి చెప్పారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రధాన పోస్టాఫీస్ కార్యాలయంలో సైదిరెడ్డి కరీంనగర్ ఆకాశవాణి ప్రతినిధి సంపత్ కుమార్ తో ప్రత్యేకంగా మాట్లాడుతూ
3: 9వ తేదీ లోపల గ్రీవెన్స్ అనేవి పంపిస్తే 17వ తేదీన ఆ గ్రీవెన్స్ ని మీ సమక్షంలో చర్చించి సత్వర పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి కరీంనగర్ పోస్టల్ డివిజన్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ గ్రీవెన్స్ ఏమైనా ఉంటే మా ఆఫీస్ కి 8వ తేదీ లోపల పంపించమని కోరుతున్నాను.
0: నల్గొండ టీటీడీసీ సమావేశ మందిరంలో నిర్వహించిన వర్క్ షాప్ లో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వైశాఖారెడ్డి మాట్లాడుతూ గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తల వ్యాపారాల అభివృద్దికి డిఏవైఎన్ఆర్ఎల్ఎం కింద ఎస్ఆర్ప్ ఇంక్యుబేటర్ ప్రోగ్రాం అమలు చేస్తున్నట్లు తెలియజేశారు. విశేషాలు మరొకసారి. తెలంగాణలో వివిధ ప్రాజెక్టుల అనుమతులకై ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అవుతున్నారు. పోలీసు ఉద్యోగాల భర్తీ పారదర్శకంగా జరగాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇంజనీరింగ్ విద్యార్థులను కించపరిచేలాగా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేశారని ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. గాంధీభవన్లో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొని వినతిపులు స్వీకరించారు.

0: త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: చెరుకు,
1: చేను కబుర్లు, పంట సాగు, ఇంటి బాగు,
2: చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
3: చేను కబుర్లు మీ చింత
4: లేదిక, మీ ఇంత చింత.
5: ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తర

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి అందాల రాముడు చిత్రం నుండి రాజేష్ శ్రేయ ఘోషల్ పాడిన పాట

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 1:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఉర్దూలో వార్తలు, అనంతరం 2 గంటలకు మిడ్ డే న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
1: అబ్బా కడుపు నిండిపోయి బంగారం.
2: మీరు వింటున్న ఈ పాట అనురాగ్ కులకర్ణి మంగ్లీ పాడిన పాట అలా వైకుంఠపురంలో.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: మీరు వింటున్న ఈ పాట సిద్ధి శ్రీరామ్ సునీత ఆలపించిన గీతం. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రం నుండి.

0: కేంద్రం మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989697 6.
1: మరొక నెంబర్ 7989705 8.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం చిన్నపిల్లలకు తల్లిపాల వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని ప్రపంచ దేశాలు నిర్ణయించాయి. ఆగస్టు మొదటి వారాన్ని బ్రెస్ట్ ఫీడింగ్ వీక్గా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తల్లి బిడ్డ మధ్య అనుబంధాన్ని పెంచేవి

0: తల్లిపాలు పోషకాహారం పిల్లలకు చాలా మంచిది. తల్లిపాలు వాళ్లకు సమతుల్య పోషకాలు అందిస్తాయి. కావలసిన విటమిన్స్, ప్రోటీన్స్, ఫ్యాట్ వంటివి తల్లిపాల వల్లే పిల్లలకు లభిస్తాయి.
1: Thank you.

తల్లిపాలు శిశువులకు ఆరోగ్యం. తల్లిపాలు శిశువుకు అత్యంత సురక్షితం. శిశువుకు సంపూర్ణ పౌష్టికాహారం. బిడ్డకు ముఖ్యంగా తల్లిపాలు ఇవ్వాలి. అందువల్ల బిడ్డకు కావలసిన అన్ని పోషకాలు, విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ లభిస్తాయి. పసిపిల్లలకు అవి ఎంతో శ్రేష్టమైనవి. తల్లిపాలు తాగితే పిల్లలు ఎంతో బరువు ఉండాలని, ఎంత బరువు ఉండాలో అంతే ఉంటారు. అధిక బరువు, అసలు బరువు లేకపోవడం వంటి సమస్యలు ఎక్కువగా రావు.

తల్లిపాలు తాగుతూ పెరిగే పిల్లలకు భవిష్యత్తులో డయాబెటీస్ సమస్యలు రాకుండా ఉంటాయి. అందువల్ల ప్రతి తల్లి బిడ్డ పుట్టిన ఏడాదిన్నర పాటు తన పాలు పట్టించడం ఎంతో మేలు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సంపూర్ణ ఆరోగ్యంతో చురుకుగా ఉంటారు. తల్లి బిడ్డల మధ్య అనుబంధం పెరుగుతుంది. బిడ్డకు పాలు ఇచ్చే తల్లి కూడా బలమైన ఆహారం తీసుకోవాలి. ఆమె ఒత్తిడి లేకుండా సంతోషంగా ఉన్నప్పుడే బిడ్డకు సరైన పాలు ఇవ్వగలదు. అందువల్ల తల్లి పోషకాలు ఉండే ఆహారం తీసుకోవాలి.

జీర్ణమవుతాయి. ఆ తర్వాత మరో సంవత్సరం పాటు పట్టిస్తే మంచిదని పీడియాట్రిషియన్స్ మరియు గైనకాలజిస్ట్ నిపుణులు తెలిపారు. 6 నెలల నుంచి శిశువుకు తల్లిపాలతో పాటు ఇతర ఆహారాలను కూడా అలవాటు చేయాలి. ఇది శిశువు ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తోడ్పడుతుంది.

బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల తల్లికి కూడా మంచిదే. ప్రధానంగా ఆమెలో అధిక క్యాలరీలు తగ్గేందుకు వీలవుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో లావుగా అయ్యే తల్లులు ఆ తర్వాత సన్నబడేందుకు బిడ్డకు పాలు ఇవ్వడం ఎంతో మేలు చేస్తుంది.

వ్యాయామాలు చేస్తూ సమతుల ఆహారం తీసుకుంటే తల్లి అధిక బరువు తగ్గించేందుకు వీలవుతుంది. తల్లి బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. అది తల్లి ఆరోగ్యానికి మంచిది. బిడ్డకు పాలు ఇవ్వడం ద్వారా తల్లి ఆరోగ్యానికి చాలా మంచిది. బ్రెస్ట్ క్యాన్సర్ వంటి ఇతర వ్యాధులు రాకుండా చేస్తుంది. పసిపిల్లల తల్లులు పోషకాహారం తీసుకుంటూ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటూ పసిపిల్లలకు పాలు ఇవ్వడం తల్లి బిడ్డల ఇద్దరి ఆరోగ్యానికి చాలా మంచిది. చిన్నపిల్లలున్నప్పుడు పని ఒత్తిడి తగ్గించుకోవడానికి కుటుంబ సభ్యుల సహకారం తీసుకుంటూ ఉండాలి. అవసరమైనప్పుడు వైద్య నిపుణులను సంప్రదించాలి, వారి సలహాలు తీసుకోవాలి.

మీరింతవరకు సమత ప్రొడక్షన్ వారి నువ్వు వస్తానంటే నేను వద్దంటానా చిత్రం నుండి పాటలు విన్నారు. ఈనాటి ఏకచిత్రగానం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెడ్స్పై చిత్రగీతాలు వింటారు. పులి బెబ్బులి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.
1: Thank you.

మీరు విన్న పాట గోరెంటాకు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట. వీరు పాడిందే మరో చిత్రం గాజుల కృష్ణయ్య చిత్రం నుండి.

మీరు విన్న పాట ప్రాణ స్నేహితులు చిత్రం నుండి. శ్రోతలు 100.1 మెగాహెడ్స్పై చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి నీరాజనం చిత్రం నుండి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట.

మీరు విన్న పాట నీరాజనం చిత్రం నుండి. ఇప్పుడు వినండి జేబు దొంగ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట.

మీరు వింటున్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసారాన్ని 100.1 మెగాహెడ్స్ పై. మనపసంగన చిత్రగీతాలు మీరు ఆస్వాదిస్తున్నారు. కార్యక్రమంలో తర్వాత స్వప్న. ఈ చిత్రానికి డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం వినండి. సంగీతం సత్యం సమకూర్చగా పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. వినండి.

కార్యక్రమంలో తర్వాత స్వయంవరం ఈ చిత్రానికి సత్యం సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన డాక్టర్ దాశరథి గీతం వినండి.

మరింత వరకు. స్రవంతి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి గీతం విన్నారు. సంగీతం చక్రవర్తి సమకూర్చారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసారాలు 100.1 మెగాహెడ్స్ పై. స్టూడియో క్లాక్లో సమయం సరిగ్గా 5 గంటలు దాటి 5 సెకండ్లు. మన్ ప్రసంగ చిత్రగీతాన్ని మీరు ఆస్వాదిస్తున్నారు.

కార్యక్రమంలో తర్వాత ప్రేమ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వేటూరు గీతం వినండి. సంగీతం ఇళయరాజా సమకూర్చారు.

0: 100.1 మెగాహెచ్ పై చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు ఒక ప్రకటన.
1: ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఏఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
0: చిత్రగీతాల కార్యక్రమంలో తర్వాతి పాట విందాం.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకొల్లు నాగలక్ష్మి. మంచి మనసులో చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
2: చిత్రగీతాల కార్యక్రమంలో తర్వాతి పాట అపరిచితుడు చిత్రం కోసం కేజే యేసుదాస్ బృందం పాడిన పాట విందాం.

కార్యక్రమంలో తర్వాతి పాట సాగర సంగమం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్పి శైలజ బృందం పాడిన పాట విందాం.

కార్యక్రమంలో తర్వాత పాట స్వర్ణకమలం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాణి జయరాం పాడిన పాట విందాం.

కార్యక్రమంలో తర్వాతి పాట శ్రీరామరాజ్యం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శ్రేయా ఘోషాల్ పాడిన పాట విందాం. సంగీతం అందించారు ఇళయరాజా.

సీతా స్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని సభాసదులందరూ పదే పదే చూడగా శ్రీరామచంద్రమూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు.

చిత్రగీతాలు విన్నారు. మరికొన్ని చిత్రగీతాలు ఈ పూట ప్రసారంలో 6:35 ప్రసారం అవుతాయి. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6:00 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారం అవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ముందుగా హిందీలో వార్తలు వినండి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కేంద్ర మంత్రులు సిఆర్ పాటిల్, భూపేందర్ యాదవ్తో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై చర్చించారు. 18 సేవలతో కూడిన డయల్ 112 సేవలను రాష్ట పోలీస్ డైరెక్టర్ జనరల్ సివి ఆనంద్ ఈరోజు ప్రారంభించారు. హైదరాబాద్ లో 2వ బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్, 2వ బ్రిక్స్ ఆస్తుల రికవరీ నిపుణుల నెట్వర్క్ సమావేశాలు ముగిశాయి. రాష్ట్రంలో రానున్న 5 రోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్తో సమావేశమయ్యారు. తెలంగాణలోని కీలక సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని భూపేందర్ యాదవ్కు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పర్యావరణ అనుమతులు ఆలస్యం కావడం వల్ల పనులు నిలిచిపోయి వ్యయం భారీగా పెరుగుతోందని పేర్కొన్నారు. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వీటికి వెంటనే అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రాణహిత నదిపై తుమ్మిడిహట్టి బ్యారేజ్ ఎత్తు పెంపునకు మహారాష్ట నొప్పించి అనుమతులు పెంచాలని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు ఎంపీలు పాల్గొన్నారు. తెలంగాణ పోలీసుల కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి డయల్ 112 సేవలను పోలీస్ డైరెక్టర్ జనరల్ సివి ఆనంద్ ప్రారంభించి పోస్టర్ను ఉన్నతాధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిఐడి చీఫ్ చారు సిన్హా, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. డయల్ 112 ద్వారా 18 సేవలు అందుబాటులోకి వస్తాయని డీజీపీ చెప్పారు. పోలీస్, అగ్నిమాపక, వైద్య సేవలన్నీ ఒకే గొడుగు కిందకు వస్తాయన్నారు. అత్యవసర సమయాల్లో అండగా ఉండేందుకే ఈ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. హైదరాబాద్లో 2వ బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్, 2వ బ్రిక్స్ ఆస్తుల రికవరీ నిపుణుల నెట్వర్క్ సమావేశం

0: ముగిశాయి. కేంద్ర సిబ్బంది శిక్షణ శాఖ ఆధ్వర్యంలో నిన్న ఈ వలయ సమావేశాలు జరిగాయి. అవినీతిపై జీరో టాలరెన్స్ విధానానికి భారత్ కట్టుబడిందని ఆ శాఖ కార్యదర్శి రచనా షా స్పష్టం చేశారు. అవినీతి కేసుల్లో పరారీలో ఉన్న నిందితులను గుర్తించడం, అప్పగింత ప్రక్రియను సులభతరం చేయడం, అక్రమంగా తరలించిన ఆస్తుల రికవరీలో పరస్పర సహకారాన్ని పెంపొందించడంపై బ్రిక్స్ దేశాలు చర్చించాయి. అవినీతి నిరోధక చర్యల్లో కృత్రిమ మేధస్సు, డిజిటల్ సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకోవాల్సిన అవసరాన్ని సభ్య దేశాలు చెప్పాయి. తెలంగాణలో చేపల పెంపకం, ఆక్వాకల్చర్ అభివృద్ధికి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద 2020-21 నుంచి ఇప్పటి వరకు 353 కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమల శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తెలియజేశారు. రాజ్యసభలో డాక్టర్ కె లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, హ్యాచరీలు, ఆధునిక ఆక్వాకల్చర్ వ్యవస్థలు, చేపల మార్కెట్లు, కోల్డ్ చైన్ సదుపాయాలతో పాటు హైదరాబాద్లో 47 కోట్ల 3 లక్షల రూపాయల వ్యయంతో అత్యాధునిక హోల్సేల్ చేపల మార్కెట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. తెలంగాణలో 349 శిక్షణా కార్యక్రమాల ద్వారా 15,565 మంది చేపల రైతులకు శిక్షణ అందించినట్లు చెప్పారు. ప్రజల సమస్యను పరిష్కరించడమే ప్రభుత్వం ప్రధాన ధ్యేయమని రాష్ట పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అన్నసూయ సీతక్క అన్నారు. గాంధీభవన్లో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా మంత్రి సీతక్క వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ప్రతి వినతిని పరిశీలించి సంబంధిత అధికారులతో అక్కడికక్కడే మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్లో ఈ నెల 18వ తేదీన జరగనున్న జీఆర్ఎంబీ సమావేశం ఎజెండాపై బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు విమర్శలు చేశారు. తెలంగాణకు చెందిన 7 కీలక ప్రాజెక్టుల అనుమతులను సమీక్షించాలని ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించడం సరైంది కాదని ఆయన అన్నారు. సమ్మక్క సాగర్కు సంబంధించిన అనుమతులను రద్దు చేయాలన్న ప్రతిపాదనను వెంటనే అడ్డుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణకు 968 టీఎంసీల గోదావరి జలాల హక్కుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ నీటి ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, అవసరమైతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. హైదరాబాద్ మాదాపూర్లోని జేసీసీలో ఈ నెల 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఐప్లెక్స్ 2026 అంతర్జాతీయ ప్లాస్టిక్స్ ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలంగాణ ఆంధ్ర ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేంద్ర బాల్డ్వా తెలిపారు. ఎఫ్టీసీసీఐలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇది దేశంలోనే 3వ అతిపెద్ద, దక్షిణ భారతదేశంలోనే భారీ ప్రదర్శనగా నిలవనుందని చెప్పారు. భారత్తో పాటు తైవాన్, చైనాకు చెందిన 550కి పైగా సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తాయని ఆయన చెప్పారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదివాసీ పోరాట యోధుడు కుమరం భీం విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
1: ఉన్న వాళ్లకు 2,50,000 రూపాయలు నెలకు జీతం మీరు మీ ఇంటికి పంపించే అవకాశం ఈ జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవడంలో ఉంది. వారు 5 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి జర్మనీ, ఇంకొక 1 లక్ష ఉద్యోగాలు జపాన్ లో ఉన్నాయి. వీళ్ళందరికీ మంచి అవకాశాలు ఉన్నాయి.
0: మహంకాళి బోనాలుత్సవాల నేపథ్యంలో హైదరాబాద్లోని రాజేందర్ నగర్ గోల్కొండ జోన్ల పరిధిలో ఈ నెల 9వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 10వ తేదీ ఉదయం 10 గంటల వరకు మద్యం దుకాణాలు, రెస్టారెంట్లోని బార్లు మూసివేస్తున్నట్లు పోలీసు శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. చార్మినార్ జోన్ పరిధిలో 9వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 11వ తేదీ ఉదయం 10 గంటల వరకు మూసివేత అమల్లో ఉంటుంది. స్టార్ హోటళ్లలోని బార్లు, రిజిస్టర్డ్ క్లబ్లకు ఈ ఆదేశాలు వర్తించవు. ప్రయాణికుల రక్షణే ధ్యేయంగా ప్రతి డ్రైవర్ బాధ్యతగా విధులు నిర్వహించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా డీటీఓ శ్రీనివాసరావు పేర్కొన్నారు. సిరిసిల్ల ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రతపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ,
2: డ్రైవర్లు ప్రత్యక్ష ట్రైనింగ్ లో భాగంగా వారికి అవగాహన నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా మరి వారికి రోడ్డు భద్రత పట్ల వాళ్ళకు కొన్ని సూచనలు చేయడం జరిగింది. అలాగే సంస్థను కాపాడడం యొక్క వాళ్ళ ముఖ్య ధ్యేయంగా, అలాగే మరి డిప్యూటీ ఆర్ఎం గారు కూడా ప్రమాద బీమా వల్ల ఆర్టీసీ నష్టపోకూడదనే ఉద్దేశంతో వారు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో వారికి ప్రత్యక్ష ట్రైనింగ్ లెక్క ఇవ్వడం జరిగింది.
0: రాష్ట్రంలో రానున్న 5 రోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. గచ్చిబౌలిలోని శాంతి సరోవర్లో బ్రహ్మకుమారి సాధ్వర్యంలో కష్టకాలాల్లో మానసిక ఆరోగ్యంపై ప్రేరణాత్మక సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 1,000 మంది ఆర్మీ, నేవీ, పారామిలిటరీ సిబ్బంది హాజరయ్యారు. ముఖ్యతిథి.

పాల్గొన్న మంత్రి సీతక్క మాట్లాడుతూ దేశ రక్షణలో ఉండే భద్రతా సిబ్బందికి ప్రశాంతమైన మనస్సు ఎంతో అవసరమని, బ్రహ్మకుమారే సందిస్తున్న ఆధ్యాత్మిక జ్ఞానం మానసిక ఆరోగ్యానికి దోహదపడుతుందని ప్రశంసించారు. సైబర్ నేరాలపై అప్రమత్తతే ఆయుధమని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నీతికా పంద్ అన్నారు. కాగజ్ నగర్ లో నిర్వహించిన సైబర్ జాగృతి దివస్ సురక్షిత రంగ అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పుట్టిననాటి నుంచే తల్లి పాలివ్వడం ద్వారా బిడ్డ ఆరోగ్యంగా ఎదగడంతో పాటు రోగ నిరోధక శక్తి పెరుగుతుందని మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరేందర్ రాథోడ్ చెప్పారు. తల్లి పాలవారోత్సవాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ లో ప్రతిపాదించిన మెగా లెదర్ పార్క్ కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆమోదం తెలపాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కోరారు. లోక్సభలో 377 రూల్ కింద ఈ అంశాన్ని ఆమె ప్రస్తావించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో రాజకీయ పార్టీల సహకారం అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు. ఐడిఓసీ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట ప్రభుత్వం ప్రకటించిన శ్రీకొండ లక్ష్మణ్ బాపూజీ రాష్ట స్థాయి చేనేత అవార్డులకు యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి 7 చేనేత కళాకారులు ఎంపికయ్యారు. ఈ నెల 7వ తేదీన అవార్డు గ్రహీతలకు పురస్కారాలను అందజేస్తారు. విశేషాలు మరొకసారి. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు కేంద్ర మంత్రులు సిఆర్ పాటిల్, భూపేందర్ యాదవ్ తో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై చర్చించారు. 18 సేవలతో కూడిన డయల్ 112 సేవలను రాష్ట పోలీస్ డైరెక్టర్ జనరల్ సివి ఆనంద్ ఈ రోజు ప్రారంభించారు. హైదరాబాద్ లో 2వ బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్, 2వ బ్రిక్స్ ఆస్తుల రికవరీ నిపుణుల నెట్వర్క్ సమావేశాలు ముగిశాయి. రాష్ట్రంలో రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ప్రసార వివరాలు. ఈ పూట రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు విందాం. ముందుగా ఈనాటి ఈ పూట ప్రసారంలో 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు ప్రసారమవుతాయి. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచార కార్యక్రమంలో తృణధాన్యాలు ఆరోగ్య ప్రయోజనాలు వివరాలు తెలుసుకుంటారు. అనంతరం తల్లిపాల ఆవశ్యకత బిడ్డకు ఎంతవరకు అవసరం డాక్టర్ వలసల జార్జ్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. ఇక 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు. 8:45 సమాచార సంధ్య హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. 9:00 News@9 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 చిత్రగీతాలు వింటారు. 10:00 రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. అనంతరం మధురిమ ఆపాత మధుర గీతాలు. ఇవి ఈ పూట ప్రసారాలు.

ఇక రేపటి మన ప్రభాత ప్రసారంలో 5:55 వందే మాతరం, అనంతరం దేశభక్తి గీతం, 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో శ్రీ సాయి భక్తి గీతాలు ప్రసారమవుతాయి. 6:30 సుభాషితం సమర్పణ శ్రీమతి జి ఇంద్రాదేవి. 6:35 రైతు సమాచారంలో మంచినీటి చేపల పెంపకం వివరాలు తెలుసుకుంటారు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 డాక్టర్ సలహాలు కార్యక్రమంలో మనం తీసుకునే ఆహారం ఆరోగ్యంపై దాని ప్రభావం డాక్టర్ ఆశిష్ జకోటియా గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు. అనంతరం 7:30 తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ప్రసంగం వింటారు.

7:45 హీరోషిమా డే సందర్భంగా అణ్వాయుధాలు మానవాళికి మనుగడకి ప్రమాదం ప్రసంగం ప్రసారమవుతుంది. ఇక 8 గంటలకు సమాచార ప్రభాత్ హిందీలో వార్తలు వింటారు. 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 ఉద్యోగవాణి విద్య ఉద్యోగ సమాచారం. 8:35 మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. 9:30 ఏకచిత్రగానం. 10:00 తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాలు అమృతంతో సమానం డాక్టర్ బి వీరబాబు గారితో పరిచయం. అనంతరం చిత్రగీతాలు. ఇక 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో టిఆర్ మహాలింగం గారి వేణుగానం ప్రసారమవుతుంది. 12:40 చిత్రగీతాలు. 1:10 ప్రాంతీయ వార్తలు వింటారు. ఇక 1:20 వనితాలోకం ఈ కార్యక్రమంలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 1:50 ఉర్దూలో వార్తలు వింటారు. 2:00 మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 2:15 దోపహార్ సమాచార్ హిందీలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక 2:30 కిన్నెర లహరి. 3:30 ఏకచిత్రగానం. 4:00 నాకు నచ్చిన పాట. 5:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇక రేపటి మన సాయంత్ర ప్రసారంలో 6:00 హిందీలో వార్తలు వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 6:35 జానపద సంగీత కార్యక్రమంలో పి చిన్న నరసయ్య బృందం పాడిన జానపద గేయాలు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు వింటారు. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు. 8:15 పార్లమెంట్ సమీక్ష వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. తిరిగి 8:30 కిన్నెర లహరి పునఃప్రసారం అవుతుంది. 8:45 సమాచార సంధ్య హిందీలో వార్తలు వింటారు. 9:00 న్యూస్ ఎట్ 9 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 9:15 స్పాట్ లైట్. ఇక 9:30 అఖిల భారత ప్రాంతీయ జానపద లలిత సంగీతం వింటారు. 10:00 పార్లమెంటు ప్రశ్నోత్తరాల సమీక్ష. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం చిత్రగీతాలు వింటారు. ఇవి రేపటి ప్రసార విశేషాలు. ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఆకాశమే నీ హద్దురా చిత్రం కోసం జీవి ప్రకాష్ బృందం పాడిన పాట విందాం.

చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో చివరగా ఏం మాయ చేసావే చిత్రం కోసం కార్తిక్ శ్రేయా ఘోషాల్ ఆలపించిన గీతం విందాం.

చిత్రగీతాలు విన్నారు. మరికొన్ని 8 గంటలకు ప్రసారమయ్యే మన కిన్నెర లహరి కార్యక్రమంలో ఉంటారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6:50 కావస్తుంది. మరొక క్షణాల్లో వ్యవసాయ సూచనలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు మొక్కజొన్న నిల్వలో పురుగుల నివారణ గురించి రైతు సోదరులకు ఈ విధంగా తెలియజేస్తున్నారు. మొక్కజొన్న ధాన్యం నిల్వలో ముఖ్యంగా పురుగులు, శిలీంధ్రాలు, ఎలుకలు ఎక్కువగా నష్టం కలిగిస్తాయి. పురుగుల వలన అధిక నష్టం వాటిల్లుతున్నట్టుగా అంచనా వేయడమైంది. సుమారు 2.4% పురుగుల వలన, 2.5% ఎలుకల వలన, 0.85% పక్షుల వలన, ఇంకా 0.68% అధిక తేమ వలన ధాన్యాన్ని నష్టపోతున్నారు. అన్ని ధాన్యపు పంటలలో కలిసి నష్టం సుమారు 7,000 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కావున సరైన జాగ్రత్తలు నిల్వ సమయంలో తీసుకున్నట్లయితే నికరాదాయం పెరుగుతుందని మనకు తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. మొక్కజొన్న నిల్వలో ఆశించు కీటకాలలో ముక్కు పురుగు, వడ్ల చిలుక, తుట్టె పురుగు, నుసి పురుగు, కాప్రా బీటిల్, పిండి పురుగులు ముఖ్యమైనవి. ధాన్యాన్ని నష్టపరిచే విధానాన్ని బట్టి పురుగులను 2 రకాలుగా విభజిస్తారు. గింజ లోపల అభివృద్ధి చెందే పురుగులు, గింజ బయట ఉండే నష్టం కలిగించే పురుగులు. గింజ లోపల అభివృద్ధి చెందే పురుగులు గురించి, ఇవి లార్వా దశలో గింజల లోపల చేరి పోషక పదార్థాలను తినివేసి అక్కడ జీవిత దశలన్నీ పూర్తి చేసుకుని తల్లి పురుగు గింజలను రంధ్రము చేసుకుని బయటికి వస్తుంది. వీటిలో ముఖ్యమైనవి వడ్ల చిలుక, ముక్కు పురుగు మొదలగునవి. వడ్ల చిలుక, వీటి రెక్కల పురుగులు పొలంలోనే గింజలపై గురుడ్లు పెడతాయి. నిల్వ చేసినప్పుడు ఈ గురుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు గింజకు చిన్న రంధ్రం చేసి లోపలికి వెళ్లి నష్టపరుస్తాయి. ఇవి తమ జీవిత చక్రాన్ని నెల రోజుల్లో పూర్తి చేసుకుంటాయి. కాబట్టి సంవత్సరానికి 11 నుండి 12 తరాల పురుగులు గింజలను ఆశించి నష్టపరుస్తాయి. గోదాములలోని ఉపరితలంపై రెక్కల పురుగులు గాలిలో ఎగరడం చూసి వడ్ల చిలక ఆశించినట్లు గుర్తించవచ్చు. మొక్కజొన్నను నిల్వ చేసినప్పుడు ఈ పురుగు వలన ధాన్యం నుంచి 1.5 అడుగు లోపల వరకు మాత్రమే నష్టం జరుగుతుంది. ఇక ముక్కు పురుగు గురించి, ఇవి 3 మిల్లీమీటర్లు పొడవుండి తల భాగం సన్నని ముక్కుగా బయటకు వచ్చి ముదురు గోధుమ రంగు నుంచి నలుపు రంగులో ఉంటాయి. ఆడపురుగులు గింజలపై సన్నని రంధ్రాలు చేసి లోపలికి గ్రుడ్లు పెట్టి పైన జిగురు వంటి పదార్థంతో కప్పివేస్తాయి. అక్కడక్కడ ఒక్కొక్క ఆడపురుగు గింజకు 1 చొప్పున 150 నుండి 250 వరకు గ్రుడ్లను పెడుతుంది. ఈ గ్రుడ్ల నుంచి కాలు లేని మెత్తని పిల్ల పురుగులు వెలువడి గింజలోనే ఉండి అందులోని పదార్థాన్ని పూర్తిగా తిని పై పొరను మాత్రం మిగులుస్తాయి. తల్లి పురుగులు బయటకు వచ్చి 3-5 మాసాలు జీవించి మళ్లీ మళ్లీ మొక్కజొన్నకు నష్టం కలగజేస్తాయి. ఇక గింజ బయట నుంచి నష్టం కలిగించే పురుగులు, ఈ పురుగులు ధాన్యం

బయట ఉండి మిగిలిపోయిన లేదా పగులు ఉన్న ధాన్యంపై ఆశించి తినివేస్తాయి. వీటిలో ముఖ్యమైనవి తొట్టె పురుగు, నుసి పురుగు, పిండి పురుగులు. ఇక తొట్టె పురుగు గురించి ఈ విధంగా, ఈ పురుగు లార్వాలు ఎక్కువగా ముక్కలైన గింజలను, పిండిని ఆశించి నష్టపరుస్తాయి. లార్వాలు విడుదల చేసే చిలుకు దారాల వలన గింజలు, పురుగు కోశస్థ దశ గుళ్ళు, అవి విసర్జించే మలమూత్రాలు అన్నీ కలిపి ముద్దగా తయారవుతాయి. లార్వాలు గింజలను తినడం వలన జరిగే నష్టం కన్నా ఈ విధంగా జరిగే నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. వీటి రెక్కల పురుగులు ఒక్కొక్కటి 60 నుండి 160 గుడ్డను గింజల సంచుల, గోదాముల గోడలపైన పెట్టి గింజను నష్టపరిచే లార్వాలను ఉత్పత్తి చేస్తాయి. ఇక నుసిపురుగు. నుసిపురుగు యొక్క లార్వాల కన్నా తల్లి పురుగులే ఎక్కువగా నష్టపరుస్తాయి. మొక్కజొన్న గింజలను తక్కువ తేమ శాతంతో నిల్వ ఉంచినప్పుడు కూడా ఈ పురుగు బలమైన దవడలు కలిగి ఉన్నందున గింజలకు ఎక్కువ నష్టం కలగజేయడమే కాకుండా గింజ లోపలకు గురుడ్లను చొప్పించగలదు. ముదురు కాఫీ రంగులో ఉన్న ఒక్కొక్క తల్లి రెక్కల పురుగు రోజుకు 10 చొప్పున దాదాపు 400 నుండి 500 గ్రుడ్ల వరకు పెడుతుంది. తల్లి పురుగులు చేసే నష్టం వలన గింజలు ముక్కలుగాను, పిండిగాను తయారవుతాయి. ఈ నష్టపరిచిన గింజ ముక్కలు, పిండిని లార్వాలు తిరిగి తల్లి పురుగులు ఎదుగుతాయి. ఈ పురుగు ఆశించిన బస్తాల నుండి పిండి రాలడం గమనిస్తాము. ఇక పిండి పురుగు. ఈ పురుగు ధాన్యం కన్నా మొక్కజొన్న పిండిని ఎక్కువగా ఆశిస్తుంటుంది. ఇది రోజుకు 2 నుంచి 3 చొప్పున మొత్తం 300 నుండి 400 వరకు గ్రుడ్డను పెడుతుంది. పురుగులు పిండి లోపాల సొరంగాలు నిర్మిస్తూ ఒక విధమైన వాయువును విడుదల చేస్తాయి. అందువల్ల పిండి పూర్తిగా దెబ్బతిని నాణ్యత కోల్పోతుంది. ఇక పురుగుల వలన కలిగే నష్టాలు ఈ విధంగా ఉంటాయని రైతు సోదరులకు శాస్త్రవేత్తలు తెలియచేస్తున్నారు. గింజ బరువు తగ్గిపోతుంది. పురుగు పట్టిన ధాన్యానికి శిలీంధ్రాలు ఆశించి ధాన్యం రంగు మారిపోతుంది. రుచి వాసన మారిపోయి ధాన్యం తినడానికి పనికిరాదు. నాణ్యతతో పాటు మొలక శాతం తగ్గిపోతుంది. ప్రోటీన్లు, పోషక విలువలు తగ్గిపోతాయి. నాణ్యత తగ్గుట వలన మార్కెట్లో ధర పలకదు. తర్వాత శాస్త్రవేత్తలు శిలీంధ్రాల వలన కలిగే నష్టాల గురించి ఈ విధంగా తెలియచేస్తున్నారు. ధాన్యం నిల్వలో తేమ శాతం ఎక్కువైతే శిలీంధ్రాలు ఆశించి గింజలన్నీ అట్టకట్టుకుని పోయి వేడెక్కిపోతాయి. బూజు తెగులు ఆశించిన విత్తనం మొలక శాతం తగ్గి నాణ్యత కోల్పోతాయి. నిల్వ ధాన్యాన్ని ఆశించే శిలీంధ్రాలలో ముఖ్యమైనవి ఆస్పెర్జిల్లస్, పెనిసిలియం. శిలీంధ్రాలు నిల్వ ధాన్యాన్ని 2 విధాలుగా నష్టపరుస్తాయి. 1, ధాన్యాన్ని ఆశించి వేడి పుట్టి అట్టలు కట్టి నాణ్యత కోల్పోవడం. 2, విషపూరితమైన అఫ్లోటాక్సిన్ లాంటి పదార్థాలను విడుదల చేయటం. దీని వలన మొలక శాతం దెబ్బతినడమే కాకుండా ధాన్యం బరువు, పోషక విలువలు కోల్పోయి దుర్వాసన వేస్తూ నాణ్యత తగ్గుట వలన మార్కెట్ ధర పలకదు. అలాగే విషపూరిత ఫ్లోటాక్సిన్ వల్ల ఆహారం విసుతులేమై మనసులో, పెంపుడు జంతువుల్లో రకరకాలైన వ్యాధులు కలగడానికి కారణమవుతుంది. ముఖ్యంగా క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. శిలీంధ్రాలు ఆశించడానికి గల కారణాలు ఈ విధంగా తెలియచేస్తున్నారు మన శాస్త్రవేత్తలు. నిల్వ ధాన్యంలో అధిక తేమ శాతం ఉండడం, నిల్వ ఉంచిన గదిలో అధిక ఉష్ణోగ్రత ఉండడం, పొలంలో తెగులు సోకిన ధాన్యాన్ని గ్రేడింగ్ చేయకుండా నిల్వ చేయటం, పురుగులు నల్లులు ధాన్యాన్ని ఆశించినప్పుడు. ఎలుకల వలన కలిగే నష్టాలు. ఎలుకల వలన 2.5% ధాన్యం నష్టపోవడం జరుగుతుంది. ముఖ్యంగా చిట్టెలుక, నల్ల ఎలుక, గోధుమ రంగు ఎలుక, పందికొక్కు ముఖ్యమైనవి. గింజలను ఆశించే ఎలుకలు ఈ విధంగా ఉన్నాయి. ఎలుకల వలన నిల్వ ధాన్యానికి 3 రకాలుగా నష్టం కలుగుతుంది. ఎలుకలు ధాన్యాన్ని ఎక్కువ పరిమాణంలో తింటాయి. మలమూత్ర విసర్జన ద్వారా, వెంట్రుకలు రాల్చడం ద్వారా కలుషితం చేస్తాయి. నిల్వ చేసే గోనె సంచులను, గాజలను కొట్టివేస్తాయి. ఇక నిర్వహణ పద్ధతి ఈ విధంగా చేసుకోవాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. ధాన్యాన్ని నూర్చడానికి ఉపయోగించే పనిముట్లను శుభ్రంగా ఉంచుకోవాలి. కోసిన తర్వాత ధాన్యంలో తేమ శాతం 20-24% వరకు ఉంటుంది. కావున ధాన్యంలో తేమ శాతం క్రమేపీ 12 వచ్చే వరకు నీడలో ఆరబెట్టాలి. తీక్షణమైన ఎండలో నీరుగా గింజలను ఆరబెట్టకూడదు. కావున ధాన్యంలో తేమ శాతం క్రమేపీ 12 వచ్చే వరకు నీడలో ఆరబెట్టాలి. తీక్షణమైన ఎండలో నేరుగా గింజలను ఆరబెట్టకూడదు. ధాన్యాన్ని శుభ్రపరిచి నిల్వ చేసుకోవాలి. ధాన్యాన్ని నిల్వ చేసే గదులు, గోదాములు శుభ్రం చేసుకుని పగుళ్ళు, ఎలుకలు, కన్నాలు ఉంటే వాటిని సిమెంట్తో పూడ్చుకోవాలి. క్రొత్త ధాన్యాన్ని పాత ధాన్యంతో కలపరాదు. గోదాము గోడలకు సున్నం వేయించుకుని మలాథియాన్ 10 మిల్లీలీటర్ కలిపి ప్రతి 100 చదరపు మీటర్లకు 3 లీటర్ల మందు ద్రావణాన్ని పిచికారీ చేయాలి. వీలైనంత వరకు కొత్త సంచులు వాడాలి. ఒకవేళ పాత సంచులను డెల్టా మిత్రిన్ 1.5 మిల్లీలీటర్లు లేదా మలాథియాన్ 10 మిల్లీలీటర్లు కలిపి మందు ద్రావణంలో 10 నిమిషాలు ముంచి నీడలో ఆరబెట్టాలి. గోదాములను ఎత్తైన ప్రదేశాల్లో నిర్మించుకోవాలి. ఎలుకలు ప్రవేశించని విధంగా గోదాము నిర్మించుకోవచ్చు. పునాదిని 2-3 అడుగులు

నేలపైకి నిర్మించి చుట్టూ సజ్జాను ఏర్పాటు చేసినచో ఎలుకలు ప్రవేశించలేవు. తగినంత గాలి వెలుతురు వచ్చే విధంగా కిటికీలను వెంటిలేటర్లను అమర్చి జాలి బిగించుకోవాలి. నిల్వ ఉంచిన బస్తాలను గోదాము గోడలకు తగలకుండా కనీసం అరమీటరు ఎడమ ఉండేటట్లు చూసుకోవాలి. ఇలా చేయడం వలన సంచులకు గాలి తగలడమే కాకుండా గోడల నుంచి తేమ శిలీంధ్రాలు లాంటివి రాకుండా నివారించవచ్చు. అంతేకాకుండా మనసులు తిరగడానికి అనువుగా ఉండి పురుగుల తాకిడిపై నిఘా ఉంచవచ్చు. బస్తాలను నేరుగా నేల కారించకుండా బస్తా సైజు చెక్క పీటలను తయారు చేసుకుని వరుసగా గోదాములో పేర్చి వాటిపై ధాన్యపు బస్తాలను పేర్చుకోవాలి. గోదాములలో బస్తాలను టార్పాలిన్లతో కప్పి ప్రతి టన్ను గింజకు 3 గ్రాముల అల్యూమినియం ఫాస్ఫేట్ బిళ్ళలు 3 పెట్టి 5 రోజులు ఊదర పెట్టడం వలన గింజ లోపల ఉన్న అన్ని దశలలోని పురుగులు నివారించుకోవచ్చు. ఎలుక కన్నాలలో కూడా ఈ బిళ్ళలను వేసి మూసినట్లయితే ఎలుకలను నివారించవచ్చు. అయితే ఒక ముఖ్య గమనిక ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇంటి అవసరాల కోసం తక్కువ మొత్తంలో గింజలను నిల్వ ఉంచుకునేటప్పుడు వేపాకు, యూకలిప్టస్ ఆకులు, పసకొమ్మలు మొదలైన వాటిని కలపడం వలన నిల్వలో ఆశించే పురుగులను నివారించుకోవచ్చు. ఫరాద్ ఆయుర్వేదపు బిళ్ళలను క్వింటాలకు 4 చొప్పున ఉంచి పిండి పురుగు, పెంకు పురుగు, తుట్టె పురుగు, నుసి పురుగు, ముక్కు పురుగును నివారించుకోవచ్చు. ఈ విధంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు మొక్కజొన్న నిల్వలో పురుగుల నివారణ గురించి మనకు తెలియజేశారు. రైతు సోదరులందరూ ఈ వివరాలు పాటించి ధాన్యాన్ని చక్కగా నిల్వ చేసి చక్కటి అమ్మకానికి తయారు చేసుకుని చక్కటి ఆదాయాన్ని పొందగలరని ఆశిద్దాం.

0: ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. పార్లమెంట్లో ప్రతిపక్ష సభ్యులు పదే పదే అంతరాయాలు కలిగించడంపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో 41 నిత్యావసర సరుకుల ధరలను ఒక ప్రత్యేక కంట్రోల్ రూమ్ ద్వారా రోజు పర్యవేక్షిస్తున్నట్లు ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో మారణ హోమం నిలుపు చేసేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని మన దేశం పాకిస్తాన్కు చెప్పింది. 2026 సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించింది. చర్చ అనంతరం రాజ్యసభ ఈ బిల్లును లోక్సభకు తిప్పి పంపింది. సోమవారం నాడే లోక్సభ ఈ బిల్లును ఆమోదించింది. 1956 సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య చట్టాన్ని సవరించేందుకు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. భారత ప్రధాన న్యాయమూర్తితో కలుపుకుని సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 33 నుంచి 37కి పెంచనున్నారు. ఈ ఏడాది మే నెలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37కి పెంచుతూ ఆర్డినెన్స్ జారీ చేసిన విషయం తెలిసిందే. భారత ప్రధాన న్యాయమూర్తితో కలుపుకుని ఈ సంఖ్య 38కి పెరుగుతుంది. రాజ్యసభలో చర్చకు సమాధానమిస్తూ కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, నరేంద్ర మోదీ ప్రభుత్వం సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ నినాదంతో పనిచేస్తోందని చెప్పారు. దేశ ప్రజలు ప్రతి రంగంలోనూ సంస్కరణలు చూస్తున్నారని, ఈ చట్టం కూడా అటువంటి న్యాయ సంస్కరణలో భాగమేనని మేఘ్వాల్ చెప్పారు.
1: న్యాయపాలిక బడితే కార్యభార్ న్యాయక విషయం కి బదులుతే ప్రకృతి ఉభరతే కాన్స్టిట్యూషనల్ లీగల్ ఇంటర్ప్రిటేషన్ కే నయే సవాలో కో ధ్యాన్ మే రక్కర్ మాననీయ సుప్రీం కోర్ట్ మే న్యాయాధీశం కి సంఖ్య బడానా ఏక సమయ కి మాంగ్ ఔర్ సమయానుకూల్ సుధార్ భీ హే జిస్మే సంవైధానిక పీఠో కే అధిక గఠన్ కి ఆవశ్యకతా భీ ఏక ప్రముఖ పహలు హే.
0: సుప్రీంకోర్టులో సామర్థ్యాన్ని మరింతగా మెరుగుపరిచి అవసరానికి తగ్గినట్లుగా అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తుల సంఖ్యను క్రమం తప్పకుండా పెంచుతున్నామని ఆయన చెప్పారు. న్యాయ వ్యవస్థపై పెరుగుతున్న పనిభారం, మారుతున్న చట్టపరమైన అంశాల దృష్ట్యా న్యాయమూర్తుల సంఖ్యను పెంచడం ప్రస్తుత తరుణంలో అత్యంత ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు చర్చను ప్రారంభిస్తూ కాంగ్రెస్ సభ్యుడు వివేక్ తన్ఖా న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు ఆర్డినెన్స్ తేవడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో 95,000 కేసులు పెండింగ్లో ఉన్నాయన్నారు. చర్చలో పాల్గొన్న బీజేపీ సభ్యురాలు సంగీతా యాదవ్ ఈ బిల్లును చారిత్రాత్మకమైన దూరదృష్టి గల ముందడుగుగా అభివర్ణించారు. దశాబ్దానికి పైగా పెండింగ్లో ఉన్న కేసును ప్రస్తావిస్తూ పౌరులకు సులభంగా సమర్థవంతమైన న్యాయం అందించేందుకు బిల్లు దోహదపడుతుందని పేర్కొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ సభ్యురాలు డాక్టర్ మేనకా గురుస్వామి, డీఎంకే సభ్యుడు ఆర్ గిరిరాజన్, బీజూ జనతాదళ సభ్యుడు డాక్టర్ శాస్మిత్ మిత్రా, వైఎస్ఆర్సీపీ సభ్యుడు ఎస్ నిరంజన్ రెడ్డి, అన్నాడీఎంకే సభ్యుడు ఐఎస్ ఇన్బదురై, శివసేన సభ్యురాల డాక్టర్ జ్యోతి ఎన్ వాఘమారే తదితరులు బిల్లుకు మద్దతు తెలిపారు. బిల్లును లోక్సభకు తిరిగి పంపిన తరువాత ప్రత్యేక ప్రస్తావన కార్యక్రమం నిర్వహించారు. దీనిలో పలువురు సభ్యులు ప్రజా సంక్షేమ సమస్యల గురించి ప్రస్తావించారు. అనంతరం రాజ్యసభను రేపు ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు. సమకాలీన డిజిటల్ బ్యాంకింగ్ పద్ధతులకు అనుగుణంగా బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్లు 2026 ఆమోదించిన అనంతరం లోక్సభ కూడా రేపటికి వాయిదా పడింది. మొదటి వాయిదా అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు సభ సమావేశమైనప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి

నిర్మలా సీతారామన్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. బ్యాంకర్ల పుస్తకాలకు సంబంధించి సాక్ష్యాధారాల చట్టాన్ని ఆధునికీకరించడం, ప్రస్తుత బ్యాంకింగ్ వ్యవస్థ అవసరాలు తీర్చడం ఈ బిల్లు ముఖ్యోద్దేశం. ప్రతిపక్షాల ఆందోళన మధ్య ఎలాంటి చర్చ లేకుండానే లోక్సభ ఈ బిల్లును ఆమోదించింది. సభలో ప్రతిపక్ష సభ్యులు నిరంతరం అంతరాయం కలిగిస్తుండడంపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంట్ సజావుగా సాగేందుకు సహకరించాలని ఆయన అంటూ, పార్లమెంట్ పనిచేయాలని ప్రతిపక్షాలు కోరుకోవడలేదని, కావాలనే అంతరాయం సృష్టిస్తున్నాయని ఆరోపించారు. బిల్లులపై చర్చల కోసం తగిన సమయం కేటాయించినప్పటికీ ప్రతిపక్షాలు సహకరించలేదని, కాంగ్రెస్ కమ్యూనిస్ట్ సమాజ్వాదీ పార్టీలు శ్రీరాముడిని వ్యతిరేకించి అవమానించాయని, అయోధ్యలో రామాలయ నిర్మాణంపై నిరసన తెలిపాయని ఆయన మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై ఆ పార్టీలు దేశానికి క్షమాపణ చెప్పాలని కూడా కిరణ్ రిజిజు డిమాండ్ చేశారు. గందరగోళం మధ్య లోక్సభ రేపటికి వాయిదా పడింది. రేపు ఉదయం 11 గంటలకు సభ తిరిగి సమావేశమవుతుంది. పిల్లల ఆన్లైన్ కార్యకలాపాలకు సంబంధించిన నష్టాల పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు లోక్సభలో తెలియజేశారు. హానికరమైన కంటెంట్, సైబర్ బుల్లింగ్, ఆన్లైన్ దోపిడీ, డిజిటల్ వ్యసనం వంటి ముప్పుల నుంచి పిల్లలను రక్షించేందుకు ప్రభుత్వం అంతర్జాతీయ పరిణామాలను నిరంతరం గమనిస్తోందని రిజిజు చెప్పారు. 2023 డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ చట్టం ద్వారా ఆన్లైన్లో పిల్లల గోప్యతకు పటిష్టమైన రక్షణ కల్పించామని, పిల్లల వ్యక్తిగత డేటా సేకరించేందుకు తల్లిదండ్రుల అనుమతిని తప్పనిసరి చేస్తుందని ఆయన వివరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 579 ధరల పర్యవేక్షణ కేంద్రాల ద్వారా 41 రకాల ఆహార ధాన్యాలు, వస్తువుల రోజువారీ ధరలను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి బిఎల్ వర్మ లోక్సభలో తెలియజేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఆ పరిణామాలను అంచనా వేసి తగిన నివారణ చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం 7 ఎంపవర్డ్ గ్రూప్స్ ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. 2025-26 ఆర్థిక సంవత్సరాలు సాధించిన రికార్డు స్థాయి 3,765 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి, ప్రభుత్వం వద్ద తగినంత నిల్వలుండడం వల్ల పశ్చిమాసియా సంక్షోభం ప్రపంచ సరఫరా వ్యవస్థలో అంతరాయాలు కలిగించినప్పటికీ తృణధాన్యాలు, పప్పు ధాన్యాల వంటి నిత్యావసర వస్తువుల ధరలు స్థిరంగా ఉన్నాయని మంత్రి చెప్పారు. ఇంధన ధరలు పెరిగి ద్రవ్యోల్బణం ముప్పు వాటిల్లకుండా వినియోగదారులను కాపాడేందుకు వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తుందని ఆయన చెప్పారు. రసాయనాలు ఎరువుల మంత్రిత్వ శాఖ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫికీ సహకారంతో న్యూఢిల్లీలో ఈ నెల 7వ తేదీ నుంచి ఇండియా మెడికల్ డివైసెస్ 2026 కాంక్లేవ్ 9వ సంచిక నిర్వహిస్తుంది. రసాయనాలు ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ ఈ సదస్సును ప్రారంభిస్తారు. 2వ రోజు ఆత్మ నిర్భర్ మెడ్టెక్, వికసిత్ భారత్ వైపు భారత్ ప్రయాణాన్ని వేగవంతం చేయడం అనే అంశంపై రసాయనాలు ఎరువుల మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ముఖ్యోపన్యాసం చేస్తారు. దేశంలోని ప్రతి లోక్సభ నియోజకవర్గంలో పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, తపాలా శాఖ సంయుక్తంగా ఒక చర్య చేపట్టాయి. ప్రతి నియోజకవర్గంలో పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం తెలియజేసింది. లోక్సభలో ఈరోజు లిఖితపూర్వక సమాధానమిస్తూ కమ్యూనికేషన్లు, గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఈ వివరాలు వెల్లడించారు. దేశంలోని మొత్తం 543 లోక్సభ నియోజకవర్గాల్లో ప్రస్తుతం 515 నియోజకవర్గాలు పాస్పోర్ట్ సేవా కేంద్రం లేదా పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రం పరిధిలోకి వస్తున్నాయని ఆయన చెప్పారు. మిగిలిన లోక్సభ నియోజకవర్గాల్లో పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాల ఏర్పాటుకు తగిన స్థలాన్ని గుర్తించడం, సివిల్ ఎలక్ట్రికల్ పనులు పూర్తి చేయడం, ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయాల ద్వారా సాంకేతిక సదుపాయాలు కల్పించడం వంటి పలు అంశాలపైన ప్రక్రియ పూర్తవుతోందని మంత్రి చెప్పారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో సాగుతున్న రక్తపాతాన్ని తక్షణమే నిలిపివేయాలని, తన భూభాగం నుండి కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాద నెట్వర్క్లపైన తిరుగులేని చర్యలు తీసుకోవాలని మన దేశం పాకిస్తాన్ను గట్టిగా కోరింది. అలాగే చట్టవిరుద్ధంగా బలవంతంగా ఆక్రమించుకున్న భారత భూభాగాలన్నింటినీ వెంటనే ఖాళీ చేయాలని కూడా స్పష్టం చేసింది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి యోమి ఇస్తషాల్ చేసిన వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నలకు విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సమాధానమిస్తూ, జమ్మూకాశ్మీర్, లదాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమని పునరుద్ఘాటించారు. 2019 ఆగస్టు 5వ తేదీని చేసిన రాజ్యాంగపరమైన మార్పులు పూర్తిగా భారత్ అంతర్గత విషయమని, ఈ నిర్ణయాలు ఆ ప్రాంత ప్రజలకు అపూర్వమైన సామాజిక, ఆర్థిక

0: అభివృద్ధిని అందించాయని ఆయన పేర్కొన్నారు. భారత్ అంతర్గత విషయాలపై మాట్లాడే అర్హత పాకిస్తాన్కు లేదని ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్ తన తప్పుడు ప్రచారాలతో అంతర్జాతీయ దృష్టిని మరల్చాలని చూస్తోందని, తన మానవ హక్కుల రికార్డును ఉగ్రవాదానికి కేంద్రంగా ఉన్న తన నిజస్వరూపాన్ని దాచేందుకు కుతంత్రాలు పన్నుతోందని జైస్వాల్ వ్యాఖ్యానించారు. సౌత్ కొరియాలోని అసాన్లో జరుగుతున్న కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్లో ఏడుగురు భారత ఆటగాళ్లు రెండో రౌండ్కు దూసుకెళ్లగా, పురుషుల సింగిల్స్లో బరికిలోకి దిగిన ఆరుగురు షట్లర్లు తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. పురుషుల సింగిల్స్లో మాజీ ప్రపంచ నెంబర్ వన్ కిదాంబి శ్రీకాంత్, మిథున్ మంజునాథ్, కిరణ్ జార్జ్, రౌనక్ చహాన్, సనీ దయానంద్, తరుణ్ మన్నేపల్లి అందరూ తొలి రౌండ్లోనే పరాజయపాలయ్యారు. విశేషాలు మరొకసారి. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెంచే సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. పార్లమెంట్లో ప్రతిపక్ష సభ్యులు అంతరాయాలు కలిగించడంపై మంత్రి కిరణ్ రిజిజు ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో మారణ హోమం నిలుపు చేయాలని మన దేశం పాకిస్తాన్కు స్పష్టం చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:15.

0: కొత్తగూడెం కేంద్రం. మన రైతు మన గ్రామం, సమగ్ర సమాచారం.
1: ఈనాటి కార్యక్రమంలో తృణధాన్యాలు ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుంటారు.
2: మన భారతీయ సాంప్రదాయ ఆహారంలో చాలా ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంటాయి రాగులు, జొన్నలు, సజ్జలు. పూర్వకాలం నుండి గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా వీటిని తినేవారు. నేటి రోజుల్లో కూడా ఆరోగ్యకరమైన జీవన శైలిలో భాగమవుతున్నాయి. సజ్జలు అనేవి ఒక రకమైన చిన్న రకం ధాన్యం. సజ్జల్లో పుష్కలమైన పోషకాలు కలిగి ఉంటాయి. వీటిని రోటీలు, జావా, ఊకపిండి ఇలా రకరకాల పదార్థాలు చేసుకుని తింటారు. పురాతన కాలంలో రైతులు సజ్జలను ప్రధాన ఆహారంగా తీసుకునేవారు. ఎందుకంటే ఇవి శక్తినిచ్చే ఆహారాలు. నేటి వేగవంతమైన జీవితంలో కూడా ఆరోగ్యపరంగా ఇవి ఎంతో ఉపయోగంగా ఉంటున్నాయి. సజ్జలో అధిక ఫైబర్ కలిగి ఉండటం వలన జీర్ణక్రియను సులభతరం చేస్తాయి. మలబద్ధకం సమస్య ఉన్నవాళ్ళు సజ్జలను తీసుకోవడం చాలా మంచిది. అంతేకాక సజ్జలు గ్లూటెన్ రహితమైనవి. ఇటీవల కాలంలో డైట్లో మిల్లెట్స్కు అధిక ప్రాధాన్యం ఇవ్వటం ప్రారంభమైంది. సజ్జలు ఫైబర్ రిచ్ కావటం వలన ఎక్కువసేపు పొట్ట నిండిన భావన కలిగిస్తుంది. మధ్యాహ్నం లేదా సాయంత్రం మధ్యలో ఎక్కువగా తినే అలవాటు తగ్గిస్తుంది. తక్కువ క్యాలరీలు, పోషక విలువలు ఎక్కువగా కలిగి ఉండటం వలన బరువు తగ్గే ప్రణాళికలో శరీరానికి అవసరమైన శక్తినిస్తూ అదనపు కొవ్వు పెరగకుండా సహాయపడతాయి. సజ్జల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వలన రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా పెంచుతాయి. ఇది మధుమేహం ఉన్నవారికి చాలా ఉపయోగకరం. సాధారణంగా గోధుమ లేదా బియ్యం తినటం కంటే సజ్జలు తినటం వల్ల గ్లూకోజ్ స్థాయిలు క్రమంగా పెరుగుతాయి. రోజువారీ ఆహారంలో కొంత భాగం సజ్జలతో భర్తీ చేయటం ద్వారా మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చు. సజ్జల్లో మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు సమృద్ధిగా కలిగి ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించటంలో సహాయపడతాయి. సజ్జలోని యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. సజ్జల్లో ఇనుము, కాల్షియం సమృద్ధిగా కలిగి ఉండటం వలన ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడతాయి. పెరుగుతున్న పిల్లలు, గర్భిణీలు అలాగే వృద్ధులు వీటిని ఆహారంలో చేర్చుకుంటే ఎముకల బలహీనత వంటి సమస్యలు నివారించుకోవచ్చు. రోజు భోజనంలో సజ్జలతో చేసిన వంటకం చేర్చటం వలన శరీరానికి అవసరమైన ఖనిజాలు సరఫరా జరుగుతుంది. సజ్జలలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బి, జింక్ వంటి మూలకాలు ఉండటం వలన రోగ నిరోధక శక్తి పెంచడంలో ఇవి సహాయపడతాయి. తరచుగా జలుబు, దగ్గు వంటి చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు వస్తున్నవారు సజ్జలను ఆహారంలో చేర్చుకోవటం ద్వారా శరీర రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోవచ్చు. సజ్జలలో ఉండే జింక్ అలాగే యాంటీ ఆక్సిడెంట్లు చర్మకాంతిని మెరుగుపరుస్తాయి. చర్మం ఎండిపోయినట్లయితే లేదా మొటిమల సమస్యలు ఉన్నవారికి ఇది సహజ పరిష్కారం అందిస్తుంది. జుట్టు రాలడం, పొడిబారడం వంటి సమస్యలు తగ్గించడంలో కూడా సజ్జల్లో ఉండే పోషకాలు సహాయపడతాయి. సజ్జలను రోటీలు, దోశ

ఉప్మా, పాయసం, జావా వంటి అనేక రకరకాల వంటకాలలో ఉపయోగించుకోవచ్చు. సజ్జలతో చేసిన జావా ఉదయం అల్పాహారంగా తీసుకుంటే పొట్ట నిండుగా ఉండి శక్తివంతమైన రోజును ప్రారంభించవచ్చు. సజ్జలు చాలా ఆరోగ్యకరమైనవి అయినప్పటికీ మొదటిసారి తీసుకునేవారు చిన్న పరిమాణంలో మొదలు పెట్టడం మంచిది. అధిక పరిమాణంలో సజ్జలను తీసుకోవటం వల్ల కొంతమందికి గ్యాస్ సమస్య రావచ్చు. థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు వైద్యుడి సలహా మేరకు తీసుకుంటే మంచిది. మనలో చాలా మంది భోజనంతో పాటు చపాతి, పరోటా లేదా నాన్ పరోటాలు తీసుకోవడం అలవాటు. ఈ విధంగా భోజనం చేయనిదే చాలా మందికి భోజనం చేసినట్టుగా ఉండదు. రోటీ పరాటాలను ఎక్కువగా గోధుమలతో తయారు చేస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఆరోగ్యం మీద శ్రద్ధ రావడంతో చాలా మంది ఎక్కువగా చిరుధాన్యాలతో తయారు చేసిన వాటిని తీసుకుంటున్నారు. ముఖ్యంగా జొన్నలతో తయారు చేసిన రొట్టెలను తీసుకుంటున్నారు. పూర్వకాలంలో ఎక్కువగా అందరూ జొన్న రొట్టెలను తీసుకునేవారు. జొన్న రొట్టెలను తీసుకోవటం వలన మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ప్రస్తుత కాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువ కావడంతో ప్రజలు మళ్లీ జొన్న రొట్టెలను తీసుకోవడం ప్రారంభిస్తున్నారు. గోధుమ రొట్టెలకు బదులుగా జొన్న రొట్టెలు తీసుకోవటం వలన మనకు కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉంటాయి. జొన్నలు గ్లూటెన్ రహితంగా ఉంటాయి, కాబట్టి జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఆహారంలో జొన్న రొట్టెలను తీసుకోవటం వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది. దీంట్లో ఫైబర్ అధికంగా ఉంటుంది, కాబట్టి త్వరగా ఆకలి వేయకుండా ఉంటుంది. చిరుతిండి తినాలనే కోరిక తగ్గిపోతుంది. ఆహారాన్ని మితంగా తీసుకుంటాం. ఆహారాన్ని తక్కువగా తీసుకోవటం వలన శరీర బరువు అదుపులో ఉంటుంది. జొన్న రొట్టెలు పొట్టకు తేలికగా ఉంటాయి. భోజనం చేసిన తర్వాత పొట్ట బరువుగా, ఉబ్బరంగా ఉండేవారు జొన్న రొట్టెలను తీసుకోవటం వలన మంచి ఫలితం ఉంటుంది. జొన్నలో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థలో ఉండే అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. దీన్ని పప్పు, కూరలతో కలిపి తీసుకోవటం వల్ల పొట్టకు ప్రశాంతంగా ఉంటుంది. గోధుమలు బియ్యంతో పోలిస్తే జొన్నల్లో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ను కలిగి ఉంటాయి, కాబట్టి వీటిని తీసుకోవటం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. జొన్న రొట్టెలు నెమ్మదిగా జీర్ణమవుతాయి, శక్తి నెమ్మదిగా విడుదలవుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలో వచ్చే హెచ్చుతగ్గులు రాకుండా ఉంటాయి. డయాబెటీస్తో బాధపడేవారు జొన్న రొట్టెలను తీసుకోవటం మంచిది. జొన్నల్లో ఫ్రీ రాడికల్స్ వల్ల శరీరానికి కలిగే నష్టాన్ని తగ్గిస్తాయి. జొన్నలను తీసుకోవటం వల్ల శరీరంలో వాపు, మంట వంటి సమస్యలు తగ్గిపోతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. ఇలా అనేక రకాలుగా జొన్నలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఆరోగ్యానికి మేలు చేసే పానీయాల గురించి తెలుసుకోవాలంటే మనకు ముందుగా గుర్తుకొచ్చేది వాటిలో రాగిజావ ఒకటి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇది ఒకప్పుడు ప్రజల దైనందిన జీవితంలో ఒక భాగం. ఇప్పుడు పట్టణాల్లో కూడా దీని ప్రాముఖ్యత పెరిగింది. రాగులు ఎంత పౌష్టికాహారమో వాటితో తయారు చేసే జావ కూడా అంతే ఆరోగ్యకరమైనది. రాగిజావ వల్ల ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రాగులను సాధారణంగా ఫింగర్ మిల్లెట్ అని పిలుస్తారు. ఇవి అనేక పోషకాలను కలిగి ఉంటాయి. వీటిలో కాల్షియం, ఇనుము, పీచు, ప్రోటీన్, అలాగే ముఖ్యమైన అమైనో ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. గ్లూటెన్ లేని ధాన్యాలలో రాగులు చాలా ముఖ్యమైనవి. అందుకే వీటిని ఆరోగ్యానికి మేలు చేసే ఆహారంగా భావిస్తారు. రాగులతో పిండి, రొట్టెలు, దోశలు, జావ వంటి అనేక రకాల వంటలు తయారు చేస్తారు. అయితే ఈ అన్నింటిలోనూ రాగిజావ అనేది అత్యంత సులభంగా జీర్ణమై శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. రాగిజావ అనేది ఒక సాధారణ పానీయంలా కనిపించినా దానివల్ల మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. జీర్ణక్రియ మెరుగుపరచడం నుండి మధుమేహాన్ని నియంత్రించడం వరకు దీనికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రాగులలో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఇది పాల కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువ. ఈ కారణంగా రాగిజావ తీసుకోవటం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. ఇది పిల్లల పెరుగుదలకు అలాగే వృద్ధులలో ఎముకల పటుత్వానికి చాలా అవసరం. ముఖ్యంగా మహిళల్లో ఋతుక్రమం ఆగిపోయిన తర్వాత వచ్చే సమస్యల నుండి నివారించడానికి రాగిజావ ఒక మంచి పరిష్కారం. కాల్షియం లోపం వల్ల వచ్చే ఎముకల బలహీనతను తగ్గించడానికి ఒక సహజ సిద్ధమైన మార్గం. రాగులలో ఇనుము పుష్కలంగా ఉంటుంది. రక్తహీనత సమస్యతో బాధపడే వారికి చాలా ఉపయోగపడుతుంది. రాగిజావలో బెల్లం కలిపి తీసుకోవటం వల్ల శరీరానికి మరింత ఇనుము లభిస్తుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, పిల్లల్లో రక్తహీనతను నివారించడానికి ఇది ఒక మంచి పానీయం. క్రమం తప్పకుండా రాగిజావ తీసుకోవటం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. రాగిజావ అనేది కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, శరీరానికి కావలసిన

0: పోషకాలను అందిస్తుంది. రాగిజావ నెమ్మదిగా జీర్ణమై రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా నిరోధిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. రాగులలో ఉండే ఫైబర్ రక్తంలో గ్లూకోజ్ శోషణను నెమ్మదిస్తుంది. దీంతో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. బరువు తగ్గాలి అనుకునే వారికి రాగిజావ ఒక మంచి ఎంపిక. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది. ఇది అనవసరమైన ఆహారం తీసుకోవడానికి నివారిస్తుంది. రాగిజావ జీర్ణక్రియను మెరుగుపరిచి శరీరం నుండి విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఉదయం అల్పాహారంగా రాగిజావ తీసుకోవటం వల్ల రోజంతా శక్తివంతంగా ఉండవచ్చు. అనవసరమైన క్యాలరీలు తీసుకోవడం తగ్గుతుంది. వేసవి కాలంలో రాగిజావ తీసుకోవటం వల్ల శరీరానికి చల్లదనం లభిస్తుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించి వేడి వల్ల వచ్చే అలసడను తగ్గిస్తుంది. శరీరం హైడ్రేట్గా ఉండడానికి సహాయపడుతుంది. బెల్లం అలాగే మజ్జిగతో కలిపి తీసుకుంటే ఇది ఒక మంచి శీతలీకరణ పానీయంగా పనిచేస్తుంది.
1: మీరింతవరకు తృణధాన్యాలు ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మరో అంశం, తల్లిపాల ఆవశ్యకత బిడ్డకు ఎంతవరకు అవసరం? ఈ అంశంపై డాక్టర్ వలసల జార్జి గారితో పరిచయం వినండి.
2: అమ్మ అనే కమ్మని పదానికి అర్థం తల్లిపాలే. బిడ్డ పుట్టగానే బిడ్డ మొదటిగా తల్లి చనుబలు తాగి ఆ తర్వాత జీవితంలో ఎటువంటి వ్యాధి రాకుండా జాగ్రత్త పడుతుంది. మరి ఇలా వ్యాధి రాకుండా జాగ్రత్త పడాలంటే అమ్మమ్మలు మామలు ఎంతో జాగ్రత్త తీసుకుని ఈనాటి తరానికి అంటే యువతులకి తల్లిపాల ఆవశ్యకత గురించి తెలియజేస్తూ ఉంటారు. సహజంగా ఒక గర్భిణి అయిన మహిళ తొలినాలలో పాలు ఇవ్వాలంటే కాస్త సమాజపరంగా చిగ్గుపడే ఈ రోజులు ఇవి. మరి అలా కాకుండా తల్లిపాల ఆవశ్యకత ఏమిటి, మరి ఎందుకు ఇవ్వాలి అనే విషయం గురించి ఈరోజు మనతో చర్చించేందుకు డాక్టర్ మన స్టూడియోస్కి వచ్చారు. మరి వారిని అడిగి తల్లి బిడ్డకు పాలు ఎలా ఇవ్వాలి, ఏ ఆహారం తీసుకోవాలి, ఏ ఆహారం తీసుకోకూడదు, తల్లి నుంచి బిడ్డకి సంక్రమించే వ్యాధులు ఏమైనా ఉన్నాయా, ఈ విషయాలు చర్చిద్దాం. నమస్కారం అండి డాక్టర్ గారు.
3: నమస్కారం అండి.
2: ఒక తల్లి బిడ్డకు పాలు ఇవ్వడం ఎంతవరకు అవసరం అంటారు?
3: తల్లి బిడ్డకి పాలు ఇవ్వడం చాలా అవసరం అండి, చాలా ముఖ్యం. అన్ని ఆహారం కన్నా తల్లి పాలు చాలా పౌష్టిక ఆహారము. బిడ్డకి దొరికేది మొదటి ఆహారము తల్లిపాలే. ఆ తల్లిపాలు చాలా పోషక విలువలు ఎక్కువగా ఉంటది. దానికే తల్లి పాలు ఇవ్వాలి. అది కూడా కాన్ పైన వెంటనే ఒక గంట లోపల తల్లి పాలు ఇవ్వటంలో ఆ తల్లి పాలు కొలెస్ట్రమ్ అనేది ఎక్కువగా ఉంటది. ఆ కొలెస్ట్రమ్ ద్వారా బిడ్డది వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఏ తల్లి అయినా పాలు ఏ సమయంలోనా ఏ సందర్భాలు కూడా ఇవ్వచ్చు.
2: అంటే బిడ్డకి కానుపు అయినా ఒక గంట లోపుగా పాలు పట్టాలి అన్నారు. సహజంగా మనం హాస్పిటల్స్ లో చూస్తూ ఉంటాం, బేబీ భూమికి వచ్చిన తర్వాత కొంతమంది తల్లులు 2 డేస్ వరకు పాలు పట్టకపోయినా పర్లేదు అనేది మా అమ్మగారు నాన్నమ్మగారు అమ్మమ్మగారు చెబుతున్న కథలు ఇవి. అలాంటి టైంలో వాళ్ళు బయట దొరికే మనకి నిప్పల్స్ లాంటివి వాడుతూ ఉంటారు, అలాగే తేనెను వాళ్ళకి ఇస్తూ ఉంటారు. దీనివల్ల ప్రమాదం ఏమైనా ఉందా?
3: ఈ నిప్పల్స్ వాడటంతో ప్రమాదం ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఈ నిప్పల్స్ ద్వారానే ఇన్ఫెక్షన్స్ లోపలికి వస్తాయి. దాని నుంచి విరోచనాలు వాంతులు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. భారతదేశంలో ఎక్కువ పిల్లలు చనిపోయే కారణము ఈ వాంతులు విరోచనాలతోనే చనిపోతారు. అది ఈ నిప్పుల్స్ బాటిల్ ఫీడింగ్ సరిగా లేదంటే, బాటిల్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు బాటిల్ సరిగా స్టెరిలైజ్ చేయకుండా వాడితే దాని ద్వారా వస్తుంది. దానికే బ్రెస్ట్ ఫీడింగ్ చాలా ఇంపార్టెంట్. బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తుంటే ఇవన్నీ రకాలు వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు తల్లి.
2: ఇంకో విషయం అండి, మామూలుగా అయితే పశువులు అయితే జున్ను పాలు అంటాం, తల్లిలో అయితేనేమో ముర్రు పాలు అంటాం. కొంతమంది ఆలోచన ఏంటంటే ఇది కలర్ గోల్డ్ కలర్ లో ఉంది, లేకపోతే ఒక రకమైన జిగటగా ఉంటుంది, వీళ్ళకి హాని కలుగుతుంది అంటారు. మరి ఇది ఎంతవరకు వాస్తవం?
3: దాంట్లో ఏ హాని లేదు, అది చాలా అవసరము. బిడ్డకి చాలా అవసరము. ఎందుకంటే ఆ పాలు ఉన్నది కొలెస్ట్రమ్ అంటాము. ఆ కొలెస్ట్రమ్ ఉన్నది దాంట్లో చాలా ఎక్కువగా వైటమిన్ ఏ అనేది ఉంటది. దాంతో పాటు యాంటీబాడీస్ అనేది బిడ్డకు దొరుకుతుంది. దానికే మొదటి ఒక గంట లోపలనే ఇది ఇస్తే బిడ్డకి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. దానికి ఇది ఇవ్వటం అవసరం.

0: మే అది మనము అందరు తల్లికి ఈ అవగాహన కలిగించాలి.
1: ఓకే అండి, మరి తల్లి పాలు ఏ టైంలో పట్టాలని బాగా చెప్పారు. మరి కొంతమంది తల్లుల్లో డెలివరీ అయిన వెంటనే వాళ్ళకి పాల ప్రొడక్ట్ అనేది ఉండకపోవచ్చు, కొంతమంది 3-4 డేస్ టైం కూడా తీసుకుంటుంది. ఇటువంటి సందర్భంలో బేబీకి ఎటువంటి ఆహారం ఇవ్వాలంటారు?
0: 2-3 డేస్ లేట్ అవుతుంది పాలు తర్వాత వస్తుందనే అది కరెక్ట్ కాదు. అది యాక్చువల్లీ కొంచెం కొంచెం మిల్క్ వస్తా ఉంటది. బేబీ ఎంత వరకు చీకితే అంత ఎక్కువగా తల్లిలో పాలు వస్తా ఉంటది. అయితే చాలా మంది ఇది ఏమనుకుంటారు, ఈ 1-2 డేస్ పట్టకూడదు, 1-2 డేస్ పాలు రాదు అనుకుంటారు. అట్లా కాదు, 1 గంట లోపలనే ఇస్తే ఆ బ్రెయిన్ లో ఆ రిఫ్లెక్స్ క్రియేట్ అయిపోయి పాలు ఎక్కువ రావటం జరుగుతుంది. దానికే తొందరగా తల్లి పాలు ఇవ్వటము మొదలు పెట్టాలి. ఇస్తే ఇంకా పాలు వస్తా ఉంటది. అట్లా తల్లికి కొత్త కాబట్టి ఆమెకు అనిపిస్తుంటది తక్కువ ఉందని. అయితే అట్లా ఉండదు, పాలు అవసరం ఉన్నంత వస్తుంటది.
1: అయితే బేబీకి పాలు ఇస్తున్న టైంలో తల్లి పొజిషన్ ఎలా ఉండాలంటారు?
0: కూర్చొని ఇవ్వటము చాలా మంచిది. బిడ్డ తల సపోర్ట్ చేయడానికి చేయి పెట్టి తల కింద సపోర్ట్ ఇవ్వాలి. అది కాకుండా బిడ్డని బ్రెస్ట్ మీద వేసేటప్పుడు నోరంతా ఆ బ్రెస్ట్ నిప్పుల్ మాత్రం పట్టుకోకుండా నోరంతా ఆ నిప్పుల్ పైన ఉండాలి. మొత్తం బ్రెస్ట్ పట్టుకొని చీకేటట్లా ఆ పొజిషన్ లో బిడ్డని సపోర్ట్ చేయాలి. పడుకొని కూడా ఇవ్వచ్చు, అయితే కూర్చొని ఇవ్వటం మంచి పొజిషన్.
1: పడుకొని ఇవ్వడం వల్ల ఏమైనా అనర్థాలు జరిగే అవకాశం ఉందంట?
0: చిన్న పిల్లల్లో వాంతులు రావటము, తొందర తొందరగా చీకేటప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళకి లోపల ఎక్కువ గ్యాస్ తాగుతుంటారు. అది ఒక్కొక్కసారి తిరిగి మళ్ళీ వాంతి అయిపోతుంది. అట్లా అయితే ఒక్కొక్కసారి వాంతి చేసిన పాలు అవి ఊపిరితిత్తి లోపల పోయే అవకాశం ఎక్కువగా ఉంది. దానికి ఎక్కువ పడుకొని తాగటము మంచిది కాదు, కూర్చొని ఇవ్వటమే మంచిది.
1: అందుకే అనుకుంటాను ఎక్కడ చూసినా కూడా మనకి అమ్మ అనే బొమ్మ కనబడితే ఆ బొమ్మ పొజిషన్ కూడా ఎప్పుడు కూడాను తల్లి ఒళ్ళో బిడ్డను కూర్చోబెట్టుకుని పాలిచ్చే పొజిషన్ లో మనకి ఏ షాప్ కి వెళ్ళినా కూడా కనపడుతూ ఉంటాయి గిఫ్ట్ ఆర్టికల్స్ అటువంటి చోట. పొజిషన్ అనేది తల్లి కూర్చోవాలి, పిల్ల ఒళ్ళో ఉండాలి, తల కింద చేయి పెట్టాలి, ఇలా ఇవ్వాలి. పాలిచ్చిన తర్వాత ఏమైనా జాగ్రత్త తీసుకోవాలంటారా?
0: పాలిచ్చిన తర్వాత పాలతో పాటు వాయువు కూడా కడుపు లోపలికి పోతుంది కాబట్టి కొంచెం సేపు భుజం మీద వేసుకోవాల్సి వస్తుంది. లోపల ఉన్న వాయు బయటికి వచ్చే వరకు బర్పింగ్ అంటారు, ఆ బర్ప్ వచ్చే వరకు పెట్టుకుని అది అయిన తర్వాత కింద పడుకోబెట్టాలి. అట్లా పడుకోబెట్టకుండా ఉంటే అది పడుకొని వాంతి చేసుకుని పోవచ్చు. అట్లా చేస్తే అది ప్రమాదం, ఎందుకంటే చిన్నపిల్లలు ఆ వాంతి చేసిన తర్వాత అది ఊపిరితిత్తుల లోపల పోవచ్చు, వాళ్ళకి ఆయాసము శ్వాసం తీయడానికి కష్టంగా ప్రమాదం జరగవచ్చు.
1: తేనుపులు వచ్చేంత వరకు భుజం పైన జోలించాల. ఓకే అండి, ఒక బిడ్డకి ఒక రోజుకి ఎన్నిసార్లు పాలు పడితే మంచిది అంటారు?
0: పుట్టిన తర్వాత ఇనిషియల్ స్టేజ్ లో అంటే మొదట్లో అది డిమాండ్ ఫీడింగ్ అంటాం. డిమాండ్ ఫీడింగ్ అంటే బిడ్డ ఏడ్చినప్పుడంతా తల్లి ఇవ్వాలి, దానికి లెక్క అనేది ఉండదు. మొదట 6 నెలల వరకు ఖచ్చితంగా పాలే ఇవ్వాలి, తల్లి పాలే ఇవ్వాలి. తల్లి పాలు కాకుండా వేరే ఏది ఇవ్వకూడదు. తల్లి పాలు చాలా అవసరం ఈ సమయంలో. బిడ్డ పెరగాలి అంటే కూడా అవసరం ఉన్నదంతా తల్లి పాలు దొరుకుతుంది. 6 నెలల తర్వాత పాలతో పాటు ఇంకా అవసరం ఉన్న ఆహారం కూడా మొదలు పెట్టాల్సి వస్తుంది తల్లి.
1: బిడ్డకి వేరే ఘనాహారం ఇవ్వచ్చు. మరి తల్లి పాల వృద్ధి జరగాలంటే అంటే కొంతమందిలో బాడీని బట్టి అంటే శరీర తత్వాన్ని బట్టి పాలు సమృద్ధిగా కొందరిలో ఉంటాయి, కొందరిలో తక్కువగా ఉంటాయి క్వాంటిటీ అనేది. ఒక తల్లిలో క్వాంటిటీ తక్కువ ఉన్నప్పుడు అది క్షీరం వృద్ధి చెందాలంటే ఏం చేయాలి?
0: తల్లి ఆహారం చాలా పౌష్టిక ఆహారం తీసుకోవాలి. తల్లి తీసుకునే ఆహారంలో అన్ని రకాల బ్యాలెన్స్ డైట్ ఉండాలి. అంటే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అన్ని రకాల ఫుడ్ తల్లి తీసుకోవాలి. దాంట్లో ఈ మొలకల్లో వచ్చిన పెసర్లు పల్సెస్ అంటారు, అవి ఎక్కువ తీసుకుంటే పాలు ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. దానికే తల్లి తీసుకునే ఆహారం చాలా పౌష్టిక ఆహారం ఉండాలి. ఆకుకూరలు పప్పు ధాన్యాలు ఎక్కువ ఉండాలి.
1: సహజంగా డెలివరీ అయిన తర్వాత వాళ్ళకి ఎక్కువగా మాంసాహారం ఇస్తూ ఉంటారు, ఇది ఎంతవరకు వాస్తవం అంటారు?
0: మాంసాహారం ఇవ్వటంలో ఏం తప్పు లేదు. ఫుడ్ తీసుకునే ఫుడ్ తల్లికి బ్యాలెన్స్డ్ గా ఉండాలి. అంటే అన్ని రకాలు ఫ్యాట్స్, ప్రోటీన్స్.

0: కార్బోహైడ్రేట్స్ అవసరం ఉన్న క్వాంటిటీలు ఉండాలి. అది ఉంటే తల్లి ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. ఆరోగ్యం బాగున్నప్పుడు పాలు రావటం ఎక్కువగా ఉంటుంది.
1: తల్లి నుంచి ఎప్పుడు కూడా పాలు మన బిడ్డకి అందుతూ ఉంటాయి కదా. తల్లి అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు, ఆవిడకి ఏదైనా ఆరోగ్యం క్షీణించినప్పుడు బిడ్డకి పాలు పట్టడం అనేది ఎలా జరుగుతుంది?
0: ఏ జబ్బైనా తల్లి పాలు ఇవ్వచ్చు. ఇప్పుడున్న స్టడీ ప్రకారం చూస్తే హెచ్ఐవి ఎయిడ్స్ ఉన్న తల్లి కూడా, హెచ్ఐవి పాజిటివ్ ఉన్న తల్లి కూడా పాలు ఇవ్వచ్చు. ఇవ్వటంతో బిడ్డకి హెచ్ఐవి రావటము చాలా రేర్. అయితే పాలు ఇవ్వటంతో ఉన్న అడ్వాంటేజెస్, పాలు ఇవ్వటంతో వచ్చే డిస్అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది. దానికి పాలు ఇవ్వటం అవసరం. ఏ సిచ్యువేషన్ లో అయితే కూడా, ఏ జబ్బు ఉంటే కూడా తల్లి పాలు ఇవ్వచ్చు. ఇప్పుడు ఒకవేళ తల్లి పాలు ఇవ్వకుండా ఒకవేళ గడ్డలు కడితే, రొమ్ములు గడ్డలు కట్టి పాల్గడ్డలు అంటారు, అట్లా పాల్గడ్డలు కడితే ఒక్కొక్కసారి అది ఆపరేషన్ చేసి ఓపెన్ చేయాల్సి వస్తుంది. అటువంటి సిచ్యువేషన్ లో చాలా నొప్పిగా ఉంది కాబట్టి తల్లికి పాలు ఇవ్వటము కష్టంగా ఉంటది, నొప్పిగా ఉంటది. అటువంటి సిచ్యువేషన్స్ తప్ప తల్లి పాలు ఇవ్వచ్చు. ఏ జబ్బు లేదు దాంట్లో పాలు ఇవ్వకుండా ఉండాలి అనే జబ్బులు ఏవి లేవు. అన్ని సిచ్యువేషన్స్ లో ఇవ్వచ్చు.
1: మరొక విషయం అండి, ఇప్పుడు ఎందుకంటే అందరు గృహిణిలే ఉండరు, ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. ఈ రోజుల్లో ప్రతి మహిళ కూడా ఉద్యోగిని అవుతుంది. మరి అలాంటి సందర్భంలో చిన్న బేబీని ఇంట్లో పెట్టేసి తను ఆఫీస్కి వెళ్ళవలసి వస్తుంది. మరి అలాంటప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ అనేది కష్టం కదా ఆఫీస్కి వెళ్ళినప్పుడు. అలాంటి సందర్భంలో మరి బిడ్డకి ఎలాంటి పాలు పడితే మంచిది?
0: తల్లికి ఇవ్వడానికి కన్వీనియంట్ గా లేదు, తల్లితో పాటు బిడ్డని తీసుకుని పోవడానికి కాదు, అటువంటి సిచ్యువేషన్ లో బెస్ట్ మిల్క్ మదర్స్ మిల్క్ అయిన తర్వాత కౌస్ మిల్క్ ఇవ్వచ్చు, ఆవు పాలు ఇవ్వచ్చు. అయితే ఆవు పాలు ఫ్యాట్ కంటెంట్ కొంచెం ఎక్కువగా ఉంటది. అయితే కూడా మనకి ఇక్కడ ఒకే ఆవు పాలు దొరికితే ఆ పాలు ఇవ్వటం చాలా మంచిది. ఒకవేళ ఆవు పాలు దొరకకపోతే, ఇప్పుడు గ్రామాలు ఆవు పాలు దొరకకపోతే ఇంకా బర్రె పాలు కూడా ఇవ్వచ్చు. అయితే బర్రె పాలు కౌస్ మిల్క్ అన్న ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటది కాబట్టి అది డైల్యూట్ చేసి మనం ఇవ్వాల్సి వస్తుంది.
1: టేస్ట్ కోసం మామూలుగా పెద్దవాళ్ళు తాగేలాగా వాళ్ళు కొంచెం షుగర్ కలుపుతూ ఉంటారు, ఇలా కలపొచ్చా?
0: షుగర్ కలపటంలో ఏ తప్పు లేదు, షుగర్ కలపొచ్చు. అయితే పాలు ఎప్పుడు తీసినప్పుడంతా అది బాయిల్ చేసి, ప్రతిసారి బాయిల్ చేసి చల్లారించిన తర్వాత ఆ పాలు పట్టాలి.
1: ఇప్పుడు రెండు రకాల ఫీడింగ్ అవుతుంది కదండి, ఎందుకంటే మదర్ ఇంట్లో ఉన్నప్పుడేమో బ్రెస్ట్ ఫీడింగ్ అవుతుంది, మదర్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఏమో బాటిల్ ఫీడింగ్ అవుతుంది. ఇలా అవడం వలన బిడ్డ ఆరోగ్యం క్షీణించే సందర్భాలు ఉంటాయా?
0: తల్లి ఎంత వరకు ఇవ్వడానికి తల్లి సిద్ధంగా ఉంది, తల్లి ఇచ్చి పనికి వెళ్ళిపోతే తర్వాత ఈ ఫీడింగ్ ఇవ్వచ్చు, దాంట్లో తప్పు లేదు, దాంట్లో ప్రాబ్లమ్స్ రాదు, మరి అంత డిఫరెన్స్ రాదు గ్రోత్ లో. కొంచెం ఇప్పుడు నార్మల్ బ్రెస్ట్ ఫీడింగ్ చేసే వాళ్ళకన్నా వీళ్ళకన్నా కొంచెం డిఫరెన్స్ ఉంటది. అయితే మరి అంత ప్రాబ్లం రాదు, కంటిన్యూ చేసుకోవచ్చు, రెండు కంటిన్యూ చేసుకోవచ్చు. తల్లి పాలు ఇస్తుంటే అది ఎన్నిసార్లు ఇస్తే అంత మంచిది బిడ్డకి. 6 నెలల తర్వాత ఇంకా బిడ్డకి వేరే ఆహారం కూడా మొదలు పెట్టాల్సి వస్తుంది. మొదలు పెట్టినప్పుడు ఇంకా ఆ ఆహారం మీద ఎదుగుదల వస్తుంది.
1: ఇప్పుడు సహజంగా 6 మంత్స్ వరకు బిడ్డకి కంప్లీట్ గా తల్లి పాలు పట్టమని చెప్పారు, ఆ తర్వాత ఘనాహారం ఇస్తే సరిపోతుంది, నిదానంగా పాలు తగ్గించే సరిపోతుంది అంటున్నారు. కానీ కొంతమంది పిల్లలు, అంటే చివరిగా ఉన్న పిల్లలు, అంటే ఒకరి హద్దు ఇద్దరు ముద్దు అంటున్నారు. రెండో కానుపోయిన తర్వాత రెండో బిడ్డకి 6 మంత్స్ తర్వాత కాదు, కొంతమంది తల్లులు 3 ఇయర్స్ 4 ఇయర్స్ కూడా బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నారు. ఇది ఎంతవరకు
0: ఇవ్వచ్చండి? ఈ కాలంలో బిడ్డ ఎన్ని రోజులు పాలు కావాలి అనే ఫీలింగ్ ఉంటది అప్పటి వరకు తల్లి ఇవ్వచ్చు. 2 సంవత్సరాలు గాని 3 సంవత్సరాలు గాని ఇవ్వచ్చు. లేదు దాంట్ లోపల మళ్ళీ ఒక గర్భిణీ వచ్చిందంటే అప్పటి వరకు కూడా తల్లి పాలు ఇవ్వచ్చు.
1: అంటే గర్భిణీ కన్ఫర్మ్ అయ్యేంత వరకు, డెలివరీ అయ్యేంత వరకు,
0: డెలివరీ అయిన వరకు కూడా ఇవ్వచ్చు, దాంట్లో ఏం తప్పు లేదు.
1: అంటే తల్లి ఆరోగ్యం
0: ప్రకారము ఆమె ఇంకా పౌష్టిక ఆహారం తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది ఇవ్వటం వల్ల కొంతవరకు వీక్నెస్ కూడా ఉంటది. తల్లి ఇంకా నెక్స్ట్ డెలివరీ వరకు కూడా తల్లి పాలు ఈ బిడ్డకి ఇవ్వచ్చు.
1: ఇప్పుడు మీరు ఆవు పాలు అన్నారు, ఈ రోజుల్లో ఎక్కడ చూసినా పశు సంపద క్షీణిస్తూ ఉంది, నశిస్తూ ఉంది. మరి మనకి రెడీమేడ్ గా మనకి డబ్బా పాలు దొరుకుతున్నాయి బయట, పౌడర్లు. ఈ పౌడర్లు కూడా ఇస్తే మరి ఆవు పాలకి సమానంగా తల్లి పాలకి సమానంగా ఉంటాయా?
0: ఈ కాలంలో ఆవు పాలు దొరకటం కష్టము, ఈవెన్ బర్రె పాలు కూడా దొరకటం కష్టం. దానికే చాలా మహిళలు, పనిచేసే మహిళలు

0: పౌడర్ పాల్ మీద డిపెండ్ అవుతారు. అయితే దాంట్లో కూడా ఫోర్టిఫైడ్ వైటమిన్స్ అవి వేస్తున్నారు దానికి. ఈవెన్ ఆ పాల్లో ప్రాబ్లం లేదు, ఆ పాలు ఇవ్వటంతో బిడ్డకి ఎదుగుదల సరిగానే ఉంటది. అయితే ఇవ్వటము ఎట్లా ఇస్తున్నారు, ఆ బాటిల్ లో ఫీడింగ్ ఎట్లా ఇస్తున్నారు అది చాలా జాగ్రత్త ఉంచాలి. ఎందుకంటే బాటిల్స్ తోనే చాలా రకం వ్యాధులు వస్తాయి, దాంతో విరోచనాలు వాంతిలు చిన్నపిల్లలకి రావచ్చు. దానికే బాటిల్ ఫీడింగ్ చేసిన పిల్లల్లో చాలా జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది.
1: ఇంకో విషయం అండి, సహజంగా ఎవరైనా గానీ తీవ్రమైన జబ్బుకి గురైనప్పుడు అంటే లాంగ్ టర్మ్ కోర్స్ మీ మెడికల్ టర్మ్స్ ప్రకారం ఒక డాక్టర్ సూచన మేరకు వాళ్ళు దీర్ఘకాలిక వైద్యం తీసుకున్నప్పుడు అంటే మెడిసిన్స్ వాడినప్పుడు తల్లి పాల వృద్ధి తగ్గే అవకాశం ఉందంటారా?
0: క్యాన్సర్ అటువంటి వ్యాధులు కోసం ట్రీట్మెంట్ తీసుకునే తల్లిలు అయితే దాని నుంచి తగ్గే అవకాశం ఉంది. అటువంటి తల్లిలు ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ తో పాటు సప్లిమెంట్స్ అనేది అడ్వైస్ చేస్తాము. అయితే దాంట్లో పాలు ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉంది.
1: ఓకే అండి, చాలా చక్కటి విషయాలు చెప్పారు. మరి తల్లి పాలు ఎలా ఇవ్వాలి, తల్లి ఎలాంటి ఆహారం తీసుకోవాలి, మరి బిడ్డకి పాలు సరిగా అందనప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల గురించి చక్కగా వివరించారు. నమస్కారం అండి.
2: నమస్కారం.

0: మినింతవరకు తల్లిపాల ఆవశ్యకత బిడ్డకు ఎంతవరకు అవసరం, ఈ అంశం గురించి డాక్టర్ వలసల జార్జ్ గారితో పరిచయం విన్నారు.
1: మీరింతవరకు

0: మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం విన్నారు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 7:45కు వస్తుంది. ప్రకటించిన వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ಶೀರ್ಷಿಕೆನ ಕೇಂದ್ರ ಜಲವನ್ನೂರುಗಳ ಶಾಖ ಚೇಪಟ್ಟಿನ ಜಲಶಕ್ತಿ ಅಭಿಯಾನ್ ಕ್ಯಾಚ್ ದಿ ರೇನ್ ಈ ಅಂಶಂ ಗುರಿಂಚಿ ಭೂಗರ್ಭ ಶಾಖ ವಿಶ್ರಾಂತ ಡೆಪ್ಯೂಟಿ ಡೈರೆಕ್ಟರ್ ಡಾಕ್ಟರ್ ಪಿ ಶ್ರೀನಿವಾಸ್ ಬಾಬು ಗಾರಿ ಪ್ರಸಂಗಂ.
1: కేంద్ర జల వనరుల శాఖ చేపట్టిన జలశక్తి అభియాన్ క్యాచ్ ది రెయిన్ గురించి భూగర్భ జల శాఖ విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ శ్రీ పి శ్రీనివాస్ బాబు గారి ప్రసంగం విందాం.
2: క్యాచ్ ద రెయిన్ వేర్ ఎవర్ ఇట్ ఫాల్స్ వెన్ ఎవర్ ఇట్ ఫాల్స్. వర్షపు నీరు ఇంకుడు గుంతల ద్వారానే మనం చేయకపోతే రేపొద్దున భవిష్యత్తులో మనకు ఎటువంటి ఆధారం లేకుండా మనము జీవన వృద్ధి సాగించాలన్నది నేను మీ ముందు ప్రస్తావన చేస్తా ఉన్నా. కేంద్ర ప్రభుత్వము మనకు ప్రతి సంవత్సరము ఒక నినాదంతో మన ముందుకు తీసుకుని వస్తా ఉంది. దాన్ని పరిగణలోకి తీసుకుంటే క్యాచ్ ద రెయిన్ వేర్ ఎవర్ ఇట్ ఫాల్స్ వెన్ ఎవర్ ఇట్ ఫాల్స్. ఎక్కడ పడిన వర్షము అక్కడనే భూగర్భంలోకి ఇంకింప చేయాలన్న ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద చాలా ప్రయత్నాలు చేస్తున్నది. భవిష్యత్తులో మనకు వర్షపు నీరు లేకుండా మనము భూగర్భ జలాల మీదనే ఆధారపడాలనంటే వర్షపు నీటిని భూగర్భంలోకి ఇంకింప చేయకుండా భూగర్భ జలాలను మనకు వెలికి తీయడం అనేది చాలా ఇబ్బందికరంగా రానురాను భూగర్భ జలాల మీద ఒత్తిడి ఏర్పడి శూన్యమయ్యే పరిస్థితులు వస్తున్నవి. దీనిని మనము దృష్టిలో ఉంచుకొని మనము ఈ యొక్క సందర్భంలో మనము వర్షపు నీటిని మనము ఎంతవరకు భూగర్భంలోకి ఇంకింప చేయాలి అన్న ఒక్క మాట ద్వారా మనము మన యొక్క ఆలోచనలు ముందుకు తీసుకెళ్దాం. భవిష్యత్తులో దానివల్ల మనకు లాభం ఎంత, భవిష్యత్తులో మనం ఎటువంటి నవ నిర్మాణాన్ని మనం నిర్మించుకోగలమన్న దాంట్లో మనకు ఆధారపడి ఉంటుంది. దాంట్లో మొట్టమొదటిగా నేను మీ ముందు ప్రస్తావన చేస్తున్నా, మనకు పడిన వర్షపాతం ఎంత, ఆ వర్షపాతము భూగర్భంలోకి మనం ఎంత శాతం వెళ్తున్నది, మనం ఎంత వాడుకుంటున్నామన్నది మూడు భాగాలుగా విభజిస్తే పడిన వర్షపాతము మనకు మన రాష్ట్రములో తెలంగాణ రాష్ట్రంలో రమారమి మనకు 900 నుండి 1000 మిల్లీమీటర్ల సరాసరి వర్షపాతము మనకు నమోదవుతా ఉంది ప్రతి సంవత్సరము. అదృష్టం వలన మనకు గత 3-4 సంవత్సరాలలో ఎక్సెస్ రెయిన్ మినిమము 10 నుండి 15% ఎక్సెస్ గా మనము పొందుకుంటా అనుభవిస్తా ఉన్నాం. ఈ ఎక్సెస్ రెయిన్ఫాల్ అన్నది మనము క్యుములేటివ్ గా మనము పరిగణలోకి తీసుకుంటే అది రన్ ఆఫ్ ద్వారా వెళ్ళిందా భూగర్భంలోకి వెళ్ళిందా అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ రన్ ఆఫ్ ద్వారా వెళ్ళి మనం నష్టపోయిన ఆ యొక్క వర్షపాతాన్ని మనము ఏ విధంగా భూగర్భంలోకి ఇంకింప చేయాలన్న ఉద్దేశమును ప్రతి ఒక్కరు మనము ఆలోచన చేయవలసిన పరిస్థితి ఈ యొక్క సమయంలో ఉన్నది. ఎందును బట్టి అనంటే భూగర్భంలో ప్రతి సంవత్సరము మనము ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతున్నందువలన భూగర్భ జల వినియోగము దినదినము ఎక్కువగా ఉన్నందువలన భూగర్భ జలాల మీద ఒత్తిడి ఏర్పడి భూగర్భ జల మట్టము క్వాలిటీ పరంగా క్వాంటిటీ పరంగా కిందికి పోతా ఉన్నవి. ఒకసారి భూగర్భ జల మట్టము భూమిలో నుండి కిందికి మనకు పడిపోతా ఉన్నప్పుడు దానిలో నష్టాలే ఎక్కువగా ఉంటున్నాయి. ఏ విధమైన నష్టం అంటే క్వాంటిటీ పరంగా మనం నష్టపోతున్నాం, క్వాలిటీ పరంగా కూడా మనం నష్టపోతున్నాం. క్వాంటిటీ పరంగా ఏ విధంగా నష్టపోతున్నామయ్యా అని అంటే మనము వర్షపు నీరుని భూగర్భంలోకి పంపకపోతే భూగర్భంలో ఉన్న స్టాటిక్ రిసోర్స్ అంతా వాడినందు వలన క్వాలిటీ కూడా దెబ్బతింటా ఉన్నదన్నది మొదటిగా. రెండవదిగా ఉన్న నీటిని మనము

క్రమంగా వాడుకుంటా ఉంటే నీటి మట్టాలు పడిపోయి మనకు లభ్యత అనేది మనకు తక్కువైపోయి మనకు అధిక వినియోగంలో మనం ముందుంటున్నామన్నది తేట తెల్లంగా మనకు అర్థమవుతా ఉండేది. ఈ రెండింటిని క్వాలిటీ క్వాంటిటీని అధిగమించాలి అని అంటే మనకు ఒక్కటే మనకు నిర్దిష్టమైన మార్గం ఉన్నది, అదే భూగర్భ జలాల పెంపుదలకు ఇంకుడు గుంతల నిర్మాణమే. ఇంకుడు గుంతల నిర్మాణము అన్న దాంట్లో మనము ఏ విధమైన సాంకేతికతను మనము అమలు పరచాలి అని అంటే మనకు చాలా రకాల మనకు ఇంకుడు గుంతలు మనకు చాలా ఉన్నాయి. రీఛార్జి పిట్స్ ఉన్నాయి, రీఛార్జి ట్రెంచెస్ ఉన్నాయి, రీఛార్జి వెల్స్ ఉన్నాయి, రీఛార్జి షాఫ్ట్స్ ఉన్నాయి, రీఛార్జ్ త్రూ అబెండన్ వెల్స్ ఉన్నవి, నాలా బండ్స్, చెక్ డ్యామ్స్, గల్లీ ప్లగ్స్, పర్క్యులేషన్ ట్యాంక్స్ విత్ రీఛార్జ్ వెల్స్, మళ్ళీ ఇవన్నీ చాలా రకాలున్నాయి. ఇన్ని రకాలైన మనకు ఆర్టిఫిషియల్ గా కట్టడాలు కట్టి ఈ యొక్క పడిన వర్షపాతము అది ఎక్సెస్ పడ్డ పర్ డే లేకపోతే తక్కువ పడినా గాని ఆ యొక్క ప్రాంతము నుండి వేరే ప్రాంతానికి పయనించకుండా మనం అరికట్టడవలసిన కట్టడమే ఈ యొక్క రీఛార్జ్ స్ట్రక్చర్ అని అంటాం. ఆ స్ట్రక్చర్

ఇన్ఛార్జ్ వెల్సు, మళ్ళీ ఇవన్నీ చాలా రకాలున్నాయి. ఇన్ని రకాలైన మనకు ఆర్టిఫిషియల్ గా కట్టడాలు కట్టి ఈ యొక్క పడిన వర్షపాతము అది ఎక్సెస్ పడ్డ పర్ డే లేకపోతే తక్కువ పడినా గాని ఆ యొక్క ప్రాంతము నుండి వేరే ప్రాంతానికి పయనించకుండా మనం అరికట్టడవలసిన కట్టడమే ఈ యొక్క రీఛార్జ్ స్ట్రక్చర్ అని అంటాం. ఆ స్ట్రక్చర్ అంటే ఒక కట్టడము, ఆ కట్టడం అనేది ప్రవాహానికి అడ్డుకట్ట వేయడము, అడ్డుకట్ట వేసిన దాని నీటిని ఆ యొక్క ప్రాంతంలోనే భూగర్భంలోకి ఇంకింపజేయవలసిందిగా మనం అనుకుంటా ఉన్నాం. ఇన్ని రకాలైన స్ట్రక్చర్స్ ఉన్నందువలన మన ప్రాంతాన్ని బట్టి మనము ఆ యొక్క స్ట్రక్చర్ని నిర్మాణం చేసుకోవాలి. ఎగ్జాంపుల్ గా మనం అర్బన్ ఏరియాలలో ఉన్నాం, అర్బన్ ఏరియాలలో ఉనింటే మనకు 20 mm పర్ డే వర్షపాతము నమోదైతే దాంట్లో పడినది మనకు దరిదాపుగా 40% ఎవాపరేషన్, 40% రన్ ఆఫ్, 20% మాత్రమే భూగర్భంలోకి మనకు అత్యధికంగా వెళ్ళగలిగే అవకాశం ఉంది. అంటే 20% వెళ్ళగలుగుతుంది నార్మల్ కండిషన్లంటే. మనము ఒక స్ట్రక్చర్ నిర్మాణం చేసుకుంటే ఈ ఎవాపరేషన్ లో ఉన్నదైనా కానీ రన్ ఆఫ్ లో ఉన్నదైనా కానీ 20 mm పడిన ఆ దినానికి ఆ మొత్తము భూగర్భంలోకి పంపడానికి మనకు చాలా వరకు మనకు కొంత ప్రయత్నము అనేది మనం చేయవలసిన సందర్భము ఆసన్నమైనదని నేను మీ ముందు ప్రస్తావన చేస్తా ఉన్నా. దీని వలన మనము 20 mm పడిన రెయిన్ఫాల్ అని అంటే కొంతవరకు ఈ విధంగా ఉంటుంది. మనకు ఈ గత 5-6 సంవత్సర కాలాలలో మనము అనుభవపూర్వకంగా మనము ఏమి అనుభవించాము అనంటే అతి తక్కువ సమయంలో అతి ఎక్కువగా వర్షపాతము పడి ఎక్కువగా రన్ ఆఫ్ అయిపోయి అది మనము పొందలేకపోతున్నాం అన్నది చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి పరిస్థితులలో మనము చేయవలసినది ఆ యొక్క ఎక్సెస్ రెయిన్ఫాల్ పడిన సందర్భాలలో అత్యధికమైన కట్టడాలు మన ప్రాంతంలోనే కట్టుకుంటే రన్ ఆఫ్ అనేది మనం కొంతవరకు నియంత్రించి రన్ ఆఫ్ ఈ విధంగా నియంత్రించడం వలన మనకు సాయిల్ ఎరోజన్ అనేది మనము ఇది ఉంటుంది, ఎక్కడైనా కానీ ఫ్లడ్ అనేది మనకు రాకుండా, ఇళ్లలోకి రాకుండా, అటువంటి కొంతవరకు నష్ట నివారణ చర్యలను మనము చేపట్టిన వారమైతాం. అంటే ఇంతటి ప్రభావాన్ని మనము తగ్గించి ఆ యొక్క వర్షపాతము ఎక్సెస్ పడిన వర్షపాతాన్ని మనము భూగర్భంలోకే మనం ఇంకింపజేసిన వారమైతాం. ఒకసారి భూగర్భంలోకి ఇంకింపజేస్తే మనకు చాలా లాభాలున్నాయని ప్రతి ఒక్కరికి తెలుసు. మనకు మన పెద్దలు చెప్పారు, ఎక్కడైతే జల సంపద అధికంగా ఉంటుందో అక్కడ నాగరికత చాలా వికసించిన సమయాలు, సందర్భాలు, ప్రాంతాలు ఉన్నాయి. జలము అత్యధికంగా ఉండాలి అనంటే ఇటువంటి ప్రయత్నాలను మనం ముమ్మరంగా చేస్తేనే మనకు రేపటి నాడు భవిష్యత్తు, భావితరాలకు భవిష్యత్తు అనేది ఉంటుందన్నది నేను గట్టిగా చెప్పగలను. ఏ విధంగా మనము భూగర్భములోకి పడిన వర్షపాతాన్ని ఇంకింపజేసిన విధానాలు ఇన్ని రకాలుగా ఇప్పుడు ప్రస్తావన చేసుకుంటే ఆ స్ట్రక్చర్స్ అర్బన్ ఏరియాలలో మనము ఎక్కువగా రూఫ్ వాటర్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్, మ్యాజిక్ సోక్ పిట్స్, హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ అనేటి రకరకాలమైన నిర్మాణ కట్టడాలను మనము భద్రపరచుకునేదానికి అవసరంగా ఉంటుంది మనకు. అంతేకాదు రూరల్ ప్రాంతము, అగ్రికల్చర్ ఏరియాలు లేదా గ్రామాలలో మనకు ఎక్కువగా ఓపెన్ ఏరియా ఉంటుంది, అంటే సిమెంటింగ్ కాకుండా ఉన్న ప్రాంతాలలో మనము ఎక్కువగా కట్టడాలలో మనము పొలాలలో మనము దున్నేది ఏటవాళ్ళకు అడ్డంగా సాలులు దున్నితే రన్ ఆఫ్ అనేది కొంతవరకు నియంత్రించిన వారమైతాము, రీఛార్జ్ అన్నది ఎక్కువగా జరుగుతుంది. ఎక్కువగా జరిగినంత దాని యొక్క ఫలితం వలన మనకు మంచిగా ఆ యొక్క క్రాప్స్ పండడానికి మనకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఏరియాలలో మనము పడిన వర్షపాతాన్ని 80% వరకు మన భూగర్భంలోకి పంపించగల శక్తి మనకు ఉంటే ఆ ప్రాంతమంతా భూగర్భజల మట్టము అతి తక్కువ లోతులో మనకు భూగర్భజల మట్టము అందుబాటులోకి ఉంటున్నదన్నది ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి. భూగర్భజల మట్టము ప్రతి సంవత్సరము దాదాపుగా 1 మీటర్ నుండి 1.5 మీటర్ కిందికి పడిపోవడానికి భూగర్భజలాల మీద ఒత్తిడి అన్నది మనము ఇప్పుడు ఈ సందర్భంగా గుర్తెరగాలి. కావున భూగర్భజలాల యొక్క విశిష్ట ప్రాముఖ్యతను మనం గుర్తెరగాలి అనంటే కేంద్ర ప్రభుత్వము ప్రతిపాదించిన క్యాచ్ ద రెయిన్, వేర్ ఎవర్ ఇట్ ఫాల్స్ వెన్ ఎవర్ ఇట్ ఫాల్స్ అనే నినాదాన్ని మనము ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టి అందులో భాగంగా ప్రతి పౌరుడు, ప్రతి భూగర్భ జల వినియోగదారుడు ఆయా పట్టణ ప్రాంతాలలో అయితేనేమి, ఆయా గ్రామీణ ప్రాంతాలలో అయితేనేమి తమ వంతు సహకారంగా పట్టణ ప్రాంతాలలో సోక్ పిట్స్, రీఛార్జ్ హార్వెస్టింగ్ పిట్స్, రెయిన్ వాటర్ రూఫ్ వాటర్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్,
గ్రామీణ ప్రాంతాలలో రైతులైతే

0: డగ్అవుట్ ఫామ్ పాండ్స్, చిన్న చిన్న కుంటలు, ఫామ్ పాండ్స్ తమ పొలములలో ఈ విధమైన స్ట్రక్చర్స్ నిర్మాణం చేసుకుని వచ్చిన వర్షపాతాన్ని మనం అధిక మొత్తంలో భూగర్భంలోకి పంపడానికి ఆ యొక్క ఉపరితలములో ఉన్న సాయిల్ నమూనాను బట్టి నల్లమట్టి రేగడ్లలో కొంత నేయెళ్తున్నది, ఎరుపు నీళ్లలో కొంత నేయెళ్తున్నది, కొంత భాగము అంటే 18% వెళ్తున్నది, 20% ఇసుక ప్రాంతాలలో వెళ్తున్నది. కాబట్టే మనము ఎక్కువగా భూగర్భ జలాలను ఇంకింపజేయడానికి ఆర్టిఫిషియల్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ కట్టుకోవాలన్నదే మనకు ఉద్దేశంగా. దీనిని వల్ల మనకు అనేక లాభాలు ఉన్నాయన్నది మీరు గుర్తెరగాలని. కలుషితమైన నీటిని మనము దాన్ని వచ్చిన వర్షపాతము అందులోకి భూగర్భంలోకి ఇంకింపజేస్తే ఆ యొక్క మలినమ యొక్క గాఢత తగ్గి స్వచ్ఛమైన నీరు మనకు అందిస్తున్నది అన్నది ఒక పాయింట్ అయితే, విశిష్టమైన భూగర్భ జలాలను మనము స్వచ్ఛంగా ఉంచి మనము భావితరాలకు మంచి సంపదను అందించిన వారమవుతాం అన్నది ఇంకొక పాయింట్ గా మీరు గుర్తెరగాలి. ఏది ఏమైనప్పటికీ కూడా మనము పడిన వర్షపాతము ఒక రోజుకు 20 mm పడిన దాన్ని మనము రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ మెథడ్స్ ద్వారా భూగర్భంలోకి ఇంకింప చేయడానికి మనము మనవంతు కృషిగా, వాడకములో కూడా మనము కొంతవరకు ఇది మంచి సమయము, ఎందుకంటే వర్షాకాలము మనకు ప్రారంభమైనది, ఎల్లుండి నుండి మనము కొంతవరకు గెట్టెక్కిన వారంగా ఉంటున్నాము. ఉత్తర తెలంగాణ ప్రాంతాలలో మనకు సమృద్ధిగా ఈ యొక్క జూలై మాసాంతంలోనూ మనకు మంచిగా వర్షపాతాలు పడ్డాయి. ఇంకనూ మనకు వర్షాకాలము ఇంకా ఇంకొక 3 నెలలు ఉన్నది. కాబట్టి రాబోవు కాలములలో ఈ యొక్క నినాదంతో ప్రతి ఒక్క భూగర్భ జల వినియోగదారులు అందరూ వారి యొక్క శక్తి సామర్థ్యం కొలది ప్రతి ఇండివిజువల్గా అయినా కానీ, కమ్యూనిటీగా కానీ, ఎన్జిఓస్ కానీ, ప్రభుత్వమైన కానీ, ప్రతి ఒక్కరూ ఈ యొక్క సామూహికమైన బాధ్యతను వహించి భూగర్భ జల సంపదను పెంపొందించడానికి క్యాచ్ ద రెయిన్ అనే నినాదంతో ప్రతి ఒక్కరు ముందుకెళ్లాలన్నది నా యొక్క ముఖ్య ఉద్దేశంగా. ఇందులో ప్రత్యేకంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టిన జీ రామ్జీ పథకము ద్వారా ప్రతి ఒక్కరు ఈ యొక్క హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్లలో కొంతవరకు సహాయం పొందగలరు. అది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అయితే ఆ యొక్క మండల డెవలప్మెంట్ ఆఫీసర్ ద్వారా గ్రామీణ ప్రాంతాలలో మనము ఇటువంటి స్ట్రక్చర్ కట్టాలన్నా కానీ, ఎక్కువగా డగ్అవుట్ ఫామ్ పాండ్స్ స్టెప్ వైజ్గా కట్టుకుంటే మనకు భూగర్భ జలాలు ఎక్కువగా ఆ యొక్క ప్రాంతంలో ఉండి పర్క్యులేషన్ అనేది చాలా బాగా జరుగుతున్నదనే నా యొక్క ఉద్దేశంగా నేను భూగర్భ జల శాస్త్రవేత్తగా చెప్తా ఉన్నాను. అర్బన్ ఏరియాలలో అయితే మనము సోక్ పిట్ అటువంటివి చేసుకోవడానికి మనకు అవకాశం ఉన్నది. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టిన జీ రామ్జీ ఆ పథకం కింద ప్రతి ఒక్కరూ ఆయా పట్టణ ప్రాంతమైన కానీ గ్రామీణ ప్రాంతంలో వారి యొక్క మండల డెవలప్మెంట్ ఆఫీసర్ ద్వారా యొక్క లబ్ధి పొందగలరని, భూగర్భ జలాల సంపదకు మీరందరూ కృషి చేస్తారన్నది మనవి చేస్తా ఉన్నాను.
1: ఇంతవరకు మీరు కేంద్ర జల వనరుల శాఖ చేపట్టిన జలశక్తి అభియాన్ క్యాచ్ ది రెయిన్ గురించి భూగర్భ జల శాఖ విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ శ్రీ పి శ్రీనివాస్ బాబు గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం మానేటి భూమేశ్వర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

ఈనాటి కార్యక్రమంలో ముందుగా జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన యుగల గీతాన్ని మా కోసం వినిపించమని కోరిన మన ఆకాశవాణి శ్రోతలు, ఇల్లందు బాటం ఫీట్ బస్తీ నుండి చిన్నాపాసి, కన్నాపాసి, బాలాపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, బబిత, కృష్ణచరిత, చాపెల్, చైతు, అక్షయ, అనూష, కీర్తి, శతాక్షి అంబు, జశ్వంత్, భానురాజ్,

రాజా, మౌనిక, రాధాపాసి, భవ్వాపాసి, రోహిత్, రోషిణి, రోహితవల్లి, ఉమా, పార్వతీబాయి, చోటాపురన్ పాసి, ఎండి షాకీర్, షాహిజాది, రామ్ఫల్ పాసి, వెంకటేశ్వరరావు, ఇంకా వీరి స్నేహ బృందం. మరి వీరందరి కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన ఈ యుగల గీతం విందాం.

కార్యక్రమంలో తర్వాత పాట నారీ నారీ నడుమ మురారి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాటని మా కోసం వినిపించమని కోరిన మన ఆకాశవాణి శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ గరీబుపేట నుండి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జస్వంత్ సాయి, సవిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు ఇంకా వీరి స్నేహ బృందం. మరి వీరందరి కోసం నారీ నారీ నడుమ మురారి చిత్రం నుండి ఈ గీతం

కార్యక్రమంలో తర్వాతి పాట నిన్ను కోరి చిత్రం కోసం సిద్ధు శ్రీరామ్ ఆలపించిన గీతాన్ని మా కోసం వినిపించమని కోరిన మన ఆకాశవాణి శ్రోతలు ప్రశాంతి నగర్ లక్ష్మీదేవిపల్లి మండలం నుండి మారేబోయిన శ్రీనివాసరావు, పద్మ, హర్షిత, నరేష్, జోసికా యాదవ్, అకుల్, అర్జున్, హేమంత్, భార్గవి ఇంకా వీరి స్నేహ బృందం.

100.1 మెగాహెడ్స్ పై కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి పాట ఊహలు గుసగుసలాడే చిత్రం కోసం కళ్యాణి కోడూరి సునీత ఆలపించిన గీతాన్ని మాకోసం వినిపించమని కోరిన మన ఆకాశవాణి శ్రోతలు సంగారెడ్డి జిల్లా హతినూరా మండల్ చిద్దుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, రాజుకోటి, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య, దుర్గారావు, లావణ్య కుమారి ఇంకా వీరి స్నేహ బృందం. మరి వీరందరి కోసం కళ్యాణి కోడూరి సునీత ఆలపించిన గీతం చిత్రం ఊహలు గుసగుసలాడే.

కార్యక్రమంలో తర్వాతి పాట స్వయంవరం చిత్రం కోసం స్వర్ణలత, ఉదిత్ నారాయణ పాడిన పాటని మాకోసం వినిపించమని కోరుతున్నారు మన ఆకాశవాణి శ్రోతలు. రఘునాథపాలెం మండలం నుండి కాపర్తి బాబుచారి, సతీష్ చారి, పవన్ చారి, బ్రహ్మయ్యచారి, సత్యవతి, అమృతమ్మ, కాపర్తి కళ్యాణి ఇంకా వీరి కుటుంబ సభ్యులు. మరి వీరందరి కోసం స్వయంవరం చిత్రం నుండి ఈ గీతం

లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి పాట కొండవీటి దొంగ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన వేటూరి సాహిత్య గీతం సంగీతం అందించారు ఇళయరాజా. ఈ పాటను మాకోసం వినిపించమని కోరిన మన ఆకాశవాణి శ్రోతలు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర ఇంకా వీరి కుటుంబ సభ్యులు. మరి వీరందరి కోసం కొండవీటి దొంగ చిత్రం నుండి ఈ గీతం

కార్యక్రమంలో తర్వాతి పాట లెజెండ్ చిత్రం కోసం చిత్ర విజయ్ ఏస్దాస్ ఆలపించిన గీతాన్ని మాకోసం వినిపించమని కోరిన మన ఆకాశవాణి శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కాలరీస్ కలాసి బస్తీ నుండి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి, రూపేష్ కుమార్ యాదవ్, కళ్యాణ్ చక్రవర్తి యాదవ్, మారేపల్లి కుమారస్వామి, సరోజ, దూడెం ఉమాశంకర్, రజిత, జాడి పెంటయ్య, సంగం రాములు, జుగల్ కిషోర్ ఖండేల్వాల్, మురళీధరన్, భూతాడ, సూరజ్ బలి, ఇంకా వీరి స్నేహ బృందం. మరి వీరందరి కోసం చిత్ర విజయ్ ఏస్దాస్ ఆలపించిన ఈ గీతం

తులసి చిత్రం కోసం వేణు సునీత ఆలపించిన గీతం సంగీతం అందించారు దేవిశ్రీ ప్రసాద్. ఈ పాటను మాకోసం వినిపించమని కోరిన మన ఆకాశవాణి శ్రోతలు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది నుంచి శ్రీరామ వసంత, భారతి, లాస్య, సాస్విక, శ్రీరామ హనుమానులు, హరీష్, అరుణ్, అజయ్, హార్దిక్ చారి, శ్రీకాంత్ చారి, మంచోల శ్రీనివాసాచారి, మంచోల సన్నీచారి, ఇంకా వారి స్నేహ బృందం. మరి వారందరి కోసం వేణు సునీత ఆలపించిన ఈ గీతం

కార్యక్రమంలో తర్వాతి పాట యమదొంగ చిత్రం కోసం డాలర్ మెహిందీ ప్రణమీ పాడిన అనంత శ్రీరామ్ సాహిత్య గీతం సంగీతం అందించారు ఎంఎం కీరవాణి. ఈ పాటను మాకోసం వినిపించమని కోరిన మన ఆకాశవాణి శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నెంబర్ బస్తీ నుండి భారత్లాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజ్ నందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోద్, లక్ష్మి, ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు.

ఈనాటి కిన్నెరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమంలో చివరగా దేవత చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన గీతాన్ని మాకోసం వినిపించమని కోరిన మన ఆకాశవాణి శ్రోతలు గోపాలపురం గ్రామం అశ్వాపురం మండలం నుండి నెమలికొండ రామకృష్ణాచారి ఈశ్వరమ్మ సాంబాచారి కళ్యాణి రవికిరణ్ రూప ఉమామహేశ్వరరావు లక్ష్మి నాగాచారి శేషారత్నం నరసింహాచారి అనసూర్య ఇంకా వీరి స్నేహ బృందం.

మీరు వింటున్న ఆ పాట ఘంటసాల సుశీల ఆలపించిన ఆరుద్ర. సాహిత్య గీతం సంగీతం అందించారు ఎస్ రాజేశ్వరరావు. చిత్రం డాక్టర్ చక్రవర్తి.

కార్యక్రమంలో తర్వాతి పాట అగ్గిపీడుగు చిత్రం కోసం ఘంటసాల జానకి ఆలపించిన సి నారాయణరెడ్డి గీతం సంగీతం అందించారు రాజన్ నాగేంద్ర.

కార్యక్రమంలో తర్వాతి పాట అప్పు చేసి పప్పుకూడు చిత్రం కోసం ఘంటసాల లీలా ఆలపించిన పింగళి సాహిత్య గీతం సంగీతం అందించారు ఎస్ రాజేశ్వరరావు.

కార్యక్రమంలో తర్వాతి పాట అనుబంధం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి ఆలపించిన వేటూరి సాహిత్య గీతం సంగీతం అందించారు చక్రవర్తి

కార్యక్రమంలో తర్వాతి పాట బలే అబ్బాయిలు చిత్రం కోసం ఘంటసాల సుశీల ఆలపించిన దాశరథి సాహిత్య గీతం విందాం.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో రాగం తానం పల్లవి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 10:03. ఇప్పుడు రాగం తానం పల్లవి సంగీత కచేరీ కార్యక్రమంలో కోట అచ్చుబాబు గారిచే క్లారినెట్ వాద్యం వింటారు.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో రాగం తానం పల్లవి శ్రీ కోట అచ్చబాబు క్లారినెట్ వాద్యం వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ నేమాని సోమయాజులు, హైమవతి రాగంలో పల్లవి సాహిత్యం దేవి శ్రీ త్రిపురసుందరి దయాకరి శంకరి, చతురస్ర జాతి త్రిపుట తాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ కోట అచ్చబాబు క్లారినెట్ వాద్యం విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ నేమాని సోమయాజులు.
1: ఇంతవరకు రాగం తానం పల్లవి సంగీత కచేరీ కార్యక్రమంలో కోట అచ్చబాబు గారిచే క్లారినెట్ వాద్యం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మధురిమ ఆపాత మధుర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా నోము చిత్రం నుండి ఈ గీతం

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రేపటి ప్రసార విశేషాలు విందాం. రేపటి మన ప్రభాత ప్రసారంలో ఉదయం 5:55 వందే మాతరం, అనంతరం దేశభక్తి గీతం వింటారు. 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో శ్రీ సాయి భక్తి గీతాలు, 6:30 సుభాషితం సమర్పణ శ్రీమతి జి ఇందిరాదేవి, 6:35 రైతు సమాచారంలో మంచినీటి చేపల పెంపకం, 7:00 జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 7:15 డాక్టర్ సలహాలు కార్యక్రమంలో మనం తీసుకునే ఆహారం ఆరోగ్యంపై దాని ప్రభావం డాక్టర్ ఆశిష్ జకోటియా గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు, అనంతరం తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ప్రసంగం ప్రసారమవుతుంది 7:30. ఇక 7:45 హిరోషిమాడే సందర్భంగా అణ్వాయుధాలు మానవాళి మనుగడకు ప్రమాదం ప్రసంగం ప్రసారమవుతుంది.

9 గంటలకు సమాచార ప్రభాత హిందీలోను, 8 గంటల 15 నిమిషాలకు మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8 గంటల 30 నిమిషాలకు ఉద్యోగ వాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8 గంటల 35 నిమిషాలకు మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. 9 గంటల 30 నిమిషాలకు ఏకచిత్రగానం. 10 గంటలకు తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాలు అమృతంతో సమానం, డాక్టర్ బి వీరాబాబు గారితో పరిచయం. అనంతరం చిత్రగీతాలు. 12 గంటల 10 నిమిషాలకు ప్రసారమయ్యే శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో టిఆర్ మహాలింగం గారి వేణుగానం. 12 గంటల 40 నిమిషాలకు చిత్రగీతాలు. 1 గంట 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. 1 గంట 20 నిమిషాలకు వనితాలోకం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 1 గంట 50 నిమిషాలకు ఉర్దూలో వార్తలు వింటారు. 2 గంటలకు మిడ్ డే న్యూస్. 2 గంటల 15 నిమిషాలకు దోపహార్ సమాచార్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 2 గంటల 30 నిమిషాలకు కిన్నెర లహరి. 3 గంటల 30 నిమిషాలకు ఏకచిత్రగానం. 4 గంటలకు నాకు నచ్చిన పాట. 5 గంటలకు చిత్రగీతాలు ప్రసారమవుతాయి. శ్రోతలు, రేపటి మన సాయంత్ర ప్రసారంలో 6 గంటలకు హిందీలో వార్తలు వింటారు. 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6 గంటల 35 నిమిషాలకు జానపద సంగీత కార్యక్రమంలో పి చిన్న నరసయ్య బృందం పాడిన జానపద గేయాలు. 6 గంటల 50 నిమిషాలకు వ్యవసాయ సూచనలు. 7 గంటలకు మార్కెట్ ధరలు ప్రసారమవుతాయి. 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. 7 గంటల 15 నిమిషాలకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. 7 గంటల 45 నిమిషాలకు వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8 గంటలకు కిన్నెర లహరి. 8 గంటల 15 నిమిషాలకు పార్లమెంట్ సమీక్ష ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. తిరిగి 8 గంటల 30 నిమిషాలకు కిన్నెర లహరి పునఃప్రసారం. 8 గంటల 40 నిమిషాలకు సమాచార సంధ్య. 9 గంటలకు న్యూస్ ఎట్ 9. 9 గంటల 15 నిమిషాలకు స్పాట్లైట్. ఇక 9 గంటల 30 నిమిషాలకు అఖిల భారత ప్రాంతీయ జానపద లలిత సంగీతం. 10 గంటలకు పార్లమెంటు ప్రశ్నోత్తరాల సమీక్ష. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం చిత్రగీతాలు వింటారు. ఇవి రేపటి ప్రసార విశేషాలు. ఆకాశవాణి కొత్త గోల్డెన్ కేంద్రం నిలయంలో సమయం 11:03:55. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. 100.1 MHz రేపటి మా ప్రభాత ప్రసారంలో కలుద్దాం. మరి అంతవరకు సెలవు. జై హింద్.